ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 12వ తేదీ మంగళవారం. నిలయంలో ఇప్పుడు సమయం 5:53 దాటి 52 సెకండ్లు. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం 2026 మే నెల 12వ తేదీ మంగళవారం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు: ఉదయం 6 గంటలకు హిందీలో, 6:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటుంది. 6:10 భావన శీర్షికన త్యాగం, డాక్టర్ ఎన్ అనంతలక్ష్మిగారి లఘు ప్రసంగం ప్రసారమవుతుంది. భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 15వ భాగం 6:15. 6:35 పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమంలో పెరటికోళ్ల

0: పెంపకం గురించి శ్రీ పివి నరసింహారావు, వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శ్రీ దైదా కృష్ణ గారు తెలియజేసే వివరాలు ప్రసారమవుతాయి. 7 గంటలకు ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ నివేదిక మనకు అందిస్తారు శ్రీ జి సాయన్న. 7:10 ఉదయ తరంగిణి కార్యక్రమంలో అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య సంరక్షణ దినోత్సవం గురించి కొన్ని వివరాలు ప్రసారమవుతాయి. ఆ తర్వాత ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ వ్యాధి నివారణ గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు. ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం ప్రసారమవుతుంది. ఈ ఉదయం 9:00, 10:00 తిరిగి 11:00 వార్తా ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం డాక్టర్ సామల సదాశివ కబుర్లు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో కావేరి వరదరాజన్ గారి వీణావాద్యం ప్రసారమవుతుంది. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. 11:30 సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పశుమర్తి పద్మిని గారు ఆలపించే భజన్స్ ప్రసారమవుతాయి. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. ఈరోజు 1:20 వనితాలోకం మహిళల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా కార్యక్రమ విశ్రాంత నిర్వహణ అధికారి శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారి సంభాషణ ప్రసారమవుతుంది. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా కవులు శ్రీయుతులు డిబి రాఘవేంద్రరావు, శ్రీ ధర్మేంద్ర పూజారి గారులతో శ్రీమతి పరిమళా దేశపాండే గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారం 5:00 వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతుంది. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ, శ్రీ కచ్చు లింగయ్య బృందం వారిచే ఒగ్గు కథ ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 చెరకు పంటలో ఎరువుల నిర్వహణ గురించి రైతన్నల కోసం వ్యవసాయ సూచనలుంటాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి పంటలో సేద్యపు పద్ధతుల గురించి, అలాగే వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి జిల్లాల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ రావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కామేశ్వరి గారు ఆలపించిన కొన్ని లలిత గీతాలు వినవచ్చు. 9:10 స్పాట్లైట్, 9:30 మనీ టాక్ మంథన్, ఈ 2 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటాయి. ఈరోజు 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత సభ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. మీరింతవరకు నేటి ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:00 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी ने पश्चिम एशिया संघर्ष को इस दशक के सबसे बड़े संकटों में से एक बताते हुए राष्ट्रीय संसाधनों पर बोझ कम करने के लिए नागरिकों से एकजुट होने का आह्वान किया है। वडोदरा में सरदार धाम छात्रावास का लोकार्पण करते हुए प्रधानमंत्री ने कहा कि सरकार ये सुनिश्चित करने के

0: బలిచక్రవర్తి శుక్రునితో అంటాడు. ఏమంటే, కారే రాజులు రాజ్యములు గలుగవే గర్వోన్నతించిందిరే వారే రీసిరి మూట కట్టుకుని పోవంజాలిరే ఉరివిపై పేరైనంగలదే అని, ఎవరూ శాశ్వతంగా లేరు అని చెబుతూ శాశ్వతంగా ఉండే మార్గమేమిటి అంటే, సిబి ప్రముఖులున్ ఎసెక్కాములై ఈరే కోర్కులు వారులన్ మరచిరే ఇక్కాలమున్ భార్గవ అన్నాడు. పుట్టటం పెరగటం లాగానే మరణం అన్నది శరీరధర్మం. శరీరం నశించిన శాశ్వతంగా ఉండేది మానవుడు చేసిన పాప పుణ్య కర్మల సమాహారం. కోటాను కోట్ల మంది మానవులు సృష్ట్యాది నుండి పుట్టి పెరిగి నశించారు. వారందరి గురించి సమకాలికులకే తెలియదు, తరువాతి తరాల వారికేం తెలుస్తుంది? కానీ త్యాగశీలుల పేరు మాత్రం కలకాలం నిలిచి ఉంటుంది. యుగాలు మారినా వారి కీర్తి స్థిరంగా ఉంటుంది. కీర్తిశేషులు అనే పదం అటువంటి వారికి మాత్రమే వర్తిస్తుంది. రాజ్యక్షేమం, ప్రజల నైతిక వర్తనల కోసం భార్యను స్వసుఖాన్ని త్యాగం చేసిన రాముని కీర్తి పర్వతాలు నదులు ఉన్నంత వరకు ఉంటుంది. సత్యం కోసం సుఖాలని రాజ్యాన్ని త్యాగం చేసిన హరిశ్చంద్రుని పేరు మానవజాతి ఉన్నంత వరకు ఉంటుంది. అంతెందుకు శరీరంలో ఒక అవయవాన్ని దానం చేసిన వారు రెండు జీవిత కాలాలు జీవించినట్టే కదా. ఉదాహరణకి ఎవరైనా నేత్రదానం చేస్తే తమ జీవితకాలంతో పాటు కన్ను స్వీకరించిన వారి జీవితకాలం కూడా లోకాన్ని చూసినట్టే, అంటే జీవించినట్టే. శరీరం వదిలాక ఇచ్చినప్పుడే రెండో జీవితం ఉంటే, తెలిసి తెలిసి జీవించి ఉన్నప్పుడే ఇవ్వగలిగినట్లయితే అది త్యాగం, అది అమరత్వాన్ని ఇచ్చేది. ఈ త్యాగాన్నే యజ్ఞార్థక్రియ అని పెద్దలు చెప్పారు. యజ్ఞమంటే స్వార్థం కోసం కాక పరహితం కోసం చేసే పని అనర్థం. లోకశ్రేయస్సు, విశ్వకళ్యాణాల కోసం చేసే కార్యకలాపాలే యజ్ఞాలు. వాటిని సరిగా అర్థం చేసుకోలేక యజ్ఞమంటే పశువులను బలి ఇవ్వటం అనే ఆచారం ప్రబలినప్పుడు యజ్ఞాలనే నిషేధించాల్సి వచ్చింది. యజ్ఞాన్ని ఆంగ్లంలో సాక్రిఫైస్ అంటారు. ఆ మాటకి కూడా త్యాగమనే అర్థం. దానం చేసినది మాత్రమే ఆస్తి అని, ఇతరుల కోసం వెచ్చించిన సమయం మాత్రమే జీవించినట్టు అని అర్థాలు వచ్చే సామెతలు ప్రపంచ భాషలన్నిటిలోనూ కనపడతాయి. ప్రపంచంలో దుఃఖాన్ని పోగొట్టడానికి సింహాసనాన్ని, భార్యాబిడ్డలని త్యాగం చేసిన గౌతమ బుద్ధుడు అహింసకు ప్రాముఖ్యమున్నంతకాలం సజీవుడే. స్వతంత్రం కోసం తమ ధన మాన ప్రాణాలని ఒడ్డి త్యాగం చేసిన గాంధీ వంటి స్వతంత్రోద్యమ నాయకులు, దేశం కోసం యుద్ధంలో ప్రాణాలను పణంగా పెట్టిన సైనికులు, నమ్మిన ఆదర్శాల కోసం, సిద్ధాంతాల కోసం జీవితాలని నవ్వుతూ అర్పించిన భగత్ సింగ్ వంటి వారు అమరులు. ఆంధ్రదేశంలోనూ అటువంటి వారికి కొరతేమీ లేదు. తను నమ్మిన దానికోసం ఆమరణ నిరాహార దీక్ష పూని ప్రాణాలను త్యాగం చేసి పొట్టి శ్రీరాములు అమరజీవి అయ్యాడు. మత్స్యుడు అమరజీవి అయ్యే మార్గం ఉపదేశించాడు. ఋషులు చెప్పిన త్యాగం వల్ల మాత్రమే అమృతత్వం లభిస్తుందని నిరూపించాడు.
1: త్యాగం ఈ అంశంపై మీరింతవరకు డాక్టర్ ఎన్ అనంతలక్ష్మి గారి భావజాలం విన్నారు. భావన శీర్షికన లఘు ప్రసంగం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 15వ భాగం వింటారు.

మీరింతవరకు శ్రీ ఎంఎస్ రామారావు గారు రచించి గానం చేసిన సుందరకాండ 15వ భాగం విన్నారు. భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం. ముందుగా వాణిజ్య ప్రకటన.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSC सेंटर से संपर्क करें. न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी.
0: इनाटी पोलम पनलु कार्यक्रमंलो పెరటి కోళ్ల పెంపకం గురించి శ్రీ పివి నరసింహారావు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శ్రీ దైదాకృష్ణ గారు తెలియజేసే వివరాలు ఇప్పుడు విందాం.
3: దేశంలో చూసుకున్నట్లయితే గ్రామాలు, పట్టుకొమ్మలు, అలాంటి గ్రామాల్లో వస్తే ముఖ్యంగా గ్రామీణ ప్రజలు వ్యవసాయము, వ్యవసాయ అనుబంధ రంగాల మీద వాళ్ళు ఆధారపడడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లో చూసినట్లయితే జీవాల పెంపకం కానీ, పాడి పరిశ్రమ, పెరటి కోళ్ళను పెంచుకోవడము, ఆ తర్వాత టర్కీ కోళ్ళ లాంటిది పెంచుకోవడము, ఇవన్నీ కూడా చేస్తారు. ముఖ్యంగా ఆనాడు నాగరిక ప్రపంచంలో చూసినట్లయితే ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం అనేది మానవ జీవన విధానంలో ఒక భాగం అయిపోయింది. ముఖ్యంగా ఈ పల్లె ప్రాంతాలలో ఈ యొక్క పెరటి కోళ్ళ పెంపకం అనేది చాలా విరివిరిగా చేపట్టడం జరుగుతుంది. అయితే ఈ యొక్క పెరటి కోళ్ళ అనేవి మన గ్రామీణ ప్రాంతాలు చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో ఈ దేశావళి కోళ్ళు అనేవి ఉండడం వల్ల ఈ దేశావళి కోళ్ళ నుంచి సంవత్సరానికి సాలీనా వచ్చేసేసి గుడ్లు 35 నుండి 40 గుడ్లు వస్తుంది. గుడ్డు సైజు చూసినట్లయితే 40 గ్రాముల లోపు మాత్రమే గుడ్డు సైజు ఉండడము. ఈ యొక్క గుడ్డు సైజు కానీ గుడ్ల సంఖ్య కానీ చూసుకుంటే చాలా తక్కువ ఉండడం వల్ల ఈ వచ్చినటువంటి

35 నుండి 40 గుడ్లలోనే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం వచ్చేసేసి వాటిని పెట్ట కింద వేసేసి పొదిగించడం వల్ల పిల్లలు తీయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క పోషకాహారంగా చూసినట్లయితే చాలా అంటే సంవత్సరానికి వాళ్ళకు అవైలబిలిటీ ఉన్నటువంటి గుడ్లు చూసుకున్నట్లయితే చాలా తక్కువ మోతాదుల్లోనే ఉంటుండే. దీంతో ముఖ్యంగా

పెంచుకుని ఎట్లాగైతే పెరుగుతున్నాయో, అలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరిగేటువంటి అభివృద్ధి పరచబడినటువంటి కోళ్ళు చూసుకున్నట్లయితే ఈరోజు మనకు రాజశ్రీ అనే రకం అనేది ఈరోజు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం వారు అభివృద్ధి పరచబడిన కోళ్ళలో రాయశ్రీ రకం. ఈ రాయశ్రీ కోళ్ళతోటి దాదాపు సంవత్సరానికి వచ్చి 160 నుంచి 180 గుడ్లు ఉత్పత్తి కావడము, ఆ తర్వాత వీటి కాళ్ళు కూడా మన దేశావళి కోళ్ళ లెక్కనే పొడుగా ఉండడం వల్ల కూడా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో శత్రువుల బారిని తప్పించుకోవడానికి, దాంతోపాటు గుడ్డు సైజు కూడా తెల్లకోడి గుడ్డు సైజు అంత పరిమాణంలో ఉంటుంది. అంటే తెల్లకోడి గుడ్డు దాదాపు 50 నుండి 55 గ్రాముల వరకు ఉంటుంది. అలాగనే ఈ యొక్క కోళ్ళ యొక్క గుడ్డు కూడా దాదాపు 50 గ్రాముల దాకా కూడా ఉండడము, గుడ్డు కలర్ కూడా ఈ యొక్క గోధుమ వర్ణంలో ఉండడం వల్ల కూడా ఈరోజు ఆర్గానిక్ ఎగ్ ప్రొడక్షన్లో కూడా ఉత్పత్తి చేసుకోవడానికి ఈ రాయశ్రీ కోళ్ళ అనేవి ఉపయోగించుకుంటుంది. ఇలా చాలా శ్రేష్టమైనటువంటి లక్షణాలు ఉండడం వల్ల ఇలాంటి పెంపకం చేపట్టినట్లయితే రైతాంగానికి చాలా వరకు కూడా ఆర్థికంగా చేయితను ఇవ్వడము ఈ కోళ్ళు. దాంతోపాటు ముఖ్యంగా వచ్చేసేసి పోషకాహార భద్ర అంటే అధిక మొత్తంలో ఇప్పుడు 160 గుడ్లు ఉత్పత్తి కావడం వల్ల గుడ్లను పొదిగించుకోవడంతో పాటు దాంతోపాటు ఇంటిలోనే ఉన్నటువంటి వారందరూ కూడా కుటుంబం అంతా కూడా విరివిరిగా వినియోగం చేయడం వల్ల కూడా ముఖ్యంగా ఈ పోషకాల లోపం అనేది తీసివేయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం పెంపకం చేపట్టుకున్నట్లయితే ముఖ్యంగా వచ్చేసి నిరుద్యోగ యువతకు, ఇది వికలాంగులైనటువంటి ఇంటి పట్టణం ఉన్నటువంటి వికలాంగులకే కానీ ఒక రకంగా జీవన ఉపాధి రంగం కూడా ఉపయోగపడుతుంటుంది. ముఖ్యంగా రాయశ్రీ లాంటి కోళ్ళను కాక ఒక 20 కోళ్ళను కాక పెంచినట్లయితే ఈ యొక్క 20 కోళ్ళ ద్వారా వచ్చి ముఖ్యంగా ఒకవేళ దాంట్లో 20 కోళ్ళలో ఒక 10 పుంజులు 10 పెట్టలు అనుకుంటే ముఖ్యంగా 10 పుంజులు కాక దాంట్లో మనం సాధినట్లయితే అన్ని ఖర్చులు పోను 10 నుండి 12 వేల రూపాయల వరకు కూడా ఈ యొక్క పుంజుల నుండి రాబడి రావడం, ఆ తర్వాత పెట్టల నుండి చూసినట్లయితే ముఖ్యంగా ఈ వచ్చేటువంటి గుడ్ల ఉత్పత్తితోటి అన్ని ఖర్చులు పోను 15 నుంచి 20 వేల వరకు కూడా రాబడి అనేది వస్తూ ఉంటుంది. ఈ విధంగా మంచి అంటే ఒక రకంగా వచ్చేసి ఎలాంటి కష్టం లేకుండా వీటిని వ్యవసాయ అనుబంధం కాక ఈ పెరటి కోళ్ళ పెంపకం కాక ఈ రాయశ్రీ లాంటి రకంతో చేసుకున్నట్లయితే మంచి రైతాంగం వచ్చేసేసి ఆర్థిక పరిపుష్టితో పాటు పోషకాహారం కూడా విరివిరిగా లభ్య అయ్యేటువంటి అవకాశాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉంటుంది. కనుక రైతాంగం వచ్చేసేసి ఇలా దీంట్లో పెంపకంలో చూసుకున్నట్లయితే దాదాపు రాజేంద్ర నగర్లో వచ్చేసేసి కోళ్ళ పరిశోధన సంస్థ వారు ఈ కోళ్ళను వచ్చేసి ఒకరోజు పిల్లలకు వేళ ఇదివరకు కాక రైతులకు కాక అనుభవం ఉన్నట్లయితే ఈ యొక్క అనుభవం బ్రూడింగ్ మీద కానీ ఈ టీకాలు వేసుకునే విధానములు కాక అనుభవం ఉన్నట్లయితే డే ఓల్డ్ అంటే ఒకరోజు పిల్ల దొరుకుతుంది. ఆ ఒకరోజు పిల్ల వచ్చేసి 25 రూపాయల వరకు 25 రూపాయలు, ఆ తర్వాత లేదు ఒకవేళ రైతాంగం కాక అనుభవం లేకున్నట్లయితే వ్యాక్సిన్స్ అయిపోయి బ్రూడింగ్ అయిపోయి అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన ఊరు కోళ్ళు కాక ఎలాగైతే మనం ఈ నూకలు తౌడు విరివిరిగా దొరికేటువంటి ఆకులు అలమలు ఇవన్నింటిని కూడా తిరిగి ఆ యొక్క పరిసర ప్రాంతాలలో తిరిగి విరివిరిగా వీటిని వినియోగించుకొని మంచి గుడ్ల ఉత్పత్తి సాధించుకోవాలంటే ఒకవేళ 5 వారాల పిల్లలను కూడా పొందుకోవడానికి అవకాశాలు అనేవి ఈ యొక్క కోళ్ళ పరిశోధన సంస్థ వారు అందించడం జరుగుతుంది. అయితే దీనికి వచ్చేసి ఒక 5 వారాల యొక్క కోడి యొక్క మనము 100 రూపాయల వరకు దొరుకుతూ ఉంటుంది. రైతుకు ఉన్నటువంటి అనుభవము దృష్ట్యా ఒకరోజు కావాలన్నా 5 రోజులని నిర్ణయం చేసుకొని ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఇలాంటి కోళ్ళ కాక పెంపకం కాక చేపట్టినట్లయితే కూడా మంచి రాబడి పొందుకోవచ్చు. దీనితోపాటు ముఖ్యంగా ఈరోజు ఒకవేళ పండగల సీజన్ అంటే ముఖ్యంగా తెలంగాణ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఈ బోనాల ఫెస్టివల్సే కానీ దసరే కానీ సంక్రాంతే కానీ ఈ న్యూ ఇయర్ లాంటి ఫెస్టివల్ని కాక మనము దాన్ని అనుగుణంగా కాక మనం పెంపకంగా చేసుకున్నట్లయితే ఇంకా అధిక మొత్తంలో కూడా రైతాంగం అనేది లాభాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి అవకాశాలని రైతులు అవగాహన ఏర్పరచుకోవాలంటే కూడా మీరు ఇంకా మాకు వివిధ వివరాలు కావాలనుకుంటే కూడా మేము ఈ నెంబర్ను సంప్రదించినట్లయితే కూడా మీకు తగిన వివరాలు కూడా ఈ రాయశ్రీ కోళ్ళ పెంపకానికి సంబంధించినటువంటి వివరాలు అందించబడుతుంది. నెంబరు 8309111540 8309111540 నంబర్ సంప్రదించినట్లయితే
మీకింకా ఏమన్నా

0: డౌట్స్ ఉన్నా కానీ, మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కానీ, ఏమన్నా విషయాల మీద పరిజ్ఞానం కావాలన్నా కూడా వివిధ అంశాలన్నింటినీ కూడా మీకు అందించడం అనేది జరుగుతుంది.
1: మీరు ఇంతవరకు పెరటి కోళ్ల పెంపకం గురించి శ్రీ పివి నరసింహారావు వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త శ్రీ దైదాకృష్ణ గారు తెలియజేసిన వివరాలు విన్నారు. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన వింటారు.
2: बताए न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
1: పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.
1: ఆకాశవాణి కొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావలసిన నిధులను 26,674.82% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏమాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది.
0: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు, విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్ధికి

0: సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందేభారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామనాయుడు వివరిస్తూ,
1: ఒక మంచి డేట్ టు టైము తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పీఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివలసింది కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
0: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు రెండు విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండవ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
2: ఆప్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసివ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లెవరి కూడా మేము కొంటాం, అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లెవరి ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాండ్ సబ్సిడీ విషయము, జీఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
0: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854వ సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5 గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని, సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో

సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి సమయం 6:55 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో సంస్కృతంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఇషు విశేషతయా ఊర్జా సహయోగే సహైవ పారస్పరిక హితస్య క్షేత్రియాంతారాష్ట్రీయ విషయేషు విచార వినిమయం కరిష్యతః. స్వీయ యాత్రాయాః ద్వితీయే చరణే ప్రధానమంత్రి శుక్రవాసరే నీదర్లాండ్ దేశం సంప్రాప్స్యతి. 17,2017 వర్షే స్వాంతిమ యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రిణః నీదర్లాండ్ దేశస్య ఇయం ద్వితీయా యాత్రా భవిష్యతి ఇతి. యాత్రాయాః తృతీయే చరణే శ్రీమోదీ రవివాసరి స్వీడన్ దేశస్య గోథెన్బర్గ్ నగరం గమిష్యతి. శ్రీమోదీ స్వీడన్ దేశస్య సమకక్షేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్స్ ఇత్యనేన సహ విభిన్నేషు విషయేషు ద్వైపాక్షిక వార్తాం కరిష్యతి. విదేశమంత్రాలయః అవదత్ యత్ ప్రధానమంత్రిణః ఆగామి యాత్రా సద్యః సంపన్నస్య భారత యూరోపీయ సంఘస్య ముక్త వ్యాపార సహమతేః దృష్ట్యా వివిధ క్షేత్రేషు విశేషతయా వ్యాపార నివేశ సంబంధీషు యూరోపేన సహ భారతస్య సహభాగిత్వం ఇతోపి సుదృఢం కరిష్యతి ఇతి. భాజపాదలస్య నేతా హిమంత విశ్వా శర్మా ఇత్యేషః అద్య చతుర్మంత్రిభిః సహ అసమరాజ్యస్య ముఖ్యమంత్రిరూపేణ శపథవచనం గ్రహీష్యతి. అసమరాజ్యే తృతీయవారం ఎన్డీఏ ప్రశాసనం భవిష్యతి, యస్య నేతృత్వం శర్మావర్యః నిరంతరం ద్వితీయవారం ముఖ్యమంత్రిత్వేన కరిష్యతి. ఐపీఎల్ ఇతి క్రికెట్ ప్రతిస్పర్ధాయాం ధర్మశాలా ఇత్యత్ర హిమాచల ప్రదేశ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఇత్యేతస్మిన్ క్రీడాంగణే ఢిల్లీ క్యాపిటల్స్ దళీన పంజాబ్ కింగ్స్ దళం 3-0 పరాజితం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ వింటారు. నివేదిక మనకందిస్తారు శ్రీ జి సాయన్న.
2: ఆదివాసీలను ఆధునిక సమాజంతో మమేకం చేస్తూ వారిలో చైతన్యం నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రాంను ప్రారంభించింది. మంత్రి జూపల్లి కృష్ణారావు ఉట్నూరులో ఈ యాత్రను జెండా ఊపి ప్రారంభించగా సుమారు 250 మంది ఆదివాసీలు హైదరాబాద్లోని చారిత్రక విద్యా ప్రదేశాలను సందర్శించారు. గిరిజనుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని భవిష్యత్తులో మరింత విస్తరిస్తామని మంత్రి తెలిపారు. ఇది ఆదివాసీల సాంస్కృతిక అవగాహనకు విద్యాభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. చిన్నతనం నుంచే రహదారి నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదిలాబాద్లో జరిగిన అరైవ్ అలైవ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలను ప్రత్యక్షంగా వివరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రాణాలు కాపాడే రహవీర్ అవార్డు ద్వారా నగదు బహుమతి ఇస్తున్నట్లు పేర్కొంటూ హెల్మెట్ ధరించడం, సురక్షిత ప్రయాణంపై అవగాహన కల్పించారు. రహదారి భద్రతను పాఠశాల పాఠ్యాంశాల్లో చేర్చే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీని ద్వారా బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దవచ్చని మంత్రి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా రోడ్డు భద్రతలోని కీలక అంశాలను వివరించారు. ప్రతి ఒక్కరూ అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అధికారులతో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదం సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించి ప్రాణ ఆస్తి నష్టాలను తగ్గించాలని సూచించారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన తక్షణ జాగ్రత్తలు, నివారణోపాయాల గురించి ప్రజలకు వివరించే ఉద్దేశంతో ఈ ప్రచురణలను రూపొందించినట్లు తెలిపారు. బాలల రక్షణ, వారి ఉజ్వల భవిష్యత్తు ప్రతి ఒక్కరి బాధ్యత అని జిల్లా సంక్షేమాధికారి మిల్కా పేర్కొన్నారు. గురుకుల విద్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా సంక్షేమాధికారి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. టీనేజ్ గర్భాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని, విద్యార్థుల కోసం పాఠశాలల్లో ప్రత్యేక కౌన్సిలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. మత్తు పదార్థాల సరఫరాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశిస్తూ ఆపదలో ఉన్న బాలలు 1-0-9-8 చైల్డ్ హెల్ప్ లైన్ను సంప్రదించాలని కోరారు. సమాజ మార్పులో విద్యార్థుల పాత్ర కీలకమని ఈ సందర్భంగా వివరించారు. దేశాభివృద్ధికి కీలకమైన జనగణనలో భాగంగా సెల్ఫ్ ఎనిమరేషన్ విధానాన్ని జిల్లా ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా కోరారు. 26 నుంచి మే 10 వరకు వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా పౌరులు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. దీనివల్ల సమయం ఆదా అవడమే చేయడమే కాకుండా సమాచారంలో తప్పులు దొరికే అవకాశం ఉండదన్నారు. నమోదు పూర్తయిన తర్వాత వచ్చే క్యూఆర్ కోడ్ను

0: గణన అధికారికి చూపిస్తే సరిపోతుందని, ఈ సమాచారం అత్యంత గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రూపకల్పనకు ఈ గణాంకాలు ప్రాధాన్యత వహిస్తాయని పేర్కొంటూ, ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన సమాచారం అందించి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పంట కోతల అనంతరం మిగిలే అవశేషాలను తగులబెట్టకుండా శాస్త్రీయ పద్ధతుల్లో భూమిలో కలియదునడం ద్వారా భూసారాన్ని కాపాడాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ స్వామి రైతులకు సూచించారు. వ్యర్థాలను కాల్చడం వల్ల హానికర వాయువులు విడుదలై వాయు కాలుష్యం పెరగడమే కాకుండా భూమిలోని కీలక పోషకాలు, మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయని హెచ్చరించారు. దీనివల్ల సాగు ఖర్చులు పెరిగి దిగుబడి తగ్గే ప్రమాదం ఉందని తెలిపారు. దీనికి బదులుగా రోటవేటర్ ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చాలని, కంపోస్టు తయారీ లేదా మల్చింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణాన్ని, నేల ఆరోగ్యాన్ని సంరక్షించాలని ఆయన కోరారు. ఇది దీర్ఘకాలంలో రైతులకు ఆర్థికంగా మేలు చేస్తుందని వివరించారు. విద్యార్థులు భవిష్యత్తులో గొప్ప శాస్త్రవేత్తలుగా ఎదగాలని జిల్లా ఇన్ఛార్జి విద్యాశాఖాధికారి రాజేశ్వర్ ఆకాంక్షించారు. ఆదిలాబాద్లోని బంగారిగూడ కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఖగోళ అంతరిక్ష ప్రయోగశాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ, కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా ప్రయోగాత్మక పద్ధతుల్లో నేర్చుకోవడం ద్వారా విద్యార్థుల్లో జిజ్ఞాస పెరుగుతుందని తెలిపారు. ఒకప్పుడు ప్లానిటోరియంలో మాత్రమే ఉండే ఇలాంటి సౌకర్యాలు నేడు పాఠశాల స్థాయిలోనే అందుబాటులోకి రావడం గొప్ప పరిణామమని కొనియాడారు. ఈ ల్యాబ్లోని పరికరాలను సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు.
1: ఇంతవరకు ఆదిలాబాద్ జిల్లా సమాచార లేఖ విన్నారు. నివేదిక మనకందించారు శ్రీ జి సాయన్న. జిల్లా సమగ్ర సంపూర్ణ నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సమయం 7:05. ఇక తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత

0: परिस्थितियों से गुजर रही है। पहले कोरोना का संकट, फिर वैश्विक आर्थिक चुनौतियां और अब पश्चिम एशिया में बढ़ता तनाव। अगर कोरोना महामारी इस सदी का सबसे बड़ा संकट थी तो पश्चिम एशिया में युद्ध से बनी परिस्थितियां इस दशक के बड़े संकटों में से एक है। ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता है। आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें।
1: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని, నగరాల్లోని, దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్ధం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపైన, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడ ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలున్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడ స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 14 లక్షల సిలిండర్ల బుకింగ్ల కాను 26 లక్షల కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా, కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
2: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
1: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, 2026 ఖరీఫ్ సీజన్కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 50% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
3: For the season of Kharif 2026, the stock is more than 51%.

0: The fertilizer stock is comfortable, and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78, and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
1: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్ట్ జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీ కాలాన్ని ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇక పైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియా సంక్షోభం, దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15, ఉదయ తరంగిణి.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఉదయతరంగిణి కార్యక్రమానికి మా శ్రోతలందరికీ సాదర స్వాగతం. కార్యక్రమంలో ముందుగా అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవం గురించి కొన్ని వివరాలు ఇప్పుడు వింటారు.

May 12th. ఈరోజుకున్న ప్రత్యేకత ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్, అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని ఏటా ఇదే రోజు జరుపుకుంటున్నాం. ఈరోజున ప్రపంచ ఆహార భద్రత, ఆర్థికాభివృద్ధి అలాగే పర్యావరణ సుస్థిరతను నిర్ధారించేందుకు మొక్కల ప్రాముఖ్యత, మొక్కలకు సోకే తెగుళ్ళు ఇంకా వ్యాధుల బారి నుండి వీటిని రక్షించాల్సిన ఆవశ్యకతను, అవసరాన్ని నొక్కి చెబుతారు. మనం పీల్చుకునే ఆక్సిజన్లో 98% మొక్కలు

వస్తుంది. మన ఆహారంలో 80% మొక్కల నుండి మనం తీసుకుంటున్నాం. కానీ ప్రతి సంవత్సరం తెగుళ్ళు వ్యాధుల వల్ల 40% వరకు మనం పంటను కోల్పోతున్నాం. ఇది అందరికీ ఆహారం పోషణ అందించేందుకు ఆటంకంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో గత సంవత్సరంలో కలిగిన అధిక అవగాహన ఆధారంగా మొక్కల ఆరోగ్య పరిరక్షణ ద్వారా పేదరికాన్ని ఎలా తగ్గించవచ్చు, అలాగే జీవ వైవిధ్యాన్ని ఎలా కాపాడాలి అనే అంశాలపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పిస్తారు. ఈ సందర్భంలో వివిధ సదస్సులు, చర్చలు, వర్క్షాప్స్ మొదలైనవి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కండక్ట్ చేస్తారు. 2026 సంవత్సరానికి గాను ఎంచుకున్న థీమ్ ఆహార భద్రత కోసం మొక్కల జీవ భద్రత. మొక్కల ఆరోగ్య సవాళ్లను ఎదుర్కొనేందుకు జీవ నియంత్రణ వంటి సమీకృత విధానాలను అవలంబించడం ప్రధాన అంశాలలో ఒకటి. మొక్కల జీవ భద్రత అంటే మొక్కలకు సరిహద్దు నియంత్రణ లాంటిది. తెగుళ్ళు వంటి వ్యాధులు వలన పంటలు దెబ్బతీయక వాటి వాణిజ్యానికి అంతరాయం కలిగించకుండా చేయడం ఈ దినోత్సవ ప్రధాన లక్ష్యం. ఇది ఒక భద్రతా వలయంలా పనిచేస్తుంది. తద్వారా మనం ప్రపంచం అంతటికీ ఆహారం కలిగించేలా చేయవచ్చని ఐక్యరాజ్య సమితి అభిప్రాయం. రైతులు సంతోషంగా ఉంటారు. ఇది అంతర్జాతీయ వాణిజ్యాన్ని సజావుగా నడిపిస్తుంది అని దీని గట్టి నమ్మకం. అందుచేత ఏటా 12వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లాంట్ హెల్త్, అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచమంతటా జరుపుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం జీవ వైవిధ్యం, బయోడైవర్సిటీను కాపాడటం.

ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు ఆరోగ్య జీవనం శీర్షికన క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు గారు.

0: శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ కార్యక్రమానికి డాక్టర్ అన్నంరాజు కిరణ్ కుమార్ గారిని ఆహ్వానించాం. వారు రేడియేషన్ ఆంకాలజీలో ప్రసిద్ధులు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: మీరు క్యాన్సర్కు సంబంధించినటువంటి వైద్య వృత్తిలో అనేక సంవత్సరాలుగా ఉన్నారు. అసలు క్యాన్సర్ అనేటువంటిది ఎందుకు వస్తుంది?
1: అసలు ముందు క్యాన్సర్ అంటే ఏంటో తెలుసుకోవాలని పరిస్థితి ఉంది. ఇప్పుడు నాకు 20-25 సంవత్సరాల అనుభవంలో అప్పట్లో క్యాన్సర్ వ్యాధి ఇంత ప్రబలంగా ఉండేది కాదు. 2000 సంవత్సరం కాలంలో ఇన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ కూడా రిజిస్టర్ అవుతుండేవి కావు. ఇప్పుడు చాలా ఎక్కువ అవుతున్నాయి. దానికి కారణాలు చాలా ఉంటాయి. అయితే క్యాన్సర్ ఎలా వస్తుంది, అసలు క్యాన్సర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే క్యాన్సర్ని మనం ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే మనం పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు క్యాన్సర్ అంటే ఏంటంటే మన శరీరంలో ప్రతి భాగంలోనూ ప్రతి ఆర్గాన్లో కూడా సెల్ డివిజన్ జరుగుతుంటుంది. ఆ సెల్ డివిజన్ అనేది ఒక కంట్రోల్ పద్ధతిలో నడుస్తుంటుంది. దానికి కొన్ని జీన్స్ ఉంటాయి. ఆ జీన్స్ కానీ డిఫెక్ట్ అయినాయి అంటే సెల్ కంట్రోల్, గ్రోత్ మల్టిప్లికేషన్ అనేది కంట్రోల్ లేకుండా విపరీతంగా పెరిగిపోతుంటుంది. అటువంటి ఆ సెల్స్ మనకి శరీరానికి ఉపయోగపడేవి కావు. అటువంటి సెల్స్ అన్నీ ఒక దగ్గర, ఆ కణాలన్నీ కూడా ఒక దగ్గర చేరి అది క్యాన్సర్ కింద టర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అదే మనం క్యాన్సర్ అంటాం. అయితే శరీరంలో వచ్చే గడ్డలు, ఈ కంతులన్నీ ఒక దగ్గర చేరి, సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గర చేరి మనం కంతుల్లాగా డెవలప్ అవుతాయి. కాబట్టి ప్రతి కంతి కూడా క్యాన్సర్ అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని నాన్ క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి, కొన్ని క్యాన్సరస్ గడ్డలు ఉంటాయి. బట్ ఏదైనా సరే ఒకసారి ఆ గడ్డ అన్నది ఏదైనా వచ్చిందంటే మాత్రం క్యాన్సర్ కాదని నిర్ధారణ చేసుకోవడం మంచిది. దానివల్ల తొందరగా కూడా నయం చేసిన అవకాశం ఉంటుంది. ఇది అసలు క్యాన్సర్ అంటే. క్యాన్సర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. ఇది ఈ కారణం వల్లే వచ్చింది కాబట్టి ఇది చేశాడు కాబట్టి ఆయన క్యాన్సర్ వచ్చింది అని చెప్పడానికి అయితే ఉండదు. ఎక్కువగా మనం అనుకుంటాం సిగరెట్ స్మోక్ చేసిన వాళ్ళకు, లేకపోతే ఈ పొగాకు నవలే వాళ్ళలో క్యాన్సర్ వస్తుంది, మనకు తెలుసు. దానివల్ల ఏంటంటే క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఎక్కువ పెరుగుతుంది. కొంతమంది అసలు స్మోక్ కూడా చేయరు, సిగరెట్ తాగరు, టొబాకో నవలరు, అయినా కానీ వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. అంటే వాళ్ళ జీన్స్లో చాలా డిఫెక్ట్ ఉందన్నమాట. మరి నేను స్మోక్ చేయలేదు సార్, నేను ఎప్పుడు అసలు ఒక తమలపాకు కూడా వేసుకోలేదు, అయినా కానీ క్యాన్సర్ వస్తుంది. అటువంటివి కూడా కొన్ని మనం చూస్తూ ఉంటాం కేసెస్. దానితో పాటు ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్, అంటే ఇప్పుడు చెప్పింది టొబాకో స్మోకింగ్ గురించి చెప్పాను, అలాగే ఫుడ్ హ్యాబిట్స్. ఫుడ్ హ్యాబిట్స్ అప్పట్లో మనకన్నీ కూడా ఆహారం మంచిగా దొరికేది, సమతుల్యమైన ఆహారం తీసుకునే వాళ్ళం. బట్ ఇప్పుడు ఫుడ్ సిస్టమే మారిపోయింది. మనం తినే ఆహారం చాలా వరకు కలుషితమైన ఆహారం, అందులో అటువంటి హెవీ మెటల్స్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అవన్నీ కూడా మన ఆరోగ్యానికి హాని కలిగించేవే. మనం తినే తిండి ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్ని అవాయిడ్ చేసి తినేవన్నీ కూడా, ఈ ఫాస్ట్ ఫుడ్లో మనకు ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, బాడీకి కావాల్సిన ఫైబర్ తక్కువ, విటమిన్స్ తక్కువ, యాంటీఆక్సిడెంట్స్ తక్కువ. వీటి వల్ల క్యాన్సర్కు వచ్చే అవకాశం ఇంకా పెరుగుతుంది. ఇంకొకటి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. ఇదివరకు అందరు కష్టపడి పనిచేసేవాళ్ళు, కష్టపడి పనిచేస్తేనే డబ్బులు వచ్చేవి, బతకడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు కష్టపడకుండా కూర్చుని పనిచేసే అవకాశాలు ఎక్కువైపోయినాయి. అవడంటే అంటే సెడెంటరీ లైఫ్, బాడీకి అసలు ఎక్సర్సైజే లేదు, అలా కూర్చుని పనిచేయడం, కంప్యూటర్ల మీద పనిచేసుకుంటూ కూర్చుంటారు. దానివల్ల శరీరంలో కూడా బరువు పెరిగిపోవడం, కొవ్వు పెరిగిపోవడం, అందువల్ల రకరకాల క్యాన్సర్లకు రిస్క్ పెరుగుతుంది. గాల్ బ్లాడర్ క్యాన్సర్ అని, ఓవేరియన్ క్యాన్సర్ అని,

0: అలాగే రొమ్ము క్యాన్సర్ అని, వీటి ద్వారా కూడా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే బరువు పెరగకూడదు, శరీరానికి కావాల్సినంత ఎక్సర్సైజ్ ఉండాలి, ఉన్నప్పుడు క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. అలాగే ఆల్కహాల్ తీసుకోవడం, ఇదివరకు అంత ఓపెన్గా అందరూ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కాదు, ఇప్పుడు ఆల్కహాల్ తీసుకోవడం అనేది స్టాండర్డ్ అయిపోయింది. అంటే సమాజంలో ఆల్కహాల్ తీసుకోకపోతే, మద్యము మత్తు మందు తీసుకోకపోతే వాళ్ళకు ఒక గుర్తింపు ఉండదు, ఆ పరిస్థితిలో ఉంది ఇప్పుడు సమాజం. అలాగే అందరికి అలవాటు అయింది, దానివల్ల అంటే రకరకాల మళ్ళీ క్యాన్సర్లు వస్తే అవకాశం, స్టమక్ క్యాన్సర్ రావచ్చు, లివర్ క్యాన్సర్ రావచ్చు, ఈసోఫేజియల్ అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకో కారణం ఇన్ఫెక్షన్స్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్ అని ఒకటి ఉంది, ఆ వైరస్ వల్ల స్త్రీలలో గర్భ సంచికి సంబంధించిన క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హెపటైటిస్ వైరస్, లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే ఎప్స్టిన్ బార్ వైరస్ అని ఇంకొక వైరస్ ఉంది, అయితే మన దగ్గర తక్కువ, ఆఫ్రికా ఖండంలో ఎక్కువ ఉంది, దానివల్ల లింఫోమాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగ కొన్ని ఇన్ఫెక్షన్స్. ఇంకొకటి పొల్యూషన్, మనం పీల్చే గాలి కానీ తినే తిండి కానీ పొల్యూషన్ అవడంతో క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అలాగే మనం పని చేసే వాతావరణం, మనం ఎక్కడ ఒక ఇండస్ట్రీలో పనిచేస్తూ ఉంటాం, అక్కడ కెమికల్స్ ఎక్స్పోజ్ అవుతాం, కోల్ మైన్స్లో పనిచేసే వాళ్ళు కానీ, అలాగే లెడ్ పెయింట్స్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, విమానాలు తయారు చేసే పరిశ్రమల్లో కానీ పనిచేసే వాళ్ళకి ఈ కెమికల్స్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇలాగ చెప్తే చాలా కారణాలు ఉంటాయి, అయితే అందులో పనిచేసిన అందరికీ క్యాన్సర్ వస్తుందని లేదు, రిస్క్ మాత్రం ఎక్కువ ఉంటుంది.
1: ఓకే అండి, అంటే మీరు ఒక మంచి పాయింట్ మీరు చెప్పారండి. అంటే మీరు చదువుకున్న కొత్తలో, ప్రాక్టీస్ మొదలుపెట్టిన కొత్తలో ఇంతగా క్యాన్సర్స్ ఉండేవి కాదు, ఇప్పుడు పెరిగాయి. దానికి కారణం లైఫ్ స్టైలు, తినే పద్ధతులు, తర్వాత ఎక్కువ శారీరక శ్రమ చేయకపోవటం అనేది. అంటే ఇంతకుముందు లేకపోవటానికి ఇవే కారణం అంటారా? అంటే ఇప్పుడు జెనెటికల్గా కొన్ని వచ్చేటువంటి క్యాన్సర్స్ అంటారు, అంటే మామూలుగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ హిస్టరీ తీసుకున్నప్పుడు ఇంతకుముందు మీకు ఎవరికన్నా ఉందా అనే అడుగుతూ ఉంటారు, ఇంట్లో ఉందే. అంటే అప్పుడు తెలియకపోవటం వల్ల జరిగిందా, లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి మారిన జీవన వ్యవస్థ వల్ల ఈ క్యాన్సర్ పెరిగిందంటారా?
0: మారిన జీవన వ్యవస్థ ఒక కారణం, ఇంకొకటి తెలుసుకునే అవకాశం, తెలుసుకునే పద్ధతులు ఎక్కువయ్యాయి ఇప్పుడు. ఇదివరకు ఇన్ని టెస్టులు అందుబాటులో ఉండేవి కాదు. మనిషి చనిపోతే ఏదో పుండు పడింది లేకపోతే ఏదో వచ్చింది అని చనిపోతూ ఉండేవాళ్ళు, పెద్దగా ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఫెసిలిటీస్ పెరిగాయి, కొంచెం అవగాహన పెరిగింది, దాంతోపాటు మన ఈటింగ్ హ్యాబిట్స్, సెడెంటరీ లైఫ్ ఇవన్నీ పెరిగేసరికి క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది, నో డౌట్. అప్పట్లో చెప్పాను కదా, అందరూ కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇప్పుడు అందరూ కూర్చుని పనిచేస్తున్నారు, అయినా డబ్బులు వస్తున్నాయి, బతికేస్తున్నారు, అందువల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువైంది.
1: డాక్టర్ గారు, మీరు ఒక మాట చెప్పారు, ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఉద్యోగ పరిస్థితులు కానీ, ఈ వాతావరణ పరిస్థితులు కానీ, ఈ ఆహారం తినేటువంటి విషయాల్లో మనం క్యాన్సర్ రాకుండా ఆపేటువంటి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా?
0: తప్పకుండా ఉంటాయండి. అయితే ఏవైతే కారణాలు చెప్పామో వాటిని మనం అవాయిడ్ చేయాలి, అది అవాయిడ్ చేస్తే మనం కొంతవరకు తగ్గించవచ్చు. ఈ కరోనా వల్ల కొంత అవగాహన పెరిగింది, కొంత బెనిఫిట్ వచ్చింది, కొంతమంది పాపం చాలా సఫర్ అయ్యారు. అయితే దానివల్ల అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మనకు కరోనా రాదు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటాము అన్నది చాలా అవగాహన పెరిగింది. అదే అవగాహన అప్పుడు ఫుడ్ హ్యాబిట్స్ చూసాము, ఎక్సర్సైజులు చేసాము, అలాగే బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేశారు, యోగా చేసేవాళ్ళు, వీటన్నిటి వల్ల కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్స్పోజర్ అంటే పొల్యూషన్కి ఎక్స్పోజర్ తగ్గింది ఆ టైంలో, బయట తిరిగేవాళ్ళు కాదు, లాక్డౌన్ పెట్టారు, అసలు పొల్యూషనే లేదు, మంచి ఫ్రెష్గా ఉండేది అప్పుడు, దానివల్ల క్యాన్సర్ ఇన్సిడెన్స్ కొంత తగ్గుతుంది. అటువంటి హ్యాబిట్స్ని రెగ్యులర్గా ఇప్పుడు ఫాలో అయితే, మన ఫుడ్ కూడా అప్పుడు బయట ఫుడ్ తినేవాళ్ళు కాదు కరోనా ఉన్నప్పుడు, అందరూ ఇంట్లోనే చేసుకుని తినేవాళ్ళు, అటువంటిది మనం ఫాలో అయితే క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గుతుంది డెఫినెట్గా.
1: వీలైనంత అంటే ప్రికాషన్స్ ఏం తీసుకుంటే బాగుంటుంది అంటారు?
0: ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా అవగాహన మాత్రం బాగా పెరిగింది, ఎక్కువ పొల్యూటెంట్స్కి దూరంగానే ఉంటున్నారు, ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అన్నట్టుగా, ప్రతి వాళ్ళు మాస్క్ పెట్టి తిరుగుతున్నారు ఇప్పటికి కూడాను, దానివల్ల కొంత ఇన్హేలేషన్ అంటే పొల్యూటెంట్స్ని పిలిచే అవకాశం తగ్గింది. నీళ్లు కూడా చాలా జాగ్రత్తగా తాగుతున్నారు, తాగడం వల్ల వేరే రకం ఇన్ఫెక్షన్స్ రాకుండా అవుతుంది. ఆహారంలో మొదట్లో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు, రాను రాను మళ్ళీ నార్మల్ లైఫ్కి అలవాటు పడిపోయారు. నార్మల్ లైఫ్ అంటే చెప్పాను కదా, ఫాస్ట్ ఫుడ్స్ అవన్నీ ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు, ఇటువంటివి మానేయాలి. అలాగే ఫ్రెష్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి, వీటి వల్ల మనకి బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ పెరగాలి, కార్సినోజెన్స్ తగ్గాలి. కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ని క్రియేట్ చేసేవి కార్సినోజెన్స్, అటువంటివి మనం తీసుకోకూడదు. దానికి తగ్గించాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలంటే క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటే క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ఇటువంటి ఫ్రూట్స్ ఇటువంటివి తీసుకోవాలి. ఫ్రూట్స్ తీసుకోవాలి, ఆకుకూరలు మంచిగా తీసుకోవాలి, వెల్లుల్లి తినాలి, కార్న్ తినాలి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని మనం తగ్గించవచ్చు.
1: ఓకే అండి. డాక్టర్ గారు, ఇంకొక విషయం, అసలు క్యాన్సర్ అనగానే మనిషి దాదాపు ఆ క్యాన్సర్ ఉంది అని తెలియగానే దిగాలు పడిపోతారు. అంటే ఒక క్యాన్సర్ వచ్చినటువంటి రోగే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక రకమైనటువంటి మారిపోతుంది. క్యాన్సర్ అనేటువంటి దాన్ని జయించలేమా?
0: క్యాన్సర్ని జయించలేమా అన్న ప్రశ్న లేదండి, జయించవచ్చు. ఇటు వచ్చి మీరు అన్నట్టు అప్పుడు సినిమాల్లో చూపించినప్పుడు క్యాన్సర్ అంటే దగ్గుతే రక్తం పడడం,

0: అదే క్యాన్సర్ అని చెప్పి ఉండేది. అది అట్లా బ్లడ్ రక్తం పడడానికి చాలా కారణాలు ఉంటాయి. ఆ రక్తం పడింది అంటే అడ్వాన్స్ స్టేజ్. అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా పూర్తిగా నయం చేసే అవకాశం ఉండదు. ఇందాక చెప్పినట్టుగా క్యాన్సర్లో 4 స్టేజ్లు ఉంటాయి. 1వ స్టేజీ 2వ స్టేజ్లో కానీ మనం ముందు ఐడెంటిఫై చేస్తే దాన్ని పూర్తిగా నయం చేయొచ్చు. పూర్తిగా నయం చేసేసి అతనికి నార్మల్ లైఫ్ ఇవ్వచ్చు. తను ఉద్యోగానికి వెళ్ళొచ్చు, పని చేసుకోవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు, తన కుటుంబం నార్మల్గా నడుస్తూ ఉంటుంది. అదే 3వ స్టేజ్ దాటి 4వ స్టేజ్కి వస్తుంది అంటే మాత్రం మనం పూర్తిగా దాన్ని క్యూర్ చేసే అవకాశం ఉండదండి. 4వ స్టేజ్లో వచ్చినప్పుడు ఏంటంటే మనం యూజువల్గా లైఫ్ స్పాన్ ఫర్ ఎగ్జాంపుల్ 6 నెలలు మాత్రమే ఉంటాడండి అని చెప్తాం. అయితే అది జనరల్గా జరిగేది. అయితే మనం ట్రీట్మెంట్ చేయడం వల్ల కొన్నాళ్ళ పాటు లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు. అలాగే ఆ జబ్బు వల్ల వచ్చే కష్టాన్ని బాధల్ని మనం కొంత తగ్గించి ఉపశమనం కలుగజేయచ్చు. ఇటువంటి పద్ధతులు చాలా వచ్చాయి. అప్పటికి ఇప్పటికి 20 సంవత్సరాల క్రితానికి ఇప్పటికి కూడా టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. కొత్త కొత్త మందులు చాలా వచ్చాయి. ఇమ్యూనోథెరపీ అని, టార్గెటెడ్ థెరపీస్ అని, హార్మోనల్ ట్రీట్మెంట్స్ అని చాలా వచ్చాయి. అలాగే రేడియేషన్లకు వచ్చేటికల్లా ఇదివరకు కోబాల్ట్ ట్రీట్మెంట్ అవుతుండేది. కోబాల్ట్ ట్రీట్మెంట్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి, నార్మల్ స్ట్రక్చర్స్ డ్యామేజ్ అవుతుండేవి. ఇప్పుడు లీనర్ యాక్సిలేటర్, అందులో కూడా రకాల IMRT అని, IGRT అని రకరకాల హయ్యర్ అండ్ టెక్నాలజీస్ వచ్చాయి. దానికన్నా హయ్యర్ టెక్నాలజీ సైబర్ నైఫ్ అంటే రోబోటిక్ రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ వచ్చాయి. దానివల్ల మనం స్టీరియోటాక్టిక్ రేడియేషన్ సర్జరీ చేయొచ్చు. సర్జరీ టైపే ఉంటుంది, బట్ వెరీ ప్రిసైజ్లీ వీ కెన్ గివ్ రేడియేషన్ అనమాట. అంటే బ్రెయిన్లో ఉన్న ట్యూమర్ ఇంతే ఉంటుంది, స్మాల్ సైజ్, దాన్ని టార్గెట్ చేసి రేడియేషన్ చేయడం వల్ల ట్యూమర్ను పూర్తిగా నయం చేసేవచ్చు. ఒక్కోసారి సర్జరీ కూడా అవసరం పడదు. అందుకే దాన్ని రేడియో సర్జరీ అంటాం. ఇంత డెవలప్ అయింది కాబట్టి వీ కెన్ మనము మంచి లైఫ్ని ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. వీ కెన్ డూ ఇట్. బట్ పేషెంట్ మనకి మంచి టైంలో ప్రాపర్ టైంలో రావాలి. అట్లా వస్తే చేయొచ్చు.
1: ఓకే, 1-2 స్టేజీల్లో కూడా ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ ముందరకి చెప్పకపోవడానికి కారణం ఏంటంటారు అంటే వాళ్ళకి శారీరకంగా మార్పులు వస్తుంటాయి, ఇబ్బంది పడుతుంటారు, అయినా వాళ్ళు నెమ్మదిగా ఉండటానికి డాక్టర్ని సంప్రదించకపోవడానికి కారణం ఏంటంటారు?
0: దానికి ఒకటి ఏంటంటే ఆర్థికంగా అంటే ఇప్పుడు ఏమైనా ప్రాబ్లం చెప్పగానే మళ్ళీ వైద్యం చేయించుకోవాలంటే 2 రకాల సమస్యలు ఉంటాయండి. ఒకటి సామాజిక సమస్య, ఇంకోటి ఆర్థిక సమస్య.
1: డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు, ఈ సమస్యల వల్ల బయటికి చెప్పట్లేదు అని. మరి అంటే ప్రైవేట్ హాస్పిటలే కాకుండా కార్పొరేట్ హాస్పిటలే కాకుండా క్యాన్సర్కి సంబంధించినటువంటి చికిత్స చేసేందుకు ప్రభుత్వం తరఫున కానీ చారిటబుల్ హాస్పిటల్స్ కానీ లేవంటారా?
0: ఎందుకు లేవండి, చాలా ఉన్నాయి. అయితే ఈ రోగి అన్నవాడు వెళ్ళకపోవడమే తప్పు, వాడు వెళ్ళాలి. వాళ్ళు హెజిటేట్ చేస్తున్నారు, అదే ప్రాబ్లం. వాళ్ళు భయంతో అంటే క్యాన్సరు అంటే చెప్తే ఏమైపోతుందో, అంటే చెప్పుకోకపోతే కొంత ధైర్యంగా ఉంటాడు, చెప్పేసరికల్లా వాడు భయపడి చెప్పకపోవడం అనమాట. గవర్నమెంట్ సపోర్ట్ చాలా ఉంది. మన హైదరాబాద్లో MNJ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. అన్ని రకాల వైద్య సేవలు వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఆపరేషన్ చేస్తారు, కెమోథెరపీలు ఇస్తారు, రేడియేషన్ చేస్తారు. రేడియేషన్లో కూడా హయ్యర్ అండ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి గవర్నమెంట్ సైడ్ నుంచి. అట్ ది సేమ్ టైం ఈవెన్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. కాబట్టి వైద్యం మొత్తం ఫ్రీ అవుతుంది. అయినా కానీ రారు వాళ్ళు, అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు కొద్ది రోజులు పని మానుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొలం పనులు ఉన్నాయనుకోండి, ఆ పొలం పనులు ఉన్న నాళ్ళు వాళ్ళు రారు పనులకి, మన ట్రీట్మెంట్కి రారు. ఎప్పుడు వస్తారంటే జనవరి అయిపోవాలా, ఫిబ్రవరి అయిపోవాలా, ఏదో డేట్ చెప్తారు. అంతవరకు నెగ్లెక్ట్ చేస్తారు. అన్ని ఫ్రీ అవుతున్నా కూడా ఇదే సమస్య. వాళ్ళలో ఒక అవేర్నెస్ రావాలి. అలాగే కొన్ని చారిటబుల్ ఆర్గనైజేషన్స్, కొన్ని ఆర్గనైజేషన్స్ అంటే వాళ్లే హాస్పిటల్స్ పెట్టి వాళ్లే ఫ్రీ ట్రీట్మెంట్ చేస్తారు. ఫ్రీ కాకపోయినా సరే అతి తక్కువలో, కార్పొరేట్ కన్నా తక్కువలో చేస్తారు. అది కూడా అందుబాటులో ఉంది. కానీ పేషెంట్ అన్నవాడు ఒకసారి డిసీజ్ ఐడెంటిఫై అయినాక తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గొచ్చు.
1: ఓకే అండి, చివరిగా మరి డాక్టర్ గారు మనకి చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు, అవసరమైనటువంటి విషయాలు ఇవి. ఎందుకు అద్భుతం అంటే ఒక ముందరే మనం దీని గనక గుర్తించినట్లయితే వెంటనే మనం దానికి సంబంధించినటువంటి జాగ్రత్త పడచ్చు, అప్పుడు మన జీవితం కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. డాక్టర్ గారి తర్వాత ఇప్పుడు ఒకవేళ ఎవరైనా కానీ కొంతమంది వ్యక్తుల్ని పెట్టుకుని తర్వాత మినిమం సౌకర్యాలు కల్పించుకుని మిమ్మల్ని సంప్రదించినట్లయితే, మీరు వస్తానని చెప్పారు కదా, మీ ఫోన్ నెంబర్ ఒకసారి ఇచ్చినట్లయితే మరి ఎవరికన్నా ఉత్సాహం అన్నటువంటి వాళ్ళు తర్వాత అవసరమైనటువంటి వాళ్ళు నెంబరు చెప్తారండి. మీరు ఒకసారి ఈ నెంబరు
0: 9955111206 9955111206 అండి. ఈ నెంబర్ కాల్ చేస్తే మనం అవకాశం ఉన్నంతవరకు చేయొచ్చు అండి క్యాన్సర్.
1: సో నగరాల్లో కానీ లేదా అంటే పట్టణాల్లో కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ డాక్టర్ గారు వచ్చి లేకపోతే వారి బృందాన్న పంపించి మనకి అవేర్నెస్ కానీ లేకపోతే వాటికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా శ్రోతలను కోరుతున్నాం. ఫోన్ నెంబరు మరొకసారి తెలియజేస్తున్నాం, 9955111206 9955111206. ఈ నెంబర్కు ఫోన్ చేసినట్లయితే మీరు అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లయితే డాక్టర్ గారు తమ సిబ్బందితో వచ్చి

0: అవగాహన క్యాంపులు కానీ లేకపోతే స్క్రీనింగ్ టెస్టులు కానీ చేయడానికి సిద్ధంగా ఉంటారు? అంటే రెగ్యులర్గా చేసేటువంటి వృత్తి కాకుండా ఈ క్యాంపుల ద్వారా మీరు సమాజ సేవ చేస్తున్నారు. నమస్కారం అండి.
1: థ్యాంక్ యూ సార్. నమస్కారం.

0: ఆరోగ్య జీవనం శీర్షికన మీరింతవరకు క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఏ కిరణ్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు గారు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ప్రజల ఆరోగ్య రక్షణ కోసం నర్సులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయక రోగులకు ఓదార్పునిచ్చి సేవలు చేస్తుంటారు. వీరి సేవలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసిస్తూ నర్సింగ్ శ్రామిక శక్తిని అభివృద్ధి చేసి వీరికి మరింత మద్దతునిచ్చే ఉద్దేశంతో అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఏటా 12వ తేదీన జరుపుకుంటున్నాం. ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820వ సంవత్సరం 12వ తేదీన ఇటలీలో జన్మించారు. 1854వ సంవత్సరంలో టర్కీలో గాయపడిన 100 సైనికులకు సేవలు చేస్తూ నర్సుల బృందాలను తీసుకుని వెళ్లారు. 1859వ సంవత్సరంలో వీరి అనుభవాలన్నిటినీ క్రోడీకరించి నోట్స్ ఆన్ నర్సింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్ ప్రపంచంలోని మొట్టమొదటి నర్సుల శిక్షణా కాలేజీను స్థాపించి శిక్షణ ఇచ్చారు. వీరి అమూల్యమైన సేవలను గుర్తించి నర్సు వృత్తికి వీరు అందించిన హుందాతనాన్ని గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ నర్సుల సంస్థ 1965వ సంవత్సరం నుండి వీరి జన్మదినమైన 12వ తేదీను అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు. ఈరోజు మన దేశంలో దేశవ్యాప్తంగా విశేష సేవలందించిన నర్సులకు భారతదేశ రాష్ట్రపతి జాతీయ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రదానం చేస్తారు.

ప్రపంచంలోని మొత్తం ఆరోగ్య కార్యకర్తల్లో సగానికి పైగా నర్సులున్నారు. అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నర్సుల కొరత ఇంకా ఉంది. 5.9 మిలియన్ల నర్సుల అవసరం ఉందని, ముఖ్యంగా తక్కువ మధ్య ఆదాయ దేశాల్లో ఈ కొరత ఎక్కువగా ఉందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో నర్సులు పోషించిన కీలక పాత్ర, వారు అందించిన సేవలు ప్రపంచ ప్రజలందరికీ తెలుసు. నర్సులు ఇతర ఆరోగ్య కార్యకర్తలు లేకుండా లక్ష్యాలను లేదా సార్వత్రిక ఆరోగ్యాన్ని ప్రపంచ దేశాలు సాధించలేవు. నర్సులు వారి ఆరోగ్య సంరక్షణ, కార్మికులందరికీ మానసిక ఆరోగ్య మద్దతు, సకాలంలో వేతనం, అనారోగ్య సెలవులు, బీమా వంటివి ఇవ్వడం, అన్ని ఆరోగ్య అవసరాలకు స్పందించడానికి అవసరమైన తాజా జ్ఞానం ఇవ్వడం అన్ని దేశాలు చేయాలని

ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అన్ని దేశాలకు విజ్ఞప్తి చేసింది. 2026 సంవత్సరానికి నర్సుల దినోత్సవం యొక్క ఇతివృత్తం, మన నర్సులు మన భవిష్యత్తు, సాధికారత పొందిన నర్సులు ప్రాణాలను కాపాడుతారు, ఇది ఈ ఏడాదికి వీరు నిర్ణయించిన థీమ్.

విన్నారల్లా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏము?
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తులు చేపెడితే వాళ్ళే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తుల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: శ్రోతలు ఉదయ తరంగిణి వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు చిత్రసీమ సినీ గీతాలు విందాం.
1: అర్థమైంది మహానుభావ, నీవు సామాన్య వానరుడు కా, శతయోజన విస్తీర్ణ సాగరాన్ని లంఘించి లోహ నిర్మిత లంకా నగరాన్ని దహించి శత సహస్ర దానవచము సమూహాన్ని సంహరించి సంజీవి పర్వతాన్ని సమూలంగా ప్రకలించి తెచ్చిన శ్రీరాంజనేయ మూర్తి విని శ్రీరామచంద్ర కరుణా కటాక్ష పాత్రుడవు దివ్యరూప ప్రదర్శనా దక్షుడవు నీవు మహా మహా.

పాండవ వనవాసం ఈ చిత్రం నుండి ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో సీనియర్ సముద్రాల రచన విన్నారు. చిత్రసీమలో ఇప్పుడు వినండి దృశ్యం చిత్రం నుండి కార్తీక్ పాడిన ఈ పాట.

ఇన్నారుల్లా ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒక్కొక్క తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లెపాటల పండుగ, అందరు రావాలి.

ఉదయ్ తరంగిణి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం ప్రసారమవుతుంది. 10:03 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం డాక్టర్ సామల సదాశివ కబుర్లు. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 శ్రోతలు తప్పక వినగలరు.

మగస

కార్యక్రమంలో చివరిగా వినండి నీ చిత్తము నిర్మలము, ధన్యాసిరాగం మిశ్రజాపతాళం, శ్రీ త్యాగరాజస్వామి కీర్తి.

మీరింతవరకు శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి గానం విన్నారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ ద్వారం సత్యనారాయణరావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారతీయ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పర్యాటక రంగాల్లో పెట్టుబడి రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేయనున్నదని భారత్ భావిస్తోంది. తుమ్మిడిహట్టి బ్యారేజ్పై చర్చకు ప్రధానమంత్రి మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాశామని, ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపాలని కోరుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. కాళేశ్వరం విద్యుత్ కొనుగోలుపై సీబీఐ దర్యాప్తు కోరినా కేంద్రం స్పందించలేదని, అకాల వర్షాలకు తడిసిన దాన్ని అనుకుంటున్నామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ సీఓ కన్వీనర్గా మరో 11 మంది సభ్యులను కూడా నియమించింది. వీరిలో సిరిసిల్ల వేములవాడ ఎమ్మెల్యేలతో పాటు కరీంనగర్ ఎంపీ, పలువురు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. సచివాలయంలో జరిగిన సమీక్షలో పరిశ్రమల శాఖ అధికారులు, కన్సల్టెంట్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిపై చర్చించారు. జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఈ నెల 16 వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 15 వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి సైదులు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని హైకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బెయిల్ దరఖాస్తుల లిస్టింగ్ విచారణ తేదీల ఖరారు, పరిష్కార గడువు నిర్దేశం కోసం ఒక ప్రత్యేక యంత్రాంగాన్ని రూపొందించవలసిన అవసరం ఉందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రేపటి నుంచి శుక్రవారం వరకు చైనాలో పర్యటిస్తారు. జిన్పింగ్ ఆహ్వానం మేరకు ట్రంప్ ఈ పర్యటన పెడుతున్నారు. కేఆర్ఎంబీ హైదరాబాద్లో త్రిసభ్య కమిటీ సమావేశం ఈవేళ జరుగుతుంది. ఉదయం 11 జలసౌధాలో జరిగే ఈ భేటీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తాగునీటి అవసరాలు, నీటి నిల్వలు, విడుదలపైన అధికారులు చర్చిస్తారు.

ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీ ఆంజనేయం చిత్రం నుండి మల్లికార్జున ఆలపించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం. సంగీతం మణిశర్మ

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఇన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా? నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

0: సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ చిత్రం నుండి కళ్యాణి ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం విన్నారు. సంగీతం మిక్కిజే మేయర్.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి మణిశర్మ సంగీత సారథ్యంలో భాస్కర్ భట్ల గీతం, గానం నరేంద్ర గీతామాధురి, చిత్రం కెమెరామాన్ గంగతో రాంబాబు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కడలి చిత్రం కోసం అభయ్ హరిణి పాడిన పాట విందాం. గీతరచన వనమాలి, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఈ ప్రసారంలో 10 గంటల వార్తల ముఖ్యాంశాల అనంతరం 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాలలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సామల కబుర్లు. డాక్టర్ సామల సదాశివ గారితో సంభాషణ ప్రసారమవుతుంది. ఇదే ప్రసారంలో 10:03. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. శ్రోతలు తప్పక వినండి. 10:03.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలు చిత్రసీమ సినీ గీతాలు వింటున్నారు. నిలయంలో సమయం సరిగ్గా 9:30 దాటి 43 సెకండ్లు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి అత్తారింటికి దారేది. ఈ చిత్రం నుండి పాట. గానం, గీతరచన, సంగీతం దేవిశ్రీప్రసాద్.
1: నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టి

0: ఆకాశవాణి హైదరాబాద్ ఆరోగ్య దీపిక.
1: అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విష్ణురావు వీరపనేని, శ్వాస హాస్పిటల్. ఎండలు మండిపోతున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరం మరింతగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండ దెబ్బకు పసిపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముదసల వరకు అందరూ ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా 4 సంవత్సరాల్లో పిల్లలు, 65 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు దీని బారిన ఎక్కువగా పడతారు. అయితే చిన్నపిల్లల్లో ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, పుట్టిన పిల్లల నుంచి మీ ఇంట్లో గనక రేకుల ఇల్లున్నా, తర్వాత ఒకటే రూమ్ ఉన్నా, లేదా మీరు పై ఫ్లోర్లో ఉన్నా, ఇంట్లో ఉండలేకపోతున్నాము అనే ఫీలింగ్ మీకున్నా, అది ఒకవేళ తగ్గకపోయినా, అంటే మీరు గనక బయటికి వెళ్ళలేరు, ఇటు లోపల ఉండలేరు, అంత గనక వచ్చినట్లయితే మీరు కనీస జాగ్రత్తలు తీసుకోండి. ఏంటంటే, ఫస్ట్ చిన్నపిల్లలైనా సరే ఒళ్ళు ఎచ్చగుందా లేదా చూడండి. ముఖ్యంగా 2 ఇంటి నుంచి మొదలైద్ది మెల్లగా, బాగా తడిగుడ్డ కాటన్ గుడ్డ పిండి పిల్లల మీద వేయండి, ఏం పర్వాలేదు. తర్వాత ఫోర్ హెడ్ మీద కూడా వేయండి. తర్వాత రేకులు ఇంట్లు గనక అయినట్లయితే పైన జమ్ము కానీ గడ్డి కానీ కప్పండి, లేదా సున్నం ఉంటే వైట్ సిమెంట్ ఏదన్నా, ఆ సున్నం తెల్ల సున్నం ఉంటే తెల్ల సున్నాన్ని కొట్టండి. ఎండాకాలం మొదలవగానే ఒక ఫ్లోర్ ఉన్నటువంటి గది కానీ మీరున్నటువంటి ఇల్లు మొత్తం పైన స్లాబ్ మీద తెల్ల సున్నం వేయండి. దాదాపు 50% సన్లైట్ రిఫ్లెక్ట్ అయిపోద్ది.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. గందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకి.

0: అర్థము?
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.

గీతాంజలి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన వేటూరి సుందర్రామూర్తి గీతం విన్నారు. సంగీతం ఇళయరాజా.

0: రోబో చిత్రం నుండి జావేద్ అలీ, చిన్మయ్ శ్రీపాద పాడిన భువనచంద్ర గీతం విన్నారు. సంగీతం ఏఆర్ రెహమాన్.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధురగానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: చిత్రసీమలో తర్వాత వినండి. మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం, గానం శ్రీరామచంద్ర, చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్.

చిత్రసీమలో చివరిగా వినండి, జీవి ప్రకాష్ కుమార్ సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ గీతం, గానం సూర్య శ్వేత, చిత్రం అమరాన్.

0: ఆకాశవాణి సమయం 10 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటిలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు దీనికి హాజరవుతారు. ఎర్రవల్లిలో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు నివాసంలో బీఆర్ఎస్ కీలక సమావేశం ఈరోజు జరుగుతుంది. కె తారక రామారావు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశంలో సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, ఇన్ఛార్జీల నియామకంపై చర్చిస్తారు. జనగణనలో భాగంగా జూన్ 9వ తేదీ వరకు జరిగే హౌస్ లిస్టింగ్ కార్యక్రమానికి పౌరులు సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ వివరాలు కీలకమని, తుది దశ జనగణన 2027 ఫిబ్రవరిలో ఇంటింటికి వచ్చి నిర్వహిస్తారని తెలియజేశారు. కొత్త వాహనాలకు 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్ పూర్తయ్యేలాగా డీమ్డ్ అప్రూవల్ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నిర్ణీత గడువులోగా అధికారులు స్పందించకుంటే దరఖాస్తు ఆమోదం పొందినట్లుగా పరిగణిస్తారు. ఈ మేరకు వాహన్ పోర్టల్లో మార్పులు చేయాలని ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టులో హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీంతో క్షేత్రం భక్తజన సంద్రమైంది. భక్తులు పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జట్ల ఎంపిక పారదర్శకంగా ఉంటుందని క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ అంపటి రాయుడు స్పష్టం చేశారు. ఉప్పల్ స్టేడియంలో 2026-27 సీజన్ కోసం సెలక్షన్ కమిటీని ప్రకటించారు. అక్షత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరించే సీనియర్ కమిటీలో సుమన్ మెహదీ హసన్, పవన్ కుమార్, ఇంద్రశేఖర్ రెడ్డి సభ్యులుగా ఎంపికయ్యారు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో భారత్ అగ్రస్థానం నిలబెట్టుకుంది. తాజా జాబితాలో 1 రేటింగ్ పాయింట్ తగ్గి 118 పాయింట్లకు చేరినప్పటికీ టీమిండియా 1గా నిలిచింది. న్యూజిలాండ్, ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియా 2-3 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తర శ్రీలంక నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వచ్చే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్పారు. అల్పపీడనానికి అనుబంధంగా 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ కారణంగా కోస్తా జిల్లాలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వారు తెలియజేశారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సామల కబుర్లు. డాక్టర్ సామల సదాశివ గారితో సంభాషణ వింటారు.
1: ఒక జాతి సంస్కృతి తరతరాలుగా తరగని సంపదగా విలసిల్లుతుంది. అభివృద్ధి పదం అనంతంగా సాగిన జాతి జీవనాడుల్లో సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అంతర్లీనంగా జాతిని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. పెద్దల మంచి మాటలు అందరికీ ఆచరణ మార్గాలే. అనుభవ సారాన్ని నింపుకున్న పెద్దల ముచ్చట్లలో సైతం అపురూపమైన మన సంస్కృతి సాక్షాత్కరిస్తుంది. గతం చరిత్ర, గత జ్ఞాపకాలు జాతి మననం చేసుకోవలసిన పరిమళభరిత జీవన ఘట్టాలు. ఆదిలాబాద్ జిల్లాలో సాహిత్య సాంస్కృతిక స్రష్టలలో అగ్రతాంబూలం డాక్టర్ సామల సదాశివ గారిదే. తెలుగు ఉర్దూ భాషల్లో ఉరుప్రజ్ఞ కలిగిన డాక్టర్ సదాశివ అందిస్తున్న ఈ అనుభవసార జ్ఞాపకాలు తరతరాల వారికి నాటి సంస్కృతిని అందించి ఆ దొంతరలలో దాగి ఉన్న మానవత్వ విలువలను, నైతిక విలువలను పరిపృష్టం చేస్తాయనే ప్రయత్నమే ఈ సామల కబుర్లు. డాక్టర్ సదాశివ గారు నమస్కారం అండి.
2: అయ్యా నమస్కారం అండి.
1: మీరు 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సాహితీ స్రష్టలు. అయితే మా తరంలో కొంతవరకే మేము ఈ పూర్వం ఉండేటువంటి పరిస్థితుల్ని మీరు మొదట్లో అంటే ఒక యవ్వన దశలో కానీ బాల్య దశలో కానీ ఉన్నప్పుడు ఉండేటువంటి సాహిత్య వాతావరణం కానీ సాంఘిక వాతావరణం కానీ ఎలా ఉండేదండి?
2: అయ్యా మా చిన్నప్పుడు ఇక్కడ నిజాం రాజ్యం కదా, ఇక్కడ రాజభాష ఉర్దూ కాబట్టి ఉర్దూతో పాటు ఇంగ్లీష్ చదువుకుని డిగ్రీలు సంపాదించినటువంటి వాడికే ఉద్యోగం దొరికేటివి. తర్వాత ఏ వృత్తిలోనైనా స్థిరపడాలంటే ఉర్దూ తప్పనిసరిగా రావాలి, అట్లాగే ఇంగ్లీష్ కూడాను. తెలుగుతో అంత పని ఉండేది కాదు అప్పట్లో. తెలుగంటే మాట్లాడే భాషే కానీ సరకారీ భాష కాదు కదా, వ్యవహారిక భాష కూడా కాదు, అంటే వ్యవహారాలలో ప్రభుత్వ వ్యవహారాలలో పనికొచ్చే భాష కాదు. ఆ కాలంలో మేము చదువుకున్నామండి. అయితే ఆ కాలం వాళ్ళు కొందరు ఇప్పటికీ బతికున్నవాళ్ళు, నాకంటే వాయిదారేళ్ళు పెద్దవాళ్ళు, నాకంటే 1 ఏడాది 2 ఏళ్ళు చిన్నవాళ్ళు కూడా తరచుగా సఫర్లలో ఏమంటుంటారంటే, మేము ఉర్దూ కాలంలో పుట్టినాం గనక, ఉర్దూ కాలంలో చదివినాం గనక మాకిక్కడ ఈ వాళ్ళని విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ అట్లనే వాళ్ళల్లో చాలా గొప్ప పండితులు ఉంటారు. తెలుసుకున్నదేనా? అసంభవం కదా, అంత తొందరగా దొరకదు. అప్పటికి నిజాం కాలం పోయిన తర్వాత పాండిత్యం కూడా దాదాపు సన్నగిల్లింది. అయితే అసలు సంగతి ఏమిటంటే, నిజాం కాలంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉండేటివండి, వాటిని షాహీ పాఠశాల అనేవాళ్ళు. ప్రైమరీ లెవెల్లో కొన్ని ఎయిడెడ్ స్కూల్స్ ఉండేవి, వాటిని ఇమ్దాది అనేవాళ్ళు. కొన్ని ఖానిగీ బళ్ళు ఉండేటివి, ఖానిగీ బళ్ళల్లో తెలుగు కావాలనుకునే వాళ్ళే ప్రత్యేకంగా తమ పిల్లల్ని ఖానిగీ బళ్ళకి పంపేవాళ్ళు. ఖానిగీ బళ్ళల్లో చెప్పేటువంటి వాళ్ళు కావ్యాలు, శతక పద్యాలతో మొదలుపెట్టి తెలుగు వాళ్ళకు కావలసిన సాహిత్యం అంతా నేర్పేవాళ్ళు. ఇప్పుడు నిజాం కాలం నుంచి, మేము పుట్టక ముందటి నుంచి ఉన్నది అది. ఎందుకంటే మా తండ్రి, మా మేనమామలందరూ కూడా తెలుగులో పండితులు, మరి వాళ్ళందరూ ఇక్కడ చదువుకున్న వాళ్ళే, తెలుగు ఇక్కడ దొరికింది ఆ కాలంలో. అయితే మాకు కూడా, మా తండ్రి కూడా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టరే. అయితే ఆయన ఉర్దూ, అతని పాఠశాలలో ఉర్దూ ఉన్నప్పటికీ తెలుగు కూడా ఉండేది, తెలుగు చదివించేవాళ్ళు మమ్మల్ని. తర్వాత మా ఇంట్లో మా వాళ్ళందరూ తెలుగు చదువుకున్న వాళ్ళు కనుకనే నాకు చిన్నప్పుడే మా ఇంట్లో మార్కండేయ పురాణం, కళాపూర్ణోదయం లాంటి గ్రంథాలు దొరికినాయి. అవి రేర్గా దొరికే పుస్తకాలు. మా తండ్రికి ఎందుకు అవి ఇష్టం ఉండే, నాకు చదవటం పద్యాలు చదవటం అలవడిన వెంటనే నాకు దొరికిన పుస్తకాలు మార్కండేయ పురాణం, మారనిది, కళాపూర్ణోదయం, పింగళ పూరణది, అక్కడి నుంచి ప్రారంభమైంది. అంతకుముందు భాగవత పద్యాలు, భారత పద్యాలు అవన్నీ మాకు చదివించేవాళ్ళు. చిన్న పద్యాలు పెద్ద పద్యాలను పలకల మీద పెట్టి, శతక పద్యాలు అయితే తప్పనిసరి కదా అందరికీ. కాబట్టి మేము ప్రైమరీ స్కూల్ దాటే వరకే తెలుగులో మంచి పరిచయమే కలిగింది మాకు, తెలుగు సాహిత్యంతో. తర్వాత హై స్కూల్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మాత్రం తెలుగు ఆప్షనల్ సబ్జెక్ట్, ఇష్టమైన వాళ్ళు చదువుకోవచ్చు లేకపోతే వదిలిపెట్టవచ్చు, అంటే వేరే చదువుకోవచ్చు. గ్రంథాలయాలు ఉండే, హనుమకొండ చదువుకున్నాను నేను, బ్రహ్మాండమైన గ్రంథాలయం ఉండే, వీరే రాజరాజ నరేంద్ర గ్రంథాలయం, ఇప్పుడు ముద్రిత

రకమైనటువంటి అనేక గ్రంథాలు అప్పుడు అముద్రిత రూపంలో ఉండేటి. అవన్నీ మేము చదివేవాళ్ళం. గ్రంథాలయం నడిపే అటువంటి కురాడు మా క్లాస్మేట్ కనుక ఏదో రెండనాలో ఎంతో ఫీజు చెల్లిస్తే ఆయన ఇంటికి కూడా తీసుకొచ్చి తీసుకో పర్మిషన్ ఇచ్చాడు తీసుకురావడానికి. చదివేవాడు అని తెలుగు బాగానే చదువుకున్నాం ఆ కాలంలో. తర్వాత మా మేనమామగుడు ఉండే, అతడు బసవ పురాణం ఎప్పటికీ ఉంచుకుంటుండే అని కొంచెం వీరశైవ మతం పట్ల అభిమానం గలవాడు కనుక

0: ఆయన మామూలుగా ఉత్తరం రాసినప్పటికీ అరసున్న బండిరాలన్నీ పాటించేవాడు. మేము కూడా అతన్ని చూసి చూసి, అతడేవో చిన్న చిన్న కథ పద్యాలు అవి చెప్తామంటే మేము కూడా మెల్లగా చెప్పుకుని మొదలు పెడితే ఆయన మొదలు దిద్దింది అవే సంధులు సమాసాలు అరసున్న. అంటే వ్యాకరణం బాగా నేర్పింది మా ఇంట్లోనే. తర్వాత మా గురువులు నేర్పిండ్రు స్కూళ్ళల్లో. అంటే మేము హై స్కూల్ దాటే వరకు, అంటే నిజాం కాలంలోనే, నిజాం రాజ్యంలో ఉండి హై స్కూల్ దాటే వరకు ఉర్దూ ఫార్సీ ఇంగ్లీష్ భాషలతో పాటుగా తెలుగులో మంచి రాయగలిగినటువంటి పరిజ్ఞానం సంపాదించగలిగినాం మేము, మాట్లాడగలిగినటువంటి. వరంగల్లో ఒక పేపర్ ఎత్తుండేది మేము చదువుకునేటప్పుడు, కాకతీయ అని. దాన్ని పివి నరసింహరావు గారి వరుసకు సోదరుడు పివి సదాశివరావు గారు నడిపేవారు. మా మిత్రుడు అంటే కొంచెం మాకంటే 2-3 ఏళ్ళు పెద్ద గార్లపాడి తిరుపతి రెడ్డి గారు నడిపేవారు. తిరుపతి రెడ్డి గారు చాలా గొప్ప కవి. తిరుపతి రెడ్డి తండ్రి గార్లపాటి రాఘవరెడ్డి గారు చాలా గొప్ప కవి. దేవులపల్లి రామానుజరావు గారికి, కాళోజీ నారాయణరావు గారికి ఛందస్సు నేర్పిన వారు, తెలుగు భాష నేర్పిన వారు వారే. అయితే అప్పుడు లైబ్రరీలో తోక పద్యాల పోటీలు పెట్టుకునేవాళ్ళం మేము ఉర్దూ కాలంలో ఇదంతా. ఎందుకంటే తెలుగు పద్యాన్ని మేము నేర్చుకోవాలి కదా. తోక పద్యాల పోటీలు అంటే ఒక పద్యం చివరక్షరం పట్టుకొని ఇంకో పద్యం, ఈ విధంగా అంత్యాక్షరి, ఈ విధంగా కొన్ని వాటి కోసం సిద్ధం కావాలంటే కొన్ని కావ్యాలు చదవాలి. అప్పుడు లభించిన కావ్యాలు కొన్ని చదివి కంఠతా పట్టేవాళ్ళం. మీకు మా చదవంతా కంఠతేనే కదా ఆ కాలంలో. మీకు తెలుసు ఆ కాలంలో పుస్తకాలు లేవు కదా, చాలా పుస్తకాలు ఇప్పుడు మనం చూస్తున్న ఆ కాలంలో లేకుండే. ఇక తర్వాత మనకు మొదటి నుంచి గురుముఖంగా నేర్చుకోవటం, గురు శిష్య పరంపరలు, తర్వాత కంఠతా పట్టడం అనేది మనకు ఉన్నది కదా. మా చిన్నప్పుడు మాకు 3 ఖండాల అమరం కంఠతా పట్టించు, కాబట్టి మాకు సంస్కృతంలో ఏ పదం వచ్చినా కానీ నిఘంటు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఆంధ్ర నిఘంటువులు 3 ఉంటుండే, ఆంధ్రనామ సంగ్రహము, ఈ అమరమును, ఈ తెలుగు నిఘంటువులు 3 తప్పనిసరిగా చదవాల్సిందే. మా పిల్లలు కూడా నేను నేర్పినాను. మా పెద్ద అబ్బాయికి ఇప్పటికీ అమరం చాలా వరకు వస్తుంది. నాకు అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు ఏవో గుడి నీళ్ళు నింపుతూ ఉంటే వాడు ఎస్టీఓగా పనిచేస్తున్నాడు ఇప్పుడు, సరకారం కిందట. ఈ అబ్బాయి నేను గుడి నీళ్ళు నింపుతుంటే బుద్ధి అనే శబ్దానికి 2-3 అక్షరాల పదం ఇంకేదో కావాల్సి ఉండే, ఆల్టర్నేటివ్ నింపాలి కదా. మా పెద్దవాడు తయారై డిటి ఆఫీస్కి వెళ్ళిపోతున్నాడు. అరే ఈ బుద్ధికి ఆల్టర్నేటివ్గా ఇంకెన్ని పదాలు ఉన్నాయి, పర్యాయ పదాలు చెప్పరా అంటే, ఆ టైం అయింది బాపా, నా టైం అయింది అనుకుంటే వాడు చదువుకుంటూ పోయిండు. బుద్ధిర్ మనీష ధిషణ ప్రజ్ఞ ధీషముషి మతి, ఈ విధంగా నోటికే ఉంటుండే. సంస్కృతంలో ఇంతకంటే ఎక్కువ బుద్ధికి పేరు లేవు. ఇవి నోటికి ఉన్నప్పుడు ఇక నిఘంటు చూడాల్సిన అవసరం లేదు. అంటే నిజాము కాలంలోనే మేము త్రికాండమరం నామలింగానుశాసనం, తర్వాత తెలుగు నిఘంటువులు అన్నీ కంఠతా పట్టినాం. మా వాళ్ళు అవసరమని చెప్పినటువంటి పుస్తకాలను చదివినాం. భాగవతం తప్పనిసరిగా చదవాల్సింది అందరూ. భారతం అంటే అప్పుడు మాకు దొరికినది చదివినాం. తర్వాత 1950లో పరిచయమైనప్పుడు సురవరం ప్రతాప్ రెడ్డి గారేమో భాగవతాన్ని 18 సార్లు చదవాలి సదాశివం అంటుండే. చదివినాను సార్ నేను, అక్కడక్కడ చదువుడు కాదు, కింది నుంచి మీదికి, మీది నుంచి కిందికి 18 సార్లు చదవాలి అంటుంటే. అంతకుముందు ఆ మాట శ్రీశ్రీ గారు కూడా అన్నారు, చదివినారు శ్రీశ్రీ. శ్రీశ్రీ మహాపండితుడు. వెనకటి భారతుడు మనం వెతికినట్టయితే శ్రీశ్రీ రాసినటువంటి వృత్తాలు కనపడతాయి. శ్రీశ్రీ ఇవి రాసి ఉంటాడా మనం అనుకుంటాం, కానీ శ్రీశ్రీ మొదట్లో రాసేవాడు. శ్రీశ్రీలో శ్రీశ్రీ మహాప్రస్థానానికి, అతని కావ్యాలకి అంతటి స్థిరత్వం ఉండటానికి కారణం ఏమిందంటే పిండి బాగా ఉంది ఆయన దగ్గర, బాగా మంచి పాండిత్యం ఉండే, బాగా చదువుకున్నవాళ్ళు ఆయన.
1: ఏమంటే మీ మాట కడ్డూస్తున్నాను ఏమనుకోద్దు, అంటే మన ఈ కబుర్లో ఎక్కడైనా ఏదైనా ముచ్చట అందదేమో అన్న భయం కూడా నాకు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఉర్దూ పాఠశాలలో ఉర్దూ ప్రభావం చెప్పారు కదా, ఇప్పుడు ఒక జ్ఞానం సంపాదించడానికి, పాండిత్యం సంపాదించడానికి భాష అడ్డం అనేది ఉండదు కదండి. ఇప్పుడు తెలుగు భాష నేర్చుకోవటం చెప్పారు మీరు, అంటే ఉర్దూ భాష నుంచి, అంటే మీరు ఉర్దూ భాషను కూడా చదివారు కాబట్టి అందులో మీరు ఎంతవరకు ప్రజ్ఞని సాధించగలిగారు?
0: ఉర్దూ ముఖ్యం కదండి, ముఖ్య భాష ఉర్దే. ఇది ఎదగంతా మేము వేరే నేర్చుకున్నది, కానీ డబ్బు పెట్టి మా స్కూల్లో చదువు

0: కొనేది ఉర్దూ అనే, ఉర్దూ చదవాల్సిన అవసరము కాబట్టి ఉర్దూ బాగా నేర్చుకున్నాం మేము. మా తండ్రి హెడ్ మాస్టర్గా ఉంటుండే అని చెప్తాను కదా, ఆ కాలంలో ఆయన దగ్గర ఒక ముస్లిం టీచరు తప్పనిసరిగా అసిస్టెంట్గా ఉండేవాడు, మిడిల్ ట్రేండీ వాళ్ళు, మెట్రిక్ ట్రేండ్ మిడిల్ ట్రేండీ ప్రైమరీ స్కూల్ వాళ్ళు. అయితే ఆ రియాజుర్ రెహమాన్ గారిని మా గురువుగారు ఇక్కడ తాంసిలోని మా తండ్రి ఇక్కడ ఉండగా, మాది ఈ ప్రాంతం కాదు అటువైపు, కానీ మా తండ్రి ఉద్యోగరీత్యా ఇక్కడికి వచ్చిండు ఒకప్పుడు నా చిన్నతనంలో. అయితే ఆ ఉర్దూ ఎట్టగూ నేర్చుకుంటే కానీ రియాజుర్ రెహమాన్ గారికి చెప్పి మా తండ్రి నాకు ఫార్సీ నేర్పించాడు. ఫార్సీ అవసరం కాదు అప్పుడు, ఫార్సీ నేర్స్తే ఉర్దూ బాగా వస్తుంది, సంస్కృతం నేర్స్తే తెలుగు బాగా వస్తుంది అన్నట్టుగా ఫార్సీ నేర్పించాడు. ఆ మిడిల్ ట్రేండ్ టీచర్ ఫార్సీ నాకు ఎంత మంచిగా నేర్పినారంటే తర్వాత నాకు ఫార్సీ నేర్చుకోవటం చాలా సులభమైంది. ఏదైనా ఒక గొప్ప భాష నేర్వాలంటే, క్లాసిక్ నేర్వాలంటే దాని బునాది మంచిగా ఉండాలి కదా, ఆ బునాది వేసిండు ఆయన ఎట్టా నేర్చుకోవాలి అనేటువంటిది. ఇక్కడ మీకు ఇంకో అంటే మీ ప్రశ్నకి అడ్డు వస్తూ నేను ఇంకొక మాట చెప్తున్నా, అంటే మీ ప్రశ్న కాంది ఉర్దూ అయితే మాకు తప్పనిసరిగా నేర్వలసి వచ్చింది, బాగానే నేర్చినాం, తర్వాత ఫార్సీ కూడా నేర్చినాం. మాకు హై స్కూల్లో చెప్పినటువంటి మౌలీ సాహులు ఆ తరమే వేరు, వాళ్ళు టేండ్ గారు, తెలుగు వాళ్ళు టేండ్ గారు, వాళ్ళు టేండ్ గారు. ఎట్టా చెప్పాలి, చైల్డ్ సైకాలజీ వాళ్ళకి తెలియదు, ఏజ్ గ్రూప్ ఏమిటిది, వాడి ఇంట్రెస్ట్ ఏమిటి, వాడి కెపాసిటీ అని అదేం తెలియవు. తెలవకున్నా కానీ వాళ్ళు చెప్పే అటువంటి పాఠాలలో, కవిత్వంలో కానీ, గజలల్లో కానీ లీనమై ఆ ఆనందాన్ని మాకు ఇచ్చేవాడు. చెప్పేవాడు గారు, చూడు దిగురే కిత్నాచ్చా హే, కిత్నా సుందర హే, కిత్నా బ్యూటిఫుల్ హే, ఇట్లా కిత్నా దర్ద్ హే ఇస్మే, ఈ విధంగా వాళ్ళు ఫీల్ అయి చెప్పేవాళ్ళు కనుక మేము కూడా ఫీల్ అయ్యేవాళ్ళం. కానీ అయితే వాళ్ళకి ట్రైనింగ్ పద్ధతులు తెలియవు, బోధనా విధానం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఇంట్రెస్ట్ కలిగించండు, దాన్ని మేము మోటివేషన్ అంటాం.
1: ఏ విధానమైనా ఈ విద్యార్థులకి ఆ ఒక పాఠం యొక్క సారాంశాన్ని మనసు కత్తుకునేలా చెప్పటమే కదండి శిక్షణ అంటే. వాళ్ళకి లేకపోయినా అలా చెప్పారు అంటే నిజంగా వాళ్ళకి అంతర్లీనంగా ఆ శిక్షణ ఉంది అన్నమాట.
0: మోటివేట్ చేయటం అనేది మా ట్రైనింగ్లో ఒకటి చెప్తాం మేము, మోటివేట్ చేయాలి అంటే ఎట్లా. జాషువా గారి 2-3 పద్యాలు పాఠంలో ఉంటాయి, బాగా అనిపించినాయి. జాషువా గారి ఏమేమి పద్యాలు ఉన్నాయో ఖండకావ్యాలను దొరికించుకొని చదవాలి అనేటువంటి ఆసక్తి కలిగించడానికి మోటివేషన్ అంటారు. అయితే వాళ్ళు మిర్జా గాలిబియో, మీరియో 2-3 గజాలు చెప్తే ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఆ కౌరుని గురించి ఎంత గొప్పగా చెప్పేవాళ్ళంటే, ఇక మేము వాళ్ళ పుస్తకాన్ని చివరికి ఏ ఉద్యోగంలో సెటిల్ అయిన వాళ్ళైనా కానీ, కలెక్టర్లు అయినా కానీ, ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదువుకోవటం, చదువుకుంటున్న చదవకపోతే నిద్రపట్టదు అని అంతగా చెప్పేవాళ్ళు. వాళ్ళు
1: అంత ప్రభావాన్ని
0: వేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాన్ని ఇంకా ముందడికి పోవాలి. ఆ తరగతిలో ఆ లెవెల్లో చెప్పాల్సింది అంతే, ఇంకా ముందడికి పోవాలంటే ఇంకా కొన్ని పుస్తకాలు చదవాలి, అవి సంపాదించి చదివేంత వరకు అట్ట ఉండేది. అయితే ఏదో మీకు అడ్డం వచ్చి చెప్తాను.
1: అదే అండి, ఉర్దూ అంటే ఇప్పుడు ప్రజ్ఞని సాధించడానికి భాష అవరోధం కాదు కదా. ఉర్దూలో కూడా, ఉర్దూ మీరు మీడియంలో ఆ రోజు నుండేటువంటి రాజరిక వ్యవస్థలో అదే ఉంది కాబట్టి దాంట్లో కూడా మీ సాధన చాలా ఉంది కదా, అది దాని గురించి.
0: సాధనకు కారకులు మా గురువులే, మా గురువులే. ఏమి చెప్పితే మాకు ఉర్దూ సాహిత్యం పట్ల, గజళ్ళ పట్ల ఆసక్తి పెరుగుతుంది అదే చెప్పాను మాకు. ఎక్కడ కూడా విరక్తి కలిగేట్టుగా చెప్పలే. ఇక మీరు ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాను, తెలుగు వాడే మాకు విరక్తి కలిగేట్టు చెప్పి, తెలుగులో అప్పుడు తిరగంటే భయమయ్యేది, ఇప్పటికి భయమయ్యేది. ఇప్పుడు కొన్నాళ్ళ కిందటి ఇక్కడ కడప కలెక్టర్గా జాయింట్ సెక్రటరీగా ఉండే పి సుబ్రహ్మణ్యం గారండి, ఇక్కడ గుట్నూరు ఐఏఎస్ డాక్టరేట్ చేసిన ఇంగ్లాండ్లో, ఇప్పుడు కొంతకాలం బంగ్లాదేశ్లో ఉండి ఇప్పుడు నేపాల్లో ఉంటున్నాడు. ఆయన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు మా విశాఖలో, ఏ విద్యాసాగర్ అని. నేను భద్రాచలం ప్రిన్సిపల్గా పనిచేసి వచ్చినాను కదా, ఆ ఏ విద్యాసాగర్ ఐఏఎస్ ఆయన అక్కడ పాల్వంచ ఐటీడీఏ ప్రాజెక్టులో ఉండి ఇప్పుడు భద్రాచలం అయింది ఆ ప్రాజెక్ట్ డైరెక్టర్గా, ప్రాజెక్ట్ ఆఫీసర్గా ఉండి ఒక పుస్తకం రాసిండు, కోయర్లలో కొండలు రేళ్లలో తిరుగుతూ భద్రాచలం మన్యం కథలు అని. ఆ పుస్తకం నాకు పంపిండు, పంపితే ఇంగ్లీషులో ఒక లెటర్ రాసి పంపించిండు, పుస్తకం చాలా బాగుంది.

0: అలా లీనమైపోయాడు ఆ ప్రజలలో. ఐఏఎస్ ఆఫీసర్ అని ఏమాత్రం దూరం ఉండలే, వాళ్ళలా కలిసిపోయిండు. అంత గొప్పగా రాసిండు. అంతకంటే ముందు పనికుమార్ గారు గోదావరి గాథలు రాసిండ్రు, వారు ఇక్కడ ఉండేది. అయితే ఇంగ్లీష్లో రాసి పంపిస్తే నేను వారికి మూడు ప్రశ్నలు అడిగింటిని. మీకంటే ముందు ఈ సబ్జెక్టు మీద రాసిన వాళ్ళు కొందరు ఉన్నారు కదా, వాళ్ళని ఎందుకు స్మరించలేదు? అది మీ బాధ్యత కదా. ఒకటి. రెండోది, మీ తెలుగు ఇంత బాగున్నది కదా, నాకు ఇంగ్లీష్లో ఎందుకు ఉత్తరం రాసిండ్రు. అందుకే తర్వాత మూడవది ఏంటంటే, నా సంగతి మీకు ఎట్ట తెలుసు? ఆ మూడింటికి ఆయన రాయాలి జవాబు. సుబ్రహ్మణ్యం గారు రాశాను, ఆయన ఫ్రెండు, ఆయన ఐఏఎస్ ఆఫీసరే, చాలా చాలా అద్భుతమైన మనిషి. మీకంటే ముందు చేసినటువంటి వాళ్ళ గురించి ఎందుకు రాయలేదన్న దానికి ప్రశ్నకు అవగాహన లేక తెలియక అన్నాడు. అట్లా ఏ సరాలు సాధారణంగా. ఇంకోటి, ఇంగ్లీషులో ఎందుకు రాసినారు అంటే, తెలుగు రాయటం భయం కనుక. సరే, తెలుగు రాయటం భయం అంటే ఎందుకు భయం? మీరు ఇప్పుడు నాకు తెలుగులోనే ఉత్తరం రాసిండ్రు కదా, బాగానే ఉంది కదా మీది. ఏమో సార్, అక్కడక్కడ గ్రాంధికం, అక్కడక్కడ వ్యావహారికం వచ్చిందండి. లేదు, మీరు రాస్తూ ఉండండి, నేను చెప్తా ఉంటా ఇక్కడెక్కడ. నాకు ఉన్నంతకాలం వారు నాకు తెలుగులోనే రాసేవారు, కానీ ఆ తెలుగులో ఇబ్బంది పడుతూ రాసేవారు. ఇంగ్లీష్ అంత ఈజీ కాదు తెలుగు రాయటం. వస్తున్నాడు అనాల్సిన ఒకచోట, వస్తున్నాడు ఒకచోట, ఎందుకంటే ఈ గ్రాంధిక భాష నేర్చి వచ్చాను కదా వాళ్ళు పాఠశాలలో. ఆ కాలం తెలుగు పండితులు మాకు చెప్పేవాళ్ళు, వాళ్ళు శిరోమణులు, ఉభయ భాషా ప్రవీణులు, వ్యాకరణ శిరోమణులు, న్యాయ శిరోమణులు, తర్క శిరోమణులు, ఇట్లాంటి వాళ్ళని చెప్పేవాళ్ళు వాళ్ళకి మా మేము చదువుకునే కాలంలో. ఇప్పుడు పర్వాలేదు, ఓరియంటల్ లాంగ్వేజ్లో ఈక్వలెంట్ ఎంఏ ఇట్లాంటి వాళ్ళు చెప్తున్నారు, పర్వాలేదు. కానీ వాళ్ళ ట్రైనింగ్ కూడా ఉంటుంది. మాకట్టా చెప్పేవాళ్ళు, వ్యాకరణ శిరోమణి దగ్గర మేము చదివినామంటే వ్యాకరణం తప్ప ఇంకేమీ చెప్పడు. సారస్వతములో ఉండే అటువంటి సారస్యాన్ని ఏమాత్రం చెప్పడు ఆయన.
1: అంతటి ప్రజ్ఞ కలిగిన వాళ్ళ దగ్గర నేర్చుకుని కూడా తెలుగులో రాయటం భయం అనేటువంటి.
0: ఇప్పుడు వ్యాకరణం చెప్పిన తర్వాత సంధి తప్పింది, సమాసం తప్పింది అని కోప్పడతారు కదా.
1: అవునండి,
0: ఆ భయం. అది మనకేమో వ్యాకరణం పూర్తిగా అర్థం కాకపోయాయి, కానప్పుడు రాస్తే ఇక్కడ సంధి తప్పే, సమాసం తప్పే, ఇటువంటి భయాలు ఉంటాయి కదా.
1: అవునండి,
0: ఇంగ్లీష్లో అట్లాంటి భయాలు లేవా. ఇంగ్లీష్లో మనకు ఫారిన్ లాంగ్వేజ్గా నేర్చుకున్నాం కనుక ఇంగ్లీష్లో మనకి టెన్స్ చెప్పిరి, జెండర్ చెప్పిరి, అన్నీ చెప్పిరి కదా. కాబట్టి వర్బ్ ఎట్లా ఉపయోగించాలి చెప్పిరి. కాబట్టి ఇంగ్లీషులో రాయటం సులభం, తెలుగులో అది వంట పట్టింది. తెలుగు చెప్తేనేమో వంట పట్టకపోయాయి, అది పూర్తిగా వ్యాకరణం అర్థం కాకపోయాయి. ఆ సంధి చెయ్యాలను చేయకూడదు, కొన్నిటికి సంధి నిత్యమాయి, కొన్నిటికి వైకల్పికమాయి, కొన్నిటికి కాదాయి, ఎక్కడ సంధి చేయాలను ఎక్కడ సంధి చేయకూడదు, ఇట్లాంటి అనుమానాలు పెట్టిపోయారు కదా. అందుకు తిరుపిరలు పోవాలంటే భయం ఇది అప్ప ఆ కాలంలో. మేము చదువుకున్న వాళ్ళమే, కానీ ఎక్కడ తీరుతారు పంతులు గారు అని చెప్పి. ఇప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ ఎట్లా ఉంటుండే అంటే, ఉభయ భాషా ప్రవీణ వాళ్ళు తప్ప, వ్యాకరణ శిరోమణి అయినటువంటి వాడు ప్రతిదీ వ్యాకరణ దృష్టితోటే చెప్తుండే, సారస్వతం లోపలికి వెరణీగనే పోతుండే. అందుకొరికే నేను అక్కడ యాదులు ఒక చోట రాసినాను దీపాల పిచ్చే శాస్త్రి గారికి, మౌలాన రూమి మస్నవీని అనువాదం చేయమన్నప్పుడు నేను అనువాదం చేస్తాను కానీ దాన్ని ఎవరైనా నేర్చుకోవాలి కదా, సాహిత్య అకాడమీ ఎవరు, నేను నాకు నేనే ఎవరికి ఇయ్యలే. అందుకు భారతిలో రాసేవాడిని మొదలు. మౌలానా రూమి ఎంత గొప్ప కావ్యం, మౌలానా ఎంత గొప్పవాడు, కొన్ని పద్యాలు రాసిన భారతిలో రాస్తే మొదటి పద్యం శారదూలమే, ధారాళంగా ఉంటాయి కొంచెం. ఇప్పుడు మానుకున్నాను, ప్రతాపరెడ్డి గారు మానిపించారు. అయితే శారదూలం ధారాళంగా నడిచింది గనక ఎతి దృష్టిలో పడలే, ఎతి తప్పింది. మంచిగా చదువు, కడమ పద్యాలన్నీ బాగానే ఉన్నాయి, అక్కడ ఎతి తప్పింది, కానీ తప్పినట్టు కనపడటం లేదు. అయితే తెనాల నుంచి దీపాల పిచ్చే శాస్త్రి గారు రాశారు, మహాభవం విద్వాంసులు వారు,
1: విద్వాంసులు
0: నాకంటే చాలా గొప్పవారు, వయస్సులో 27 పెద్ద, పాండిత్యం గొప్పది. అయితే వారికి నాకు సంబంధం ఏంటంటే, వారు వేద వెంకటేశ శాస్త్రి గారు రాసినటువంటి వ్యాఖ్యానాలలో తప్పులు వెతకటమే పని పెట్టుకొని వెతుకుతూ ఉంటే సరస్వత వ్యాసంలో ఏదో రాస్తుండే ఆయన ప్రతి పత్రికలు, భారతిలో అని విద్యార్థులు. అయితే ఒకసారి ఎందుకో కోపం వచ్చి, పరిచయం లేదు ఏమి లేదు రాసిన, ఏమిటి మీరు, మీరు నెల్లూరు ఆంధ్రుడు, ఆయన నెల్లూరు తమిళుడు, తమిళునికి ఆంధ్ర భాష మీద ఇంత అధికారం ఎందుకు అనుకున్నట్టు రాస్తున్నారు మీరు, అదేం బాగుండటం లేదు అని అంటే, అప్పుడు నా వయసు చాలా చిన్నది అని తిడుతూ రాయవచ్చు, లేకపోతే అసలు జవాబు రాయకపోవచ్చు. కానీ ఆయన ఏం చేసిందంటే, నా ఉద్దేశం అది కాదండి, భాష బాగుపడాలని. నాకు అతని మీద గౌరవమే కానీ ఎప్పుడు అట్లాంటి దృష్టితో రాయలేదు నేను. నా నేను రాసే మాట

0: పేపర్లలో ఏమైనా తప్పులు కనపడితే మీరు నాకు చెప్తే దిద్దుకుంటాను అని రాసిండు అని. చాలా పండితుడైతే నేను రాశాడట, ఆ పండితుడు రాయడు. ఇంతకుముందు అన్నారే విమర్శ, విమర్శ తట్టుకునేటువంటి శక్తి పండితునికి ఉంటుంది, ఆ పండితునికి ఉండదు. ఆ పండితుడు కీర్తి కోసం రాస్తాడు. మీరు ఒకరిని విమర్శించినారు, నా దగ్గరికి చాలామంది పుస్తకాలు పట్టుకొని వస్తారు, ఒకరిని విమర్శించినారంటే ఆయనతోటి దూరమైనట్టుగా ఇక మళ్ళా రాడు మన దగ్గరికి. ఆ కాలం అట్ట కాదు. ఇక మాటలో మాట వెళ్తుంది కనుక చెప్తాను నేను. ఈ దీపాల పిచ్చే శాస్త్రి గారు జాష్వా గారితో కలిసి ఒక కొంతకాలము జంట కవులు గారు వ్యవహరించినట. అది విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకసారి సరస్వతి పరిషత్తులో కూర్చున్నప్పుడు పుస్తకం క్రీస్తు చరిత్ర తెచ్చి ఇదిగో మీ జంట కవిది అని దీపాల పిచ్చే శాస్త్రి గారు ఇచ్చిపోయాడు ఒక గదిలో ఉంటే. మేము అదేమిటి అట్ట అంటున్నాడు ఆయన అంటే, నిజమేనండి మేము ప్రయత్నం చేసినాం ఇద్దరం కలిసి రాసిన అతంది రసవంతమైన కవిత్వం ఇతంది. అయితే పేర్లు కుదరక జంట కవుల పేర్లు కుదరక మా అనుకున్నాము కరెక్ట్. అయితే ఆ దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు ఏమండి సదాశివ గారు మీ పద్యంలో ఎత్తి తప్పింది కదా మొదటి చరణంలోని అన్నాడు. మంచి కవి ఆయన. అయితే పరాజికం చేసుకునే అవకాశం ఉండే ఆయన అంతటి సనువు మాకు ఇచ్చాడు. అవును నిజమే, ఇప్పుడు చూస్తున్నా అంతకు ముందు అదేం ధారాళంగా ఉంది కనుక కనపడలేదు. అయినా కానీ శాస్త్రి గారు మీరు శాబ్దికులు ఛాందస్సులు, మీ దృష్టి ఎప్పుడు ఛందస్సు మీదనే ఎప్పుడు శబ్దం మీదనే, శబ్ద దోషాలే చూస్తారు మీరు. కవిత్వంలో ఉండే అటువంటి రసం కనుక పోనే పోరు కదా అని రాస్తే వాళ్ళు నవ్వుకున్నారు. అంతేగాని కోప్పడలే, వారు శాబ్దికులు ఛాందస్సులు మంచి కవులు కూడా, రసవంతమైన కవిత్వం రాసిన నాకు పంపించారు జాషువా గారి కంటే ముందు రాసింది. రెండు కవిత్వాలు ఒక పోరు అంటే జాషువా గారి కవిత్వం కంటే వీరిది ఇంకొక బాగుంటుంది. ఇట్లా అంటే కొందరు కోపం వస్తుంది కానీ బాగుంటుంది, ఎందుకంటే జాషువా గారి కంటే వీరు పండితుడు.
1: ఇప్పుడు నాకు మీరు కొంత సమాచారాన్ని నేను అడిగింది మీరు దాటేశారు. ఇప్పుడు అప్పట్లో ఉర్దూలో మీరు చదివారు కదండి, ఉర్దూ భాషలో మీరు అంటే మీ తర్వాత చదివింది, ఆ ఉర్దూ భాషలో చదవటం వల్ల ఎక్కువ విషయాలు స్పష్టంగా తెలిసాయా అనేది కావాలి. ఎందుకంటే అప్పటి తరం ఇప్పటికీ వాళ్ళు ఉర్దూ రాస్తారు, ఉర్దూలో కవిత్వం రాస్తారు, ఉర్దూ షహరీస్ చెప్తారు, అన్నీ చెప్తారు. ఆ తరం అంటే మీ తరం మీ తర్వాత కొంతమంది కూడా చెప్తారు కొన్ని తరాలు వాళ్ళు. ఆ ఉర్దూ భాష వల్ల ఎలాంటి ప్రజ్ఞ మీకు వచ్చింది అనేది?
0: అయ్యా ప్రజ్ఞ భాష వలన ఏ భాష నేర్చుకున్నా ప్రజ్ఞ వస్తుంది, నేర్చుకోవటం వేరే. మీరు
1: అదే అదే
0: మీ ప్రశ్నలో మొదటి భాగం ఏంటంటే ఉర్దూ అంతగా చదవాలని మీకు ఎందుకు అనిపించింది అంతేనా?
1: అలా కాదండి, ఉర్దూ ఉర్దూయే ఉంది కదా అప్పుడు.
0: అవును
1: అప్పుడు ఉన్నది పరిపాలకుల భాష ఉర్దూ.
0: అవును
1: మీరు చదివారు. ఏ భాషలో చదివినా నా అభిప్రాయం ఏంటంటే ఈ భాష ప్రామాణికం కాదు, జ్ఞానం అనేది ప్రామాణికం. ఇప్పుడు మీరు ఇంత సొసైటీని ఇంత ఇన్ని కోణాల్లో నుంచి మీరు పరిశీలించారంటే ఖచ్చితంగా మీరు ఒక జ్ఞానాన్ని ఆ సమయంలోనే అంటే తెలుగు ఇంత పరిపుష్టంగా ఇక్కడ లేని సమయంలోనే మీరు ఆస్వాదించారు. ఆస్వాదించిన తర్వాత మీకు తెలుగు భాషతోటి ఇంట్లోనే ఉంది, చుట్టుపక్కల ఉంది, మీ మేనమావ గారు ఆ గ్రంథాలు పట్టుకుని వెళ్ళేవారు, మీకు ఇంట్రెస్ట్ తోటి మీరు చదివారు, ఇవన్నీ చెప్పారు కదా, దాంతో మీరు డెవలప్ చేసేసి మీరు చేసుకున్నారు అంతర్లీనంగా మీకు తెలుగు భాష ఉంది. అయితే ఉర్దూ భాష నుంచి సోయగాలు కానీ సౌందర్య కానీ లేకపోతే ఆ భాషలో ఉండే వ్యక్తీకరణ కానీ మీరు తీసుకుని దాన్ని ఉపయోగించుకున్నారా తదుపరి కాలంలో అన్నది తెలుసుకోవటానికి?
0: మాకు దొరికేది అప్పుడు ఉర్దే కదా. అయితే వేదాలు, నాలుగు వేదాలు మేము ఉర్దూ చదివినామండి.
1: నాలుగు వేదాలు ఉర్దూలో చదివానన్నారు కదా?
0: అవునండి.
1: అంటే మీకు అవి ఎలా లభ్యమయ్యాయండి?
0: అప్పుడు ప్రతి చోట హైదరాబాదులో ఈ మత ఘర్షణ జరుగుతుండే కదా. ఇప్పుడు ముస్లింలకి ఇందువరకు అప్పుడప్పుడు జరుగుతుండే కదా, రజాకర్ల పీరియడ్ అయితే మీకు తెలుసు కదా. అప్పుడు హిందువుని కాపాడిన వాళ్ళంతా వీళ్ళే కదండి, ఈ ఆర్య సమాజిస్తే ఆర్య సమాజిస్తే మాకు రక్షగా ఉండేవాళ్ళు. అప్పుడు హైదరాబాద్లో ఉండి ట్రైనింగ్ చేస్తున్నాను నేను 47. అప్పుడు మాకు కూర్చుండి చదివేది అదే ఆర్య సమాజ పుస్తకాలే. వాళ్ళు రాసిన ఆర్య సమాజ స్వామి దయానంద సరస్వతి పంజాబ్ ఆయన, పంజాబ్ వాళ్ళకి ఉర్దూ బాగా వస్తుంది, ఉర్దూ వస్తుంది కదా, పంజాబీ లేకపోతే ఉర్దూ. అవి వేదాలకు సంబంధించినటువంటి అన్ని గ్రంథాలు ఆయన రాసిండు. వేదం ఒక్కటే ఆయన ఒప్పుకున్నది, ఏ మతాన్ని ఒప్పుకోలేదు. వేదాన్ని చదువుతూ యజ్ఞ హోమ యజ్ఞయాగాలని ఒప్పుకుంటూ ఉండేవాడు, జంధ్యం వేసుకొని గాయత్రి చదివాడు.

0: ఏ కులం వాళ్ళైనా కానీ ఆర్యుడే. ఈవెన్ హరిజనుడు కానీ గిరిజనుడు కానీ ఎవరైనా ఇప్పటికీ ఆర్య అంటే అదే, అతని కులాన్ని మనం
1: ఆర్య అనేది ఒక సిద్ధాంతం,
0: సిద్ధాంతం
1: పెట్టుకున్నాడు.
0: కేవలం వేదాన్ని మాత్రమే నమ్మాలి, ఇంకా ఏ మతాన్ని మత దేవతల్ని నమ్మటం లేదు. అట్లాంటి పుస్తకాలు మేము అక్కడ చదివేవాళ్ళం. అట్లాగే ఇప్పుడు ఉర్దూలో మంచి రచనలు మనకంటే ముందు వెళ్ళినాయి కదండి, తెలుగు కంటే ముందు. ఎందుకంటే ప్రేమ్చంద్, పండిత్ సుదర్శన్ బాగా రాసేవాళ్ళు. ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ ఒకటి ఏర్పడింది, అంజుమన్ తరక్కీ పసంద్ ముసన్నఫీన్ అని, 1935. అప్పటికి మేము ఇంకా చిన్నవాళ్ళమే, అయితే అప్పుడు చదవలే. అప్పుడు 1930 అందులో చాలామంది పాల్గొన్నారు. పాల్గొన్న వాళ్ళందరూ చాలా గొప్ప గొప్ప కథలు నవలలు రాశారు. మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక ఇతడే రామకృష్ణారావు, అబ్బూరు రామకృష్ణారావు గారు ఒక్కరే మెంబర్గా వెళ్ళినారు. వారి ప్రభావమే కొంచెం ఆ ప్రాంతంలో కనపడుతుంది. ఇక ఈ ఉర్దూ వాళ్ళందరూ అండ్ మెంబర్స్ కనుక ఉర్దూ ప్రాంతం అంతా వాళ్ళ ఒక విధమైనటువంటి అభ్యుదయభావం వరకునే వాళ్ళు ఆపిను. మనమేమో ఇంకా విరసం కనుక కూడా వచ్చాం, అక్కడ విరసం లేదు. అభ్యుదయం విరసం రెండో కలిసే ఉన్నాయి. మగ్ధుమ్ అండోడే మీరు చెప్తారే, మగ్ధుమ్ మొహియుద్దీన్ అల్లేవాడే. అలి సర్దార్ జాఫరీ, రజా సజ్జా జహీర్, సజ్జా జహీర్, ఇస్మత్ చోక్తాయి, సాధసన్ మింటూ, వీళ్ళందరికంటే పూర్వుడు ప్రేమ్చంద్, తర్వాత పండిత్ సుదర్శన్. వీళ్ళ మొదటి వార్షిక సభకు ప్రేమ్చంద్ని అధ్యక్షుడు పిలిచిండ్రు 1936. ఆ సంవత్సరం ఆయన పోయిండు కూడా. వీళ్ళ ఈ అంజుమన్ ఏర్పడటానికి ముందు, ఈ అసోసియేషన్ ఏర్పడటానికి ముందే ఆయన అటువంటి కథలు రాసిండు. సమాజాన్ని పట్టుకుని కథలు నవలలు బాగా రాసిండు. అవన్నీ చదివినాం. అయితే వాళ్ళు నిజంగా సాహిత్య సేవ అంటే, ఇప్పుడు రాసుకున్న వాళ్ళందరూ కీర్తి ప్రతిష్టలు డబ్బు అంతే కదా.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా మీరు ఇంతవరకు ప్రముఖ తెలుగు కవి, రచయిత, అనువాదకర్త, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డాక్టర్ సామల సదాశివ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సత్యవోలు సుందరసాయి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

విన్నారులా, ఆకాశవాణికి 90 ఏళ్ళంట. అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
2: చిత్రసీమలో తర్వాత వినండి. అనిరుద్ధ్ రవిచందర్ సంగీత సారథ్యంలో కృష్ణకాంత్ గీతం, గానం అనుదీప్, చిత్రం తిరు.

ఈ ఉదయం 11:30 సుగం సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి పశుమర్తి పద్మిని గారు ఆలపించే భజన్స్ ప్రసారమవుతాయి. వాద్య సహకారం హార్మోనియంపై శ్రీ యాకూబ్ అలీ, ఫ్లూట్పై శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలాపై శ్రీ అమిత్ భూషణ్. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం యథావిధిగా 12:40 వినవచ్చు. ఈరోజు 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా కార్యక్రమ విశ్రాంత నిర్వహణ అధికారి శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారి సంభాషణ ప్రసారమవుతుంది. ఈరోజు 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమాలలో భాగంగా కవులు, శ్రీయుతులు డిబి రాఘవేంద్రరావు, శ్రీ ధర్మేంద్ర పూజారి గారులతో శ్రీమతి పరిమళా దేశపాండే గారు జరిపిన సంభాషణ ప్రసారమవుతుంది. ఈరోజు 12:30 కస్తూరి కన్నడ కార్యక్రమంలో

ఇక ఈనాటి మా సాయంకాల ప్రసారం 5 గంటలకు వార్తా ముఖ్యాంశాలతో ప్రారంభమవుతుంది. అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ.

శ్రీ కచ్చు లింగయ్య బృందం వారిచే ఒగ్గు కథ ప్రసారమవుతుంది. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 చెరకు పంటలో ఎరువుల నిర్వహణ గురించి రైతన్నల కోసం వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:00 మార్కెట్ ధరలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ముందుగా వరి పంటలో సేద్యపు పద్ధతుల గురించి, ఆ తర్వాత వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్ రావు గారి ప్రసంగం ప్రసారమవుతుంది. ఈ రెండు అంశాలు నేటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో భాగంగా శ్రోతలు సాయంకాలం 7:15 వినగలరు. 7:45 వికసిత్ భారత్ శీర్షికన జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం కానుంది. ఈ కార్యక్రమంలో పాల్గొను అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, అలాగే విశాఖపట్నం జిల్లా భూగర్భ జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. వికసిత్ భారత్ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 7:45. రాత్రి 8:03 లలిత సంగీతం కార్యక్రమంలో శ్రీమతి కామేశ్వరి గారు ఆలపించిన లలిత గీతాలు వినవచ్చు. రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 మనీ టాక్ మంథన్. ఈ రెండు కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఉంటాయి. ఇక ఈరోజు రాత్రి 10:00 అనుసంధాన కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి ఈరోజు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం చేయనున్న మా కార్యక్రమాల వివరాలు. చిత్రసీమలో ఇప్పుడు వినండి. ఆవారా చిత్రం నుండి యువన్ శంకర్ రాజా స్వీయ సంగీత సారథ్యంలో తన్వితో పాడిన వెన్నెల కంటి గీతం.

చిత్రసీమలో చివరగా వినండి గోపీసుందర్ సంగీత సారథ్యంలో అనంత శ్రీరామ్ గీతం, గానం అర్మాన్ మల్లిక్, చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో సహా 5 యూరోపియన్ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఇటీవల కుదిరిన భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద నేపథ్యంలో ఈ పర్యటన వాణిజ్య పెట్టుబడి రంగాల్లో సంబంధాలు మరింత బలోపేతం చేస్తుందని భారత్ భావిస్తోంది. బీజేపీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా వేములవాడ ఆలయ ప్రాంత అభివృద్ది అథారిటీని ఏర్పాటు చేస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అథారిటీకి ఆలయ సీఈఓ కన్వీనర్గా మరో 11 మంది సభ్యులను నియమించింది. రాష్ట్రంలో జూన్ 12 తేదీన పాఠశాలల పునఃప్రారంభం సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సామూహిక ప్రతిజ్ఞ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రావాలని ఆహ్వానిస్తూ అదే రోజు విద్యార్థులకు స్కూల్ కిట్లు అందజేస్తామని గవర్నర్ తెలియజేశారు. జ్యోతిబా ఫూలే గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు గడువు 16 తేదీ వరకు పొడిగించినట్లు, గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు దరఖాస్తు గడువును 15 తేదీ వరకు పొడిగించినట్లు సొసైటీ కార్యదర్శి తెలియజేశారు. రానున్న ఖరీఫ్ సీజన్ కోసం దేశంలో సరిపడా మొత్తంలో ఎరువులు నిల్వలున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఎరువుల విభాగం అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ నిన్న జరిగిన సమీక్షా సమావేశంలో ఈ విషయం తెలియజేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:03 కావస్తుంది. ప్రకటించిన యువవాణి సంగీత కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి యువవాణి సంగీతం ఈనాటి కార్యక్రమంలో కావేరీ వరదరాజన్ గారి వీణావాదనం వింటారు. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. కార్యక్రమంలో ముందుగా ప్రణమామ్యహం శ్రీ గౌరీసుతం ఫణితిల్ప వాసుదేవ భక్తం సతతం. గౌడరాగంలో మైసూర్ వాసుదేవాచార్య కృతి ఆదితాళం.

గౌళ రాగంలో మైసూర్ వాసుదేవాచార్య కృతి విన్నారు. ఇప్పుడు సింహేంద్ర మధ్యమ రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన నతజన పరిపాలకన రూపక తాళం.

సింహేంద్ర మధ్యమ రాగంలో సద్గురు త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. ఇప్పుడు అన్నమాచార్య కీర్తన. నారాయణతే నమో నమో భవనారత సన్నుత నమో నమో బేహగ్రాగం ఆదితాళం.

బేహాగ్రాగంలో అన్నమాచార కీర్తన విన్నారు. ఈనాటి యువవాణి సంగీత కార్యక్రమంలో కావేరి వరదరాజన్ గారి వీణావాదనం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పెరవలి జయభాస్కర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:18:36. ఇప్పుడు కొన్ని చిత్రగీతాలు.

0: మీరు విన్నపాట కృష్ణవేణి చిత్రం కోసం ఆరుద్ర రచన, పి సుశీల గానం, విజయభాస్కర్ సంగీతం.
1: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं.
2: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
3: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
0: ఇప్పుడు మరో చిత్రగీతం, మహాలక్ష్మి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన దాసరి నారాయణరావు రచన, సత్యం సంగీతం.

0: होता है। न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
3: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
2: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
3: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.
4: ఇప్పుడు మరో గీతం, న్యాయం మీరే చెప్పాలి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట ఇది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:30 ప్రకటించిన సుగమ్ సంగీత్ కొద్ది క్షణాల్లో.

ఆకాశవాణి సుగమ్ సంగీత్ ఈనాటి కార్యక్రమంలో శ్రీమతి పశుమూర్తి పద్మిని ఆలపించిన భజనలు వింటారు. వాద్య సహకారం హార్మోనియం శ్రీ యాకూబ్ అలీ, వేణువు శ్రీ ఏ కామేశ్వర శర్మ, తబలా శ్రీ అమిత్ భూషణ్. వినండి శ్రీమతి పద్మిని పశుమూర్తి పాడిన భజన గీతాలు సుగమ్ సంగీత్ కార్యక్రమంలో. ముందుగా గాయే గణపతి జగవందన్, తులసీదాసు రచన.

సుగమ సంగీత కార్యక్రమంలో శ్రీమతి పద్మిని పశుమూర్తి ఆలపించిన భజనలు వింటున్నారు. ఇప్పుడు మేరే మన్కో ఆరాము మిలేరే యదునందన్ సంప్రదాయ గీతం.

హలో అండ్ వెల్కమ్ డియర్ లిసనర్స్ టు అ కోజీ లిటిల్ కార్నర్ ఆన్ ఎయిర్. ఐ హోప్ యువర్ డే ఇస్ మూవింగ్ జెంట్లీ, పర్హాప్స్ విత్ అ గ్లాస్ ఆఫ్ చిల్ కోల్డ్ కాఫీ ఆర్ బటర్ మిల్క్ బిసైడ్ అండ్ విత్ ద స్లో వార్మ్త్ ఆఫ్ ద సమ్మర్ ఆఫ్టర్నూన్ ర్యాప్ సాఫ్ట్లీ అరౌండ్ యూ. యూ నో, సమ్మర్ ఇన్ ఇండియా ఇస్ నెవర్ జస్ట్ ఎ సీజన్, ఇట్స్ అ ఫీలింగ్, అ మెమరీ, అ ఫ్రేగ్రెన్స్ క్యారీడ్ త్రూ టైమ్. ఇట్ ఇస్ ద స్మెల్ ఆఫ్ మ్యాంగోస్ రైపనింగ్ నియర్ అ సన్ లిట్ విండో. It's the sharp, mouth-watering aroma of mango pickles. It is cousins arriving from different cities with noisy suitcases and loud laughter. It is power cuts, hand fans, kulfis and ice creams melting, train journeys, jasmine flowers woven into braids, the distant musical call of the ice cream cart echoing down the lane, and so much more. Summer in India lives in sounds, smells, taste, and tiny moments that we never truly forget. And perhaps that is why Indian writers and poets have always written about summer so beautifully, not merely as a weather, but as a memory, as childhood, and as life itself. So today, let's travel through an Indian summer, not through maps, but through stories and poems. Through the words of some of our most beloved Indian writers and poets. Welcome, dear listeners, to today's episode, Summer Through the Lens of Indian Authors, right here on Voice of the Youth. I am your host, Ritika Naidu, and for the next little while, let's wander together through lanes, mango orchards, riversides, village afternoons, and memories warmed by the Indian sun.

0: Sarojini Rainu wrote with music in her words. Her poem Summer Woods feels lush, glowing and alive, almost like a dream of escape. Listen closely to the imagery she creates. Oh, I am tired of painted roofs and soft and silken floors, and long for wind-blown canopies of crimson gulmores. Oh, I am tired of strife and song and festivals and fame, and long to fly where cassia woods are breaking into flame. Love, come with me where quails call from flowering glade and glen, far from the toil and weariness, the praise and prayers of men. Oh, let us fling all care away and lie alone and dream underneath tangled boughs of tamarind and mulzari and neem, and bind our brows with jasmine sprays and play on carven flutes to wake the slumbering serpent kings among the banyan roots, and roam at fall of eventide along the river's brink and bathe in water lily pools where the golden panthers drink. You and I together, love, in the deep blossoming woods, and grit with low voice silences and gleaming solitudes. Companions of the lustrous dawn, gay comrades of the night, like Krishna and like Radhika, encompassed with delight. And that is the timeless beauty of Sarojini Naidu's writing. Whether in summer woods, palanquin bearers, Coromandel fishers or bangle sellers, her poetry always feels deeply musical. Her words flow with rhythm, color, fragrance and emotion, painting vivid pictures of Indian life, nature, traditions and human longing. Her writing style is rich with imagery and melody, and which is why she is lovingly called the Nightingale of India. Even today, Sarojini Naidu's poems continue to feel wonderfully alive because they do not merely describe nature, they immerse us in it. And that is her greatest gift as a poet, the ability to transform simple moments into something lyrical, magical, and unforgettable. Even today, her poems continue to feel alive because they do not merely describe nature, but they make us hear it, smell it, and walk through it. Stay tuned, dear listeners, as I shall be right back after this short commercial break.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ని నేడే సంప్రదించండి.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15%.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈవేళ వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహటిలోని ఖానాపాడాలో గల వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ శర్మతో పాటు రామేశ్వర్ తేలి, అతుల్ బోరా, చరణ్ బోరా, అజంత్ నియోగ్ అనే 4 ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో అస్సాంలో వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. గౌహటిలో జరిగిన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం నుంచి కొంత భాగం విందాం.
1: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বরের নামত শপথ লও যে বিধির দ্বারা স্থাপিত ভারতের সংবিধানের প্রতি মই প্রকৃত বিশ্বাস আর আনুগত্য পোষণ করিম.
0: పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వనరులపై ఈ సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో నిన్న సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
2: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హీ దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయే. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఆగ్రహ కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కి ఖరీద్ కో టాలే.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ నెల 18వ తేదీన ఒడిశాలో పర్యటిస్తారు. గత ఏడాది

అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిషాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 100,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973లో సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి. ఆయన మొఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని మొఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్పై జాన్ ట్రావోల్టా, యాడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలనచిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిలిం ఫెస్టివల్కు ప్రత్యామ్నాయంగా 1939లో మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది.
వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 12:40. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో కీలక వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభ

0: హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్ల ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదికని పేర్కొన్నారు. స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ పాలనలో భారతీయులు పడిన ఇబ్బందులను ఈ మ్యూజియం కళ్లకు కట్టినట్టు ప్రతిబింబిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖైదీల సంస్కరణలకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని గవర్నర్ వివరించారు. ఈ కార్యక్రమంలో పలువురు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
1: डीजी और प्रिजन विभाग के अधिकारियों से इस बात का आग्रह करूंगा कि कभी इन मीडिया कर्मियों को एक एक करके जो तब एक्चुअल था आज उसको दृश्य के माध्यम से आपने जो प्रस्तुत किया है एक बार दिखाएंगे तो ये लगेगा कि जब हम स्वतंत्र नहीं थे या उसके पहले किस प्रकार के अमानवीय व्यवहार जेलों में किए जाते थे. वो दृश्य देख करके, वो इंस्ट्रूमेंट्स देख करके एक बार लगा कि वह कितने साहसी लोग रहे होंगे, कितने जीवंत रहे होंगे, जिनके दोनों पैरों के बीच में बड़े बड़े पत्थर बांध दिए जाते थे, उनके हाथ बांध दिए जाते थे.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట వ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. ధాన్యం లోడింగ్ లో జాప్యం జరగకుండా స్థానిక వాహనాలను వినియోగించాలని, లోడ్ చేసిన వెంటనే రైతులకు రసీదులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. దీనివల్ల తాలు, తరుగు పేరిట జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేయవచ్చని స్పష్టం చేశారు. అకాల వర్షాల నేపథ్యంలో మండల స్థాయిలో ప్రత్యేక అధికారులను నియమించి రైతులను నిరంతరం అప్రమత్తం చేస్తూ టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, రైస్ మిల్లు వద్ద పర్యవేక్షణ అధికారులను నియమించి మిషన్ మోడ్లో పనిచేయాలని, ఏ చిన్న సమస్య తలెత్తినా కలెక్టర్లదే బాధ్యతని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ ఆసుపత్రికి వచ్చే గర్భిణులు, బాలింతల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఉచిత ఎలక్ట్రిక్ బ్యాటరీ వాహనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ఈరోజు ప్రారంభించారు. బస్టాండ్ నుంచి ఆసుపత్రికి వెళ్లే రోగుల రవాణా ఇబ్బందులను గమనించిన మంత్రి ప్రత్యేక చొరవతో గుడ్ యూనివర్స్, ఆర్సేసీఎం సేవా సంస్థల సహకారంతో ఈ వాహనాన్ని సమకూర్చారు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులకు ఈ ఉచిత రవాణా సౌకర్యం ఎంతో ఊరటనిస్తుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. సురక్షితమైన ప్రయాణాన్ని అందించేందుకు ముందుకొచ్చిన సేవా సంస్థలను అభినందించారు. మంచిర్యాల జిల్లాలో జనగణన 2027లో భాగంగా జరుగుతున్న ఇళ్ల గణన ప్రక్రియను అదనపు కలెక్టర్ పి చంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్తో కలిసి ఈరోజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకలకు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి హాజరైన మంత్రి నర్సులను సత్కరించారు. నీలోఫర్ ఆసుపత్రికి ఉన్న గొప్ప చరిత్రను గుర్తుచేస్తూ రోగులు కోలుకోవడంలో వైద్యులతో పాటు నర్సుల సేవలు సగం పాత్ర పోషిస్తాయని మంత్రి కొనియాడారు. ఎంతటి ఒత్తిడినైనా అంకిత భావంతో పనిచేసే నర్సులు వైద్య రంగానికి వెన్నెముక అని, ముఖ్యంగా కరోనా సమయంలో వారు ప్రాణాలకు తెగించి చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగం

0: ఘటనపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎం రామచందర్రావు పేర్కొన్నారు. బీజేపీ రాష్ట కార్యాలయంలో జరిగిన విలేకరుల సమాపేశంలో మాట్లాడుతూ దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ప్రధాని ఈ సూచనలు చేశారని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి ప్రజలందరూ ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు. గతంలో జవహర్లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు అనేక మంది ప్రధానమంత్రులు దేశక్షేమం కోసం ఇటువంటి విజ్ఞప్తులు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. వ్యక్తిగత క్రమశిక్షణే దేశ ఆర్థిక పురోగతికి మూలమని ప్రతి ఒక్కరూ ఈ పరిస్థితులను గమనించాలని సూచించారు. ఈ సమాపేశంలో బీజేపీ అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్, కె నాగేశ్వరరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
1: 2019-25 ఆరేళ్లలో 44.3 లక్షల కోట్లు అంటే దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు దాని మీద పెంపు ఉంది. 43 లక్షల కోట్లు ఒక్క 10 సంవత్సరాలునే ఇది. 2014 ఒక 5 సంవత్సరాల నుంచి 2019-25 వరకు 45 లక్షల కోట్లు ఇన్ఫ్రా స్పెండింగ్. యూపీఏలో 13 లక్షల కోట్లు మాత్రమే. ఎన్డీఏ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు 320 లక్షల కోట్ల రూపాయలని మనం వెల్త్ ని క్రియేట్ చేసుకున్నాం.
0: హనుమాన్ పెద్ద జయంతి వేడుకలు రాష్టవ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రంగా భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దక్షిణ అయోధ్య భద్రాచలంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పలు ఆలయాలను సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ భీమేశ్వరస్వామి, అగ్రహారం జోడు ఆంజనేయస్వామి ఆలయాలకు మాలధారులు పోటెత్తి మొక్కులు చెల్లించుకుని కొండగట్టుకు ప్రయాణమయ్యారు. ఆసిఫాబాద్ జిల్లా కేస్లాపూర్ ఆలయంలో ఎమ్మెల్యే కోవలక్ష్మి, కాగజ్నగర్లో ఎమ్మెల్యే హరీష్ బాబు దంపతులు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన నిర్వహించిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందవలసి ఉంది. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో కరీంనగర్లో ఈరోజు హిందూ ఏక్తా యాత్ర జరగనుంది. రాజకీయాలకు అతీతంగా హిందువులను సంఘటితం చేసే లక్ష్యంతో 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యాత్రకు శ్రీ విద్యారణ్య భారతీ స్వామీజీ ముఖ్య అతిథిగా వస్తున్నారు. యాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, భారీ సంఖ్యలో జనం తరలి వస్తారని మేయర్ కొలగాని శ్రీనివాస్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఈరోజు ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ధాన్యం సేకరణపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. మిషన్ మోడ్లో ధాన్యం సేకరించాలని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లదే బాధ్యతని సీఎం చెప్పారు. హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో అంతర్జాతీయ నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో ముఖ్య భూమిక పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల పెట్రోల్, బంగారం, ప్రజా రవాణా వినియోగంపై ప్రజలకు చేసిన విజ్ఞప్తిని ప్రతిపక్షాలు విమర్శించడం తగదని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచందర్రావు అన్నారు. రాష్ట వ్యాప్తంగా హనుమాన్ జయంతిని ఘనంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి

వనితాలోకం మహిళల కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 సంవత్సరాల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమం వింటారు విశ్రాంత కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఉషారాణి గారితో శ్రీమతి ఐనంపూడి శ్రీలక్ష్మి గారి సంభాషణ.

0: శ్రోతలందరికీ నమస్కారం. మనం ఆకాశవాణికి 90 ఏళ్ల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు రోజు నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు మీకు ఒక వ్యక్తిని నేను పరిచయం చేయబోతున్నాను. ఆకాశవాణి ర్యాంకింగ్ కార్యక్రమాలు అని ఒక పట్టిక ఉంటుంది. దాంట్లో తను పనిచేసిన కాలంలో మొదటి స్థానంలో ఉండే కార్యక్రమాలు నిర్వహించారు వారు. ఇంతకీ ఎవరిని పరిచయం చేయబోతున్నాను? అటు ఉమెన్ సెక్షన్, ఇటు మ్యూజిక్ సెక్షన్, అటు యువవాణి, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక్క చేత్తో నడిపించిన మన ఉషారాణి గారు మన స్టూడియోలో ఉన్నారు. అమ్మ నమస్కారం.
1: నమస్తే శ్రీలక్ష్మి గారు, శ్రోతలకు కూడా నమస్కారం.
0: చాలా కాలం అయింది మీ మాట వినక, మిమ్మల్ని చూడక. మా శ్రోతలందరికీ కూడా ఇప్పుడు మీ పేరు విన్నాక వారికి మీరు మనసులో మెదులుతారు. ఎందుకంటే బహుజన హితాయ బహుజన సుఖాయ అన్నది మన నినాదం ఎలా అయిందో అలాగే మీరు కూడా ఆకాశవాణి నుంచి శ్రోతల వరకు ఒక వారధిగా ఉన్నారు, సారధిగా కార్యక్రమాలు నిర్వహించారు. అసలు మీరు ఆకాశవాణికి రావాలని ఎందుకు అనుకున్నారు, ఎలా వచ్చారు? అన్నిటికంటే ముందు మీ 44 సంవత్సరాలు, నాకు తెలిసి 36 సంవత్సరాలు చేయడమే ఆకాశవాణిలో హయ్యెస్ట్ రికార్డ్ అనుకున్నాను. ఇవాళ నాకు తెలిసింది మీరు 44+లో అంటే అంత సర్వీస్ చేశారు అంటే ఆశ్చర్యంగా ఉంది. మీకు అభినందనలు ముందుగా. చెప్పండి, ఆకాశవాణికి మీరు ఎలా వచ్చారు?
1: ఆకాశవాణి అంటే చిన్నప్పటి నుంచి రేడియో వినడం అది అలవాటు. అంటే పొద్దున్న 7:30కి సంస్కృత పరిచయం సిగ్నేచర్ ట్యూన్ వింటూనే అమ్మో సంస్కృత పరిచయం మొదలైపోయింది, స్కూల్ బస్ వచ్చేస్తుంది అని పరిగెట్టిన రోజులు. ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఆకాశవాణి కడప, విజయవాడ, హైదరాబాద్లో 8 ఏళ్ళు పనిచేశాను. అనౌన్సర్ల సహాయంతో నేను అక్కడ ఉద్యోగం మొదలు పెట్టాను, నేర్చుకున్నాను. అసలు ట్రక్స్ అంటే ఏమిటి, ఏం చేస్తారు, ఎలా చేస్తారు, నేర్పించిన వాళ్ళంతా నా సీనియర్స్. విజయవాడలో మాత్రం యాజ్ అ ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ అది గోల్డెన్ ఇరా. అక్కడ ఓలేటి వెంకటేశ్వర్లు గారు, మరి వింజమూరి లక్ష్మి గారు, మరి తర్వాత ఉషశ్రీ గారు, వీళ్ళందరితో పనిచేశాను నేను.
0: గొప్పవాళ్ళు,
1: స్టార్వర్డ్స్ వాళ్ళందరూ. వాళ్ళందరూ అంటే వాళ్ళ వాళ్ళ జోనర్స్ లో వాళ్ళు నిష్ణాతులు. ఇప్పుడు వేదవతి గారు అవ్వనివ్వండి, శ్రీకాంత్ శర్మ గారు అవ్వనివ్వండి, నండూరు సుబ్బారావు గారు, తర్వాత సి రామ్మోహన్ రావు గారు, నాగరత్నమ్మ గారు, కనకదుర్గ గారు, వీళ్ళందరూ ఎంత గొప్ప గొప్ప వాళ్ళు. వాళ్ళ ముందు నేను చిన్న మొలకని, కానీ వాళ్ళు నన్ను ఎంత చక్కగా ఎంతో ఆదరంగా చూసుకుని నాకు వర్క్ నేర్పించి చాలా. అప్పుడు ఎస్డి గారు పిఆర్ రెడ్డి గారు అక్కడ వర్క్ నేర్చుకోవడం జరిగింది. హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రోగ్రాంలు ఎలా చేయాలి, ప్రోగ్రాంలు ఎలా రికార్డ్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఇవన్నీ కూడా నేను హైదరాబాద్లోనే నేర్చుకున్నాను. మొదట్లో నేను ట్రాన్స్మిషనే చూసేదాన్ని, తర్వాత ప్రొడక్షన్ వర్క్ వెళ్ళాను. ప్రొడక్షన్ వర్క్లో ఇప్పట్లో లాగా ఇంత టెక్నాలజీ లేదు కదా, అప్పట్లో మెల్ట్రాన్ డెక్స్ కూడా ఉండేవి కదా డబ్బింగ్కి, నిప్పాన్ మిషన్స్ ఉండేవి, వాటికి డ్యూరేషన్ చూసుకోవడం చాలా కష్టం. అలాగే నేర్చుకున్నాం. ఆకాశవాణి ఏంటంటే ఎప్పుడు ఒక కుటుంబం, ఆ కుటుంబంలో చిన్నపిల్లల్ని ఎలా చూస్తారు, తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలా చూస్తారు, అలా చూసుకుంటూ వచ్చారు నన్ను యాక్చువల్గా. అందుకని ఎప్పుడూ ఆకాశవాణికి నేను రుణపడే ఉంటాను.
0: అంటే ఆకాశవాణి ద్వారా నేను మీరిందాక అన్నట్టుగా అమ్మ ఒక టైం మన చేతికి వాచి లేకపోయినా దాని కార్యక్రమాల ద్వారా మనకి అందరికీ ఆ టైం బాండ్ అలవాటు అయిపోయింది.
1: అవును,
0: పలాన్ టైం కార్మికుల కార్యక్రమం, స్కూల్ నుంచి ఇంటికి వస్తాం, ప్రాంతీయ వార్తలు అయిపోయినాక మళ్ళీ స్కూల్కి పరిగెట్టడం, ఇలాగా దాదాపుగా మీరు ఇక్కడికి వచ్చాక అన్ని సెక్షన్స్ చూశారు ఇంపార్టెంట్
1: వాటికి. అవును,
0: అయితే మనం చిన్నపిల్లల కార్యక్రమాల నుంచి వద్దాం. మీరు ఒక ఇందాక

0: గోల్డెన్ ఎరా అన్నట్టుగా చిన్నపిల్లల కార్యక్రమాలు మీరు నిర్వహించినప్పుడు చిన్నపిల్లలతో బృందగానాలు నిర్వహింపచేసి ఆల్ ఇండియా లెవెల్లో ఆ స్టేషన్కి మంచి అవార్డ్స్ తీసుకొచ్చారు, అంటే గుర్తింపు తీసుకొచ్చారు. ఆ విశేషాలు కథ మా
1: వాళ్ళు బాగా పాడారు, ప్రైజ్లు వచ్చాయి. చిల్డ్రన్ సెక్షన్ అని అంటేనమ్మా ఇక్కడ ఒకటి చెప్పాలి. నా ముందు స్టాల్ వర్డ్స్ చూశారు రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య, తర్వాత జానకిరాణి అక్కయ్య గారు, విజయ అక్కయ్య గారు, వీళ్ళందరూ చూశారు. ఆ తర్వాత నేను చూడడం అన్నది నాకు కొంచెం అంటే ఇట్ వాజ్ అ ఛాలెంజ్. కానీ పిల్లల కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మాత్రం మిగతా స్టేషన్లో కన్నా ఇక్కడ హైదరాబాద్ స్టేషన్లో అప్పట్లో 50 నిమిషాలు నిడిగి ఉండేది పిల్లల కార్యక్రమం. 50 నిమిషాల్లోనూ కొన్ని రికార్డెడ్ ప్రోగ్రామ్స్ ఉన్నా కొన్ని పిల్లలు చాకుల్లాంటి పిల్లలు వచ్చేవాళ్ళు స్కూల్స్ నుంచి విజిటింగ్ చిల్డ్రన్గా. వాళ్ళందరినీ మేనేజ్ చేయడం అంటే కొంచెం కష్టమైన పనే, కానీ వాళ్లతో మనం కలిసిపోయి వాళ్లతో వాళ్ళని ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ చేసి చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు, మేము ఎంజాయ్ చేసేవాళ్ళం.
0: అప్పటికి లైవ్ షోస్ ఉన్నాయి,
1: అన్ని లైవే. మధ్య మధ్యలో 50 నిమిషాల్లో ఒక 20 నుంచి 30 నిమిషాల దాకా రికార్డెడ్ ప్రోగ్రామ్స్ బిట్స్ బిట్స్ గా ఉండేవి, బట్ మిగతాదంతా కూడా లైవే పాడిచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరు బృందగీతాలు అన్నారు కదా, ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ లో పిల్లల బాలల బృందగీతాలకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అదేంటంటే స్కూల్స్ ని ఎంకరేజ్ చేయడం కోసం బృందగీతాలు, ముఖ్యంగా ఆకాశవాణిలో లలిత గీతాలకి పెద్ద పెట్టింది పీట.
0: అవును,
1: అందుకని ఈ లలిత గీతాలు బృందగీతాలు ఎంకరేజ్ చేసే క్రమంలో అనుకుంటా అప్పట్లో పిల్లల కార్యక్రమాల్లో కూడా ఈ బృందగీతాలు ఇంట్రడ్యూస్ చేశారు, బృందగీతాల పోటీలు నిర్వహించేవారు. బృందగీతాలు ఏంటంటే స్కూల్స్ వాళ్లే తయారు చేసుకుంటారు పాటలు, అవిను ఒక తెలుగు పాట, ఒక తెలుగు అంటే మనం రీజన్ కాబట్టి తెలుగు రీజన్ తెలుగు పాట, ఒక హిందీ పాట పాడాలి. అలా పాడినప్పుడు ముందు మంది క్యాపిటల్ స్టేషన్ కాబట్టి ఫైనల్ హియరింగ్ ఇక్కడ ఉండేదన్నమాట. ముందు మిగతా స్టేషన్స్లో అన్నింటిలోనూ రికార్డ్ చేసి వాళ్ళు పంపిస్తే ఆ ఎంట్రీస్ అవి అన్నీ కలిపి వినిపించి ఆ తర్వాత ఫైనల్గా ఉన్న ఎంట్రీస్ని మళ్ళీ ఫైనల్ జడ్జ్ వినేవారు. అలా జరిగినప్పుడు జానకిరాణి గారు అక్కయ్య గారు ఉన్నప్పుడు కూడా ఒకసారి అవార్డు వచ్చింది స్టేషన్కి బృందగీతాలకి. అక్కడ ఏంటంటే స్కూల్ వాళ్ళు తయారు చేస్తారు తీసుకొస్తారు, మనం ఒక ప్లాట్ఫామ్ వాళ్ళకి క్రియేట్ చేస్తాం
0: వేదికలు ఇవ్వడం, వేదిక
1: అలా మనం రికార్డ్ చేసి పంపించడమే కానీ ఆకాశవాణి యాన్యువల్ అవార్డ్స్ లో మన పేరు ఉండడం కానీ మన ఇది కానీ ఏమీ ఉండదు. మన హైదరాబాద్ ఆకాశవాణి నుంచి బలానా ఎంట్రీ వచ్చింది, దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అంతే.
0: అలాగే మీరు చిల్డ్రన్ ప్రోగ్రామ్స్ నిర్వహించినప్పుడు స్టేట్ చిల్డ్రన్ కోసం యునిసెఫ్తో కలిసి ఒక కార్యక్రమాన్ని చేశారు.
1: చేసాం మేము 1995లో చైల్డ్ రైట్స్ కన్వెన్షన్ డే అని నవంబర్లో వస్తుంది. ఆ టైం అప్పుడు యూనిసెఫ్ సహకారంతో ఒక కార్యక్రమం చేశాము, అది పిల్లల ప్రోగ్రాంలోనే బ్రాడ్కాస్ట్ చేశాం. ఈ స్ట్రీట్ చిల్డ్రన్ని ఆదరిస్తున్న ఒక ఆర్గనైజేషన్ని తీసుకుని అందులో ఉన్న పిల్లలతో అసలు వాళ్ళు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చేసారు, ఎందుకు పారిపోయారు, ఏమిటి అన్నది వాళ్లతో ఇంటర్వ్యూలతో ఒక కార్యక్రమం బ్రాడ్కాస్ట్ చేశాం. బ్రాడ్కాస్ట్ చేసినప్పుడు ఏమైందంటే ఆ కార్యక్రమం విని ఆ కార్యక్రమంలో పాల్గొన్న కొంతమంది పిల్లల్లో ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు రేడియో స్టేషన్కి వచ్చి మేము ఇలా కార్యక్రమం విన్నాము, మా పిల్లల్ని మీరు ఎక్కడ రికార్డ్ చేశారు, మేము మళ్ళీ మేము వెనక్కి ఇంటికి తీసుకెళ్లాలనుకుంటున్నాము అన్నప్పుడు ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని వెనక్కి తీసుకుని
0: వెళ్ళారు. అప్పటికి ఆ పిల్లలు తప్పిపోయి ఉన్నారు, తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరంగా ఉన్నారు,
1: ఎక్కడ ఉన్నారో వాళ్ళకి తెలియదు.
0: కార్యక్రమం విని వాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళారు.
1: అది ఆకాశవాణి అటు ప్రజలకి ఇటు కూడా ఒక వారధిగా నిలిచింది. నిలిచి ఆకాశవాణి ద్వారా ఆ పిల్లలు వాళ్ళ వాళ్ళ ఇళ్లకి వెళ్లారు. అది నిజంగా అంటే అప్పట్లో ఇంత పబ్లిసిటీ అది లేదు కాబట్టి నార్మల్ గా వెళ్ళిపోయింది, ఒక క్యాజువల్ థింగ్. అవును, మనం ఏదో ప్రయత్నం చేశాము, ఆ ప్రయత్నం సఫలీకృతమైంది. చైల్డ్రన్స్ కన్వెన్షన్ డే రోజున ప్రోగ్రాం జరిగింది, స్టేజ్ ప్రోగ్రామ్. అక్కడ వాళ్ళు తల్లిదండ్రులు తీసుకుని వెళ్లారు. 2-3 రోజులు పోయిన తర్వాత ఒక పోలీసు వచ్చారు అన్నమాట. వచ్చి, మేడం మీ దగ్గర ఇలా బలానా ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ అయిందిట, బలానా ఊళ్ళో వాళ్ళ విన్నారు ఆ కార్యక్రమం, విని వాళ్ళ పిల్లవాడిని వెనక్కి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు, వాళ్ళు కనుక వస్తే మీరు అంటే ఆదరిస్తారో లేదో తెలీదు, అందుకని నన్ను పంపించారు వాళ్ళు అని అంటే చెప్పాను. ఆ సంస్థ దగ్గరికి పంపించాము, వెళ్లారు.

0: వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లవాడిని
1: తల్లి దగ్గరికి
0: చూస్తున్నారు.
1: పిల్లల్ని కలపడం అంటే అది అంత అదృష్టం.
0: భగవంతుడు దయ,
1: అది
0: నిజంగా
1: అది ఆకాశవాణి అది చేయగలిగింది.
0: అదే అదే.
1: అయితే అమ్మ, చిల్డ్రన్ దగ్గర నుంచి మనం యువవాణి వరకు వద్దాము. యువవాణి అంటే సహజంగా అడోల్సెన్స్ ఏజ్ దాటి కొద్దిగా ముందుకు వచ్చినప్పుడు వాళ్ళకి ప్రపంచం అంతా తమదే అనిపిస్తున్నట్టుగా ఉంటుంది. వాళ్ళని సరి అయిన దారిలో పెట్టేందుకు మీరు చాలా టాక్ షోస్ చేశారు. అది అప్పుడు ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ టాక్ షోస్ నిర్వహణ ఎలా అనిపించింది మీకు? ఎందుకు చేయాలనిపించింది?
0: టాక్ షోసే కాకుండా టాక్ షోస్లో ఏమవుతుందంటేనమ్మా, ఈ మనకి యువవాణిగా ఉన్న క్యాజువల్స్ అందులో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి పెద్దవాళ్లతో వాళ్ళు ఎలా ప్రవర్తించాలి, పెద్దవాళ్ళని వాళ్ళు ఎలా ఇంటర్వ్యూ చేయాలి, అలాగా వాళ్ళు చాలా బాగా చేసేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే, యువవాణి సెక్షన్ చూస్తుంటే యువతలో ఉన్న ఉత్సాహం అంతా మనలో కూడా నింపుతారు.
1: అవును,
0: మనం చాలా ఉత్సాహంగా ఫీల్ అవుతాం. వాళ్లతో కలిసి ప్రోగ్రామ్ చేయాలి, వాళ్ళతో కలిసి రకరకాల ఆస్పెక్ట్స్ లో చేయాలి.
1: ఫస్ట్ ముందు మనం అప్గ్రేడ్ కావాలి,
0: అంతే కదా? వాళ్ళ ద్వారా కూడా అప్డేట్ అవుతాం. యాక్చువల్ గాను జనరల్ గా ఐ యూస్ టు గో అంటే ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లాగా చేస్తూ ఉండేదాన్ని. యువవాణిలో ఏంటంటే నృత్యం, గానం, తర్వాత చిత్రలేఖనం, శిల్పకళ, వీటిల్లో ఎలా ఎలాంటి కోర్సులు ఉన్నాయి, వాళ్ళు చేస్తే ఎలాగా అంటే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి ఏమిటి అన్న విషయాల మీద ఒక సిరీస్ చేశాం. నాకు బాగా గుర్తు, నృత్యానికి జొన్నల్గడ్డ అనురాధ గారు వచ్చారు,
1: సెంట్రల్ యూనివర్సిటీ.
0: పాటకి మన మోహన్ కృష్ణ గారు చెప్పారు, తర్వాత చిత్రకళకి ఆయన సినిమాల్లో కూడా ఆయన వర్క్ చేశారు, ఆయన వచ్చారు. అలా ఆకాశవాణి అంటే అప్పటికి ఇప్పటికి కూడా ఎంతో గౌరవం, ఎంతో ఆదరణ ఉందమ్మా. ఆకాశవాణి ఒక ఫోన్ చేసింది అంటే వాళ్ళు తప్పకుండా వచ్చేవాళ్ళు. అలాగే ఉత్తమ్ అని ఒక కార్టూన్స్ అవి నిర్వహించే ఆయన ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా వచ్చారు మన ప్రోగ్రాంకి.
1: అద్భుతం.
0: మెయిన్గా నేను యువవాణి చూస్తున్నప్పుడు, అలాగే అప్పట్లో రామయ్య గారి ఇన్స్టిట్యూట్ నుంచి ఆయన పర్మిషన్తో వివిధ సబ్జెక్టులకి, ముఖ్యంగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, వీటికి సంబంధించి నిష్ణాతుల్ని పిలిపించి పిల్లలకి ఇంటరాక్షన్తో పాటు వాళ్ళకి ఇంటర్వ్యూలాగా చేయించామన్నమాట.
1: చాలా బాగుంది,
0: అది బాగా ఉపయోగపడింది, బాగా ఉపయోగపడింది యువవాణి కార్యక్రమంలో. అలాగే టాక్ షోస్ అవి అంటే అసలు పిల్లలు వాళ్ళు ఎంత ఆల్ ఇండియా రేడియో నుంచి అని వాళ్ళకి ఇది ఉన్నా కూడా, మీరన్నట్టుగా యంగ్ పీపుల్కి వాళ్ళ ఉత్సాహం వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళు చక్కగా అడిగేవారు. అడిగి ఒకసారి రామయ్య గారిని కూడా పిలిపించాం, పిలిపిస్తే ఆయనతో కూడా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు టాక్ షోలో, వాళ్ళు మాట్లాడారు. అలాగా
1: అంటే ముఖ్యంగా మనం ఇంటర్వ్యూస్ ఫేస్ చేయాలంటే టాక్ షోస్ చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చేస్తే ఎక్స్పీరియన్స్ చాలా ఉపయోగపడుతుంది. అందున అమ్మ, ఆకాశవాణి అనగానే, యువవాణి అనగానే, ఇంగ్లీష్ యువవాణి యాంకర్స్ వస్తున్నారంటే మేమందరం కూడా చాలా అడ్మైరింగ్ గా చూసేవాళ్ళం. మీరు ఇంగ్లీష్ సెక్షన్ కూడా,
0: ఇంగ్లీష్ యువవాణి కూడా చూసాను. ఇంగ్లీష్ యువవాణిలో కూడా
1: అందరు గ్రూప్స్, ఐఏఎస్ ఐపీఎస్ ఎక్కువ వెళ్ళిపోయేవాళ్ళు, మంచి గ్రూప్స్ రాసి పాస్ అయ్యేవాళ్ళు.
0: అంతే, యువవాణిలో జనరల్ గా ఏంటంటే అందరూ కూడా గ్రూప్స్ అంటే గుర్తొచ్చింది. ఆర్సి రెడ్డి గారు, ఆయనకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది,
1: అవును, చాలా ఫేమస్.
0: ఆయన కూడా మన ఇంటర్వ్యూస్ కి వచ్చారు, పిల్లలకి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేశారు. ఇంకోటి ఏంటంటే, మార్కెటింగ్ అప్పట్లో కొత్తగా స్టార్ట్ అయిన రోజులు ఆయన మన ప్రోగ్రామ్ ని స్పాన్సర్ కూడా చేశారు.
1: ఇది బాగుంది,
0: యువన్ ప్రోగ్రామ్ ఆయన విన్నారు కూడా బ్రాడ్కాస్ట్.
1: అసలు మీడియా అంటేనే ఫస్ట్ మన ఆకాశవాణి, ఆకాశవాణిని వరల్డ్ ప్రచారం కోసం బాగా ఉపయోగపడుతూ ఉండేది. ఓ, చాలా బాగా జరిగింది. అయితే కొన్ని కార్యక్రమాల గురించి చెప్పుకున్నాం. మన జ్ఞాపకాల దొంతరలు మరొక్కసారి చూస్తే, విమెన్ సెక్షన్
0: ఏంటంటే, నేను యూపీఎస్సీ ద్వారా విమెన్ అండ్ చిల్డ్రన్ జోనర్ కి నేను సెలెక్ట్ అయ్యాను. నేను ఇక్కడ నుంచి ట్రెక్స్ గా ఇక్కడ చేసి 8 ఏళ్ళు చేసిన తర్వాత, అంటే నా 8 ఏళ్ళు సర్వీస్ అయిన తర్వాత హైదరాబాద్ నుంచి విజయవాడ ఫస్ట్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా వెళ్ళాను. అక్కడ చేయడం కూడా ఓ విధంగా చాలా కష్టం, ఏఆర్ ని ఖచ్చితంగా వింటారు. సో మనం కొత్తగా కదా, మెల్లిమెల్లిగా అలవాటు చేసుకుని లైవ్ ప్రోగ్రాంలు అవన్నీ అలవాటు చేసుకుని అక్కడ లీగల్ ఇది ఒకటి స్టార్ట్ చేసాం,
1: న్యాయ సలహాలు.
0: న్యాయ సలహాలు

0: సలహాలు స్టార్ట్ చేసి విమెన్కి ఉపయోగపడేలాగా చేసేవాళ్ళం. తర్వాత అప్పట్లో యుఎన్ నుంచి ఇంగ్లీష్ టేపులు వచ్చేవి, ఆ టేపులు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మనం బ్రాడ్కాస్ట్ చేయాలి. అలాగే బ్రాడ్కాస్ట్ చేసాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆడవాళ్ళకి రక్షణ లేదు ఇది అది కాదు. రక్షణ లేకపోవడం, మహిళల స్థితిగతులు అన్ని చోట్ల ఒకలాగే ఉన్నాయి అని చెప్పి నాకు ఆ టేపులు ఆ ప్రోగ్రాంలు భిన్నంగా నాకు అర్థమైంది. యాక్చువల్గాను మేము రెగ్యులర్గా బ్రాడ్కాస్ట్ చేసేవాళ్ళం. అదే కాకుండా డెవలప్మెంటల్ న్యూస్, మామూలు న్యూస్ అంటే ఎప్పటికప్పుడు అది మనం చెప్పాలి, వీఆర్ నాట్ ఆథెంటిక్, న్యూస్ సెక్షన్ వాళ్లే చెప్తారు. అలా కాకుండా మహిళలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారు, మహిళలు ఎక్కడ ఇది చేస్తున్నారు, కొత్త కొత్త విషయాల్ని ఏ విధంగా వాళ్ళు అధ్యయనం చేసి పైకి వస్తున్నారు. అలాగా మేము నర్సాపురం లేసులు తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూలు చేసాము. తర్వాత ఏంటంటే ఎప్పుడు కూడా ముఖ్యంగా విజయవాడలో ఉండగా ఒకటి రెండు ఉమెన్స్ ప్రోగ్రాంలు, ఒకటి రెండు చిల్డ్రన్స్ ప్రోగ్రాంలు కలుపుకొని ఓబీలకి వెళ్ళేవాళ్ళం. అలాగా ఏంటి చీరాల, బాపట్ల, గుడివాడ, ఏలూరు ఈ వీటల్లో అలా చేసాం. యాక్చువల్గా విజయవాడలో ఉండగా ఇంకా హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే స్టాల్వర్ట్ తురుగా జానకిరాణి గారు చేశారు, ఆ తర్వాత డాక్టర్ విజయ్ గారు చేశారు. సో మనం ఇక్కడ నిలదొక్కుకోవాలి ఆ సెక్షన్లో. సో ఇక్కడ కూడా చాలా సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేశాము.
1: మీరు విజయవాడ హైదరాబాద్ రెండు సెక్షన్స్ అంటే చూశారు. ప్రాంతాల వారీగా చూస్తే మీరు ఆంధ్రాలో ఎక్కువ జనాలు వింటారు, అవేర్నెస్ ఉంది, బాగా చదువుకుని ఉన్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఓబీలకు వెళ్ళినప్పుడు అక్కడ శ్రోతల స్పందన ఏ విధంగా ఉండేది?
0: వాళ్ళు తప్పకుండా ఆల్ ఇండియా రేడియోని, ఆకాశవాణిని ఆదరించేవాళ్ళు. వాళ్ళు మలానా ప్రోగ్రాంలు మీరు చేస్తున్నారు, మీరు ఇంకా ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పని వాళ్ళ స్పందన మనకు తెలియజేసేవాళ్ళు. ముఖ్యంగా ఏంటంటే విమెన్స్ ప్రోగ్రాంలన్నీ సగం వెరైటీ ప్రోగ్రాంలు చేసేవాళ్ళం బయట ఓబీలకి వెళ్తున్నప్పుడు, మరి అక్కడ శ్రోతలు కూడా వచ్చేవాళ్ళు. సో బాగా జరిగేది. విమెన్స్ ప్రోగ్రాం కూడా విజయవాడలో ఉండగా స్టేజ్ ప్రోగ్రామ్ చేశాము, బాగుండేది అక్కడ. అంటే హైదరాబాద్లో కూడా వినేవాళ్ళు, కానీ ఇక్కడ రేంజ్ ఎక్కువ కదా, ఇట్స్ ఎ సిటీ. సో మనకి ఒక్కొక్కసారి తెలియదు, అయినా కూడా మనం ఇప్పుడు ఎలా చేస్తున్నారు అంటే ఈమెయిల్స్ అవి వస్తున్నట్టున్నాయి కదా
1: ఇప్పుడు.
0: అప్పట్లో ఉత్తరాల ద్వారానే మరి మనకు వచ్చేవి మనం ప్రసారం చేసే కార్యక్రమాలకి. మరి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఈ పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మ్యూజికల్ ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేశాము, మామూలు ఫీచర్స్ బ్రాడ్కాస్ట్ చేశాము. కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న మహిళల జీవితాలని తీసుకుని అవి డ్రామటైజ్ చేశాం ఫీచర్స్ గాను. డొక్కా సీతమ్మ గారు, వాళ్ళందరివి బ్రాడ్కాస్ట్ చేశాము. తర్వాత ఏంటంటే విమెన్స్ ప్రోగ్రాంలోనే ఒక విధంగా డాక్యుడ్రామాల్లా చేసాం. అదేంటంటే ఒక విషయం వినియోగదారులదే ఉందనుకోండి, ఒక విషయం తీసుకోవడం, ఆ విషయాన్ని డ్రామటైజ్ చేయడం. డ్రామటైజ్ చేసి ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎలా బయటపడాలి, ఇలా వినియోగదారుల ప్రాబ్లం వచ్చింది, వారంటీ ఇచ్చాడు కానీ వారంటీ ఇప్పుడు అవేర్నెస్ తీసుకురావడానికి ఆ వినియోగదారుల ఉద్యమం జరుగుతూ ఉండేది అప్పట్లో. వాళ్ళని పిలిపించి ఈ డ్రామాలో వేసిన క్యారెక్టర్లనే ఇంటర్వ్యూ చేయించేవాళ్ళం అనమాట. అంటే న్యాచురాలిటీ కోసం ఒక సిరీస్ కొన్నాళ్ళు అలా నడిచింది విమెన్స్ ప్రోగ్రామ్ లో.
1: అమ్మ ప్రతి ఒక్కరిది ఒక ముద్ర ఉంటుంది, మీదనుకున్న ముద్ర మీరు వేశారు అన్ని మనం చేసిన కార్యక్రమాల్లో ఒక్కొక్క సెక్షన్లో. అయితే నాకు బాగా గుర్తున్నంత వరకు అయితే 2000 సంవత్సరంలో అనుకుంటా మీరు బీబీసీ వాళ్ళది ఒక వర్క్ షాప్ నిర్వహించబడ్డప్పుడు దాంట్లో మీరు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఆకాశవాణి నుంచి ఒకరు వెళ్ళడం అనేది, బీబీసీ వాళ్ళు మన ఆకాశవాణి వాళ్ళ నుంచి ఒకరిని తీసుకోవడం అనేది బహు అరుదైన విషయంగా అప్పుడు చెప్పుకున్నారు. అది ఎలా సాధ్యపడింది?
0: అంటే ముందు బీబీసీ వాళ్ళు ఒక లెటర్ పంపించారు మన మెయిన్ స్టేషన్కి.
1: అసలు ఏ వర్క్ షాప్ అది?
0: అదేంటంటే సెక్స్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్ అన్న దాని మీద. ముందు 1999లో మన ఆకాశవాణి హైదరాబాద్లో వివిధ స్టేషన్స్ నుంచి వచ్చిన దాదాపు ఒక 25 మంది దాకా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ని ట్రైనింగ్ ఇచ్చారు. ట్రైనింగ్ ఇచ్చి మేము తర్వాత రిఫ్రెషర్స్ కోర్స్ నిర్వహిస్తాము. అది ఎక్కడ చేస్తామో మాకు తెలీదు, ఇంకా మేము సర్వే చేసుకోవాలి అని అన్నారు.
1: సో

0: వాళ్ళు ఏంటంటే ఆ 15 రోజుల కార్యక్రమం, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఆ 15 రోజుల కార్యక్రమాల్లో ఏంటంటే ఈ సెక్స్ అండ్ రిప్రొడక్టివ్ హెల్త్ గురించి మాకు అంటే లెక్చర్స్ అది ఇవ్వడమే కాకుండా ప్రోగ్రాము ఎలా తయారు చేయాలి, ప్రోగ్రామ్ నిడివిని ఎలా తగ్గించాలి, ఇవన్నీ కూడా టెక్నిక్స్ మాకు నేర్పించారు బీబీసీ వాళ్ళే. 2000 సంవత్సరంలో ఢిల్లీ నుంచి ఒక లెటర్ వచ్చిందనమాట, ఫోన్ కాల్ వచ్చింది ఏమని ఎస్డి గారికి. అప్పుడు పాల్గొన్న వాళ్ళల్లో ఒక 6 మేము సెలెక్ట్ చేశాము, ఇలా బీబీసీ వాళ్ళు లండన్లో వర్క్షాప్ రిఫ్రెషర్స్ కోర్స్ నిర్వహిస్తున్నారు, మీ దగ్గర నుంచి పాల్గొన్న ఉషారాణిని సెలెక్ట్ చేశాము.
1: గొప్ప అవకాశం,
0: నిజమే, అది గొప్ప
1: చాలా అవకాశం, ఇంకా అందరే డ్రీమ్ అది బీబీసీ అనేసరికి.
0: సో అలా మేము వాళ్లే మమ్మల్ని తీసుకెళ్లారు
1: లండన్.
0: అక్కడ ఒక 1 మాకు వర్క్షాప్ చేశారు. అక్కడ కూడా ఏమిటంటే మాకు ఎక్స్పీరియన్స్, వాళ్ళకి 1 ఉమెన్స్ అవర్ అని ఉండేది, ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. లైవ్ ప్రోగ్రామ్ చూడడం జరిగింది. లైవ్ లో ఇంటర్వ్యూలు వాళ్ళు ఎలా చేస్తున్నారు, తర్వాత లైవ్ లో ఒక డిస్కషన్, ఒక మినిస్టర్ పాల్గొన్నారు, తర్వాత ఒక ఏంటి ఇమిగ్రేషన్ ఇష్యూ జరుగుతోంది అప్పుడు, దాని గురించి ఒక మినిస్టర్ పాల్గొన్నారు, ఒక బయట వాళ్ళు పాల్గొన్నారు. అలా ఒక 1 ప్రోగ్రామ్ వాళ్ళు ఎలా చేస్తారు లైవ్ ప్రోగ్రామ్ అనేది మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. అదంతా ఇట్స్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ మాకు. మన దగ్గర కూడా చాలా మార్పు వచ్చింది, మనం కూడా టెక్నికల్ గా చాలా ముందుకున్నాము. అదొక ఎక్స్పీరియన్స్, అది జీవితంలో మర్చిపోరా అనే ఎక్స్పీరియన్స్. ప్రొఫెషనల్ గా ఎదగడానికి అది బాగా పనికొచ్చింది, చాలా బాగా పనికొచ్చింది.
1: బీబీసీ ట్రైన్ చేసిన వాళ్ళు తెలుసా ఉషా మేడం అని అనుకునేవాళ్ళం, మేము చాలా అడ్మైరింగ్ గా చూస్తూ ఉండేవాళ్ళం. మ్యూజిక్ సెక్షన్కి వద్దాం ఇక. ఆ మ్యూజిక్ సెక్షన్, మ్యూజిక్ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు కూడా నాకు ఇప్పటికీ కూడా ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. పెద్ద స్టూడియో మనది, చాలా అద్భుతంగా ఒక వేదిక మీద కూర్చున్న ఫీల్ అవుతూ ఉంటాం మేము అక్కడికి ఆ స్టూడియోలో అడుగు పెడుతున్నప్పుడు. మీరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో కూడా కార్యక్రమాలు చేశారు, డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ గారితో కూడా చేశారు, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళందరివి కూడా ఆహుతుల సమక్షంలో. ఈ మ్యూజిక్ సెక్షన్ నిర్వహణ కత్తి మీద సాము,
0: అవును
1: అదే ఆకాశవాణి అంటే చెవియొగ్గి ఉండాలి అన్నట్టుగా. మ్యూజిక్ అని సరికండి ఆకాశవాణి, వార్తల విశ్వసనీయత, ఇది వినోదాత్మకత, చిత్రసీమ, ఇటు లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, జానపద సంగీతం, ముఖ్యంగా భక్తి సంగీతం. అప్పుడు మీ తప్పుడు రికార్డ్ చేసినవి ఎన్ని ఉన్నాయో ఇప్పటికీ కూడా మన ఆర్కైవ్స్
0: ఉన్నాయి. అవును,
1: ఆ సెక్షన్ గురించి చెప్పండి.
0: మ్యూజిక్ సెక్షన్ నాకు ఇచ్చారు, ఇందులో ఎక్కువగా అడ్మినిస్ట్రేషనే, నువ్వు వరి అవ్వాల్సిన అవసరం లేదు అని అప్పట్లో ఎస్డి అన్నారు. సరే, మనకి ఇచ్చిన తర్వాత చెయ్యక తప్పదు కదా, చేసాం, స్టార్ట్ చేసాం. అప్పట్లో ఏంటంటే ఆడిషన్లు పెండింగ్ ఉండిపోతే డైరెక్టరేట్ ఒక డెడ్ లైన్ ఇచ్చింది. ఆ డెడ్ లైన్ లోపల అన్ని మ్యూజిక్కి సంబంధించిన అన్ని దీనిలోనూ ఆడిషన్స్ అయిపోవాలి, అంటే కర్ణాటక మ్యూజిక్, జానపద సంగీతం, లైట్ మ్యూజిక్ అన్నింటిలోనూ. సరే చెయ్యాలి, మరి చెయ్యాలి అంటే ఒక్కొక్క ఇప్పుడు కర్ణాటక మ్యూజిక్ అంటే
1: ఒక పెద్ద యజ్ఞం.
0: యజ్ఞం కరెక్ట్,
1: అందరినీ రాసుకోవాలి, పేపర్లు తీసుకోవాలి, అన్ని చెక్ చేసుకోవాలి, ఇక్కడ నుంచి టేప్స్ రికార్డ్ చేయాలి, ఢిల్లీ పంపించాలి, మళ్ళీ రిజల్ట్ చూసుకోవాలి, అందరు ఫోన్ల మీద చేస్తూ ఉంటారు. ఆకాశవాణిలో ఒక గ్రేడింగ్ వచ్చిందంటే వాళ్ళకి అసలు పెద్ద స్వర్ణ పతకం వచ్చినట్టు ఫీల్ అయ్యారు.
0: అదొక గుర్తింపు, పెద్ద గుర్తింపు. అలా ఆడిషన్స్ నిర్వహణ జరిగింది. అలాగే ఆకాశవాణి సంగీత సమ్మేళనం నిర్వహణ కూడా ఒక పెద్ద ఎత్తు, ఒక అది కూడా ఒక పెద్ద యజ్ఞమే. అనుకోకుండా మొదటి ఏడాది శ్రీమతి వేదవల్లి అని చెప్పని ఆవిడ కర్ణాటక మ్యూజిక్ వోకలిస్ట్, ఆవిడది జరిగింది. రెండో ఏడాది ఏంటంటే మనకి డైరెక్టరేట్ వాళ్ళు పంపించిన ఆర్టిస్ట్ ఎవరంటే డాక్టర్ ఎంఎస్ గోపాలకృష్ణన్ వయలిన్, ఆయనది 1.5 అవరు. డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారిది వోకల్ 1.5 అవర్.
1: అబ్బో,
0: వాళ్ళిద్దరూ లెజెండ్స్. ఎందుకంటే అంతంత పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నప్పుడు అధికారులు కూడా ఉండడం, మనకి ఇది చేయడం, మనకి సపోర్ట్ చేయడము, వాళ్ళ ఇవి అప్పట్లో లైవే రికార్డ్ చేసేవాళ్ళం, వాళ్ళ టైం అయిపోతుంటే వాళ్ళని ఇది చే వాళ్ళకి చెప్పడము. మన మ్యూజిక్ ఆర్టిస్టులు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, చాలా కోఆపరేట్ చేసేవాళ్ళు, చెప్పేవాళ్ళు. ఢిల్లీ పంపించినప్పుడు అలాంగ్ విత్ అనౌన్స్మెంట్స్ పంపించాలి.
1: అవును, అది ముఖ్యం.
0: అవి కూడా అటాచ్ చేయాలి అంటే మరి కాన్సర్ట్ 1 ఫుల్ 1.5 అవర్ వస్తే

0: ఇబ్బంది.
1: అవును.
0: అలా చాలా బాగా జరిగాయి ఆ కాన్సర్ట్లు. మాత్రం ఆకాశవాణి సంగీత పోటీలు జరుగుతాయి, వార్షిక పోటీలు.
1: అవును.
0: ఆ ఏడాది హైదరాబాద్కి ఇచ్చారు. ఆ ఒక ఫంక్షన్ చేసి అందులో అవార్డ్స్ ఇవ్వడం. ఆ టైం అప్పుడు బయటకి వెళ్ళి కాన్సర్ట్ చేసే పరిస్థితి కాదు. ఎస్డీలు ఎవరు లేరు, వాళ్ళ సెలవుల్లో ఉన్నారు. డాక్టర్ విజయ మేడమే ప్రోగ్రామ్ హెడ్, ఆవిడ సహకారంతో ఇక్కడ మ్యూజిక్ స్టూడియోలోనే ఇది వేదిక వేసి ఆ పిల్లల్ని, ప్రైజ్లు వచ్చిన పిల్లలు కాన్సర్ట్ వాళ్ళు ఇది చేయాలి, పర్ఫామ్ చేయాలి. ఆ పర్ఫార్మెన్స్ అయిన తర్వాత డాక్టర్ నూకల్ చినసత్యనారాయణ గారు వచ్చి వాళ్ళకి ప్రైజ్లు ఇచ్చారు. స్టేజ్ ప్రోగ్రాంలు నిర్వహించడం కొత్త కాకపోయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ ఉండేదన్నమాట.
1: అంటే వేల మందితో నిర్వహించడం వేరు, ఇట్లా ఒక ప్రతిబంధకం వచ్చినప్పుడు మళ్ళా ఫీల్ పోకుండా, మళ్ళా ఆర్టిస్టులను ఇబ్బంది పెట్టకుండా మన ఆకాశవాణికి పిలిచి మన స్టూడియోనే వేదికగా మార్చి ఇలా చేయగలగడం అన్నది చాలా బాగుంది. భక్తి సంగీతం గురించి చెప్పండి. ఆకాశ
0: భక్తిరంజని, కొన్నేళ్లు నేను భక్తిరంజన్ చూశాను. భక్తిరంజన్ షెడ్యూల్ చేసేదాన్ని, అచ్యుతాష్టకం, హనుమత్ పంచరత్నం ఇవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. అంటే ముఖ్యంగా ధనుర్మాసం మొదలైనప్పుడు, తర్వాత తిరుప్పావై షెడ్యూల్ చేయడానికి, తర్వాత ఏంటంటే దుర్గామాత పూజలు, అవి దసరాలు మొదలైనప్పుడు, అవి కరెక్ట్గా ఆ రోజులు నవరాత్రులకి చూసుకుని కరెక్ట్గా షెడ్యూల్ చేయడం అన్నది. ఒకటేంటంటే అప్రిసియేషన్లు మనకు వస్తాయి, కానీ మనం తప్పు చేస్తే కనుక వెంటనే ఫోన్ వస్తుంది.
1: తిరుప్పావై కోసం, మన క్యాసెట్స్ కోసం కూడా మనం అప్పుడు మార్కెటింగ్
0: చేసేవాళ్ళం.
1: ఎంత మంది వచ్చేవాళ్ళు మన క్యాసెట్స్, ఇంకెక్కడ బయట దొరకవమ్మా, మీ దగ్గర దొరుకుతాయి అని. నాటకాలు ఒకటి, భక్తి సంగీతం ఒకటి, బాగా అమ్ముడుపోయేవి.
0: పిల్లల పాటలు,
1: పాటలు ఒకటి, అవును, పిల్లల పాటలు కూడా చాలా కొనుక్కే వెళ్ళారు.
0: అప్పుడు వెదవతిగా ఉన్నప్పుడు కూడా ఎయిర్ ఇండియా క్యాబిన్ క్రూ కి సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ జరుగుతూ ఉండేది.
1: అంటే ఎయిర్ హోస్టెస్ మనం ఫ్లైట్స్ లో చూస్తున్న వాళ్ళందరూ వచ్చి మన దగ్గర ట్రైనింగ్ చూసుకుంటే, అది అది ఒక్కరు చూస్తాం అక్కడ. ఇక్కడ 50 మంది అలా వచ్చినప్పుడల్లా చాలా మంది అట్లా ఆగిపోయి వాళ్ళ వంక చూస్తూ ఉండేవాళ్ళు. మేము చాలా గర్వంగా ఫీల్ అయిన రోజులు అవి.
0: అది ఒక ఎత్తు. తర్వాత ఏంటంటే ఈ క్యాబిన్ క్రూ వాళ్ళది ఎన్ని బ్యాచెస్ వచ్చేవో, ఓ పక్కన మన ప్రోగ్రాము అడ్మిన్ ట్రైనింగ్లు చేసుకుంటూనే క్యాబిన్ క్రూ ట్రైనింగ్ కూడా చేయవలసి వచ్చేది.
1: సరే, ఇప్పుడు మనకి 43 సంవత్సరాల మీ అనుభవాన్ని పురస్కరించుకొని 90 ఏళ్ళ ఆకాశవాణి, మన మీడియా అంటేనే ఫస్ట్ పెద్ద ముత్తైదులాగా కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా విలువలు పోకుండా ఇప్పటికే కాపాడుకుంటూ వస్తోంది. ఇప్పుడు మనకి రెయిన్బో ఉంది, తర్వాత యువాణి సెక్షన్స్ ఉన్నాయి, తర్వాత వివిధ భారతి ఉంది. ఇన్నిట్లో మీ వర్క్ చేసిన అనుభవంతో, శ్రోతలతో మంచి అనుభవాలు ఉన్నాయి మీకు, వాళ్ళతో మమేకమై కార్యక్రమాలు చేశారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు శ్రోతలందరికీ?
0: ప్రజలకి ఉపయోగపడాలి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ అన్నది ఆకాశవాణి చేయం. అలాగే ఉపయోగపడేలాగా కార్యక్రమాలు అందరూ చేయాలి. సాహిత్యాన్ని, సంస్కృతిని నిలబెట్టేది ఆకాశవాణి మాత్రమే అని నేను ఖచ్చితంగా చెప్పగలను.
1: బహుజన హితాయ, బహుజన సుఖాయ, అందరూ బాగుండాలి. ఈ 90 ఏళ్ళు మరి ఆకాశవాణికి వచ్చిన సందర్భంగా పలు కార్యక్రమాలు చేస్తున్నాం. దాంట్లో మీరు వచ్చి మా స్టూడియోలో మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మ. నమస్కారం.
0: ఈ 90 ఏళ్ల ఆకాశవాణి జరుపుకుంటున్న ఈ సంబరాలకి శ్రోతలకు కూడా నేను శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి అందరికీ కూడా ధన్యవాదాలు.
2: వనితా లోకం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఇప్పుడు సమయం 1:50 కావస్తుంది. ఉర్దూలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
3: आदाब, ये आकाशवाणी है, खबरों के साथ मैं कलीम अहमद. जनाब हेमंत बिस्वा सरमा ने लगातार दूसरी मियाद के लिए आसाम के वजीर आला के तौर पर हलफ ले लिया है. नीट अंडर ग्रेजुएट इम्तिहान पेपर लीक हो जाने के इल्ज़ाम के सबब मंसूख कर दिया गया है. सीबीआई से तहकीकात कराए जाने का हुक्म दिया गया है. सीबीआई ने मगरबी बंगाल के वजीर आला सुवेंदु अधिकारी के मुआविन चंद्रनाथ रथ के कत्ल की तहकीकात अपने हाथ में ले ली है.

0: న్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: पता है न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఇప్పుడు వినండి కస్తూరి కన్నడ కార్యక్రమం.

0: తొమ్మిది దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా మీకు ప్రతిరోజు వివిధ రకాల కార్యక్రమాల్ని అందిస్తూ వస్తున్నాం. ఈ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఏర్పాటు చేసిన
1: ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణోళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రామ్ పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా పొద్దుకంగా 6 గంటలకు.

0: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
1: ఎవరి నెత్తల చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తల చేయిబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
0: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పళ్ళ సుద్దులు వాడతాడంట. యాదమర్వకుండ్రుల్లా 14వ తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ అందరూ.

ఈరోజు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి ఒగ్గు కథ 2వ భాగం వినిపిస్తారు శ్రీ కచ్చులింగయ్య బృందం. సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనల్లో చెరుకు పంటల్లో సమగ్ర ఎరువుల నిర్వహణకు సంబంధించిన వివరాలు వినొచ్చు. రాత్రి 7:15 గిల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో వరి పంటలో సేద్యపు పద్ధతుల గురించి జిల్లాల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్రావు గారి ప్రసంగం ఉంటుంది. వీరే మరో విషయం కూడా తెలియజేస్తున్నారు, వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి. ఈ 2 అంశాలు ఈరోజు రాత్రి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో. ఇక రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జల్జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారులతో పరిచయాలు. కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, ఇంకా విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు పాల్గొంటున్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. ఈరోజు రాత్రి 10:00 హరికథాగానం రుక్మిణి కళ్యాణం. కథకులు శ్రీకోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్, విజయవాడ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియం కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం పరివర్తనకు వేదిక అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియలపై కీలక సమీక్ష నిర్వహించారు. అవకతవకల ఆరోపణల నేపథ్యంలో ఈ నెల 3న జరిగిన నీట్ పరీక్షను నేషనల్ టెస్టింగ్

ఏజెన్సీ రద్దు చేసింది. ఈ మేరకు సమగ్ర విచారణకు కేంద్రం సీబీఐని ఆదేశించింది. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న నర్సుల కృషిని సమాజం ఎప్పటికీ మరవదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నీలఫర్ ఆసుపత్రిలో నిర్వహించిన వేడుకలకు హాజరైన మంత్రి నర్సులను సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుండి యుఏఈ, ఇటలీతో సహా 5 దేశాల్లో పర్యటిస్తారు. వాణిజ్యం, రక్షణ రంగాల్లో కీలక ఒప్పందాలే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది. రాష్టంలో నేటి నుంచి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైందని తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పనిసరిగా యాంటీ డ్రగ్ అఫిడవిట్ సమర్పించాలని అధికారులు ఆదేశించారు. హిమంత బిశ్వశర్మ ఈరోజు వరుసగా రెండవసారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహతిలోని ఖానాపారాలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో పదవీ బాధ్యతలు ప్రమాణం చేయించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 3:03 దాటి 30 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో ముగుస్తుంది. డిటిహెచ్ వేదికగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. మా సాయంకాలం ప్రసారం 5 గంటలకు ప్రారంభమవుతుంది. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై. అంతవరకు సెలవు. నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీన జరిగిన ఈ పరీక్షలో భారీగా అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. విద్యార్థులు ఎంతో కష్టపడి చదివి రాసిన నీట్ పరీక్ష రద్దు కావడం బాధాకరమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారకరామారావు అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు ఇది శాపంగా మారిందని ఆరోపించారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమావేశం కొనసాగుతోంది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి తారక రామారావు, హరీష్ రావుతో పాటు పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని హరీష్ రావు సందర్శించారు. హైదరాబాద్లోని చెంచల్గూడ జైల్లో ఏర్పాటు చేసిన జైలు అనుభవం కార్యక్రమాన్ని, జైలు మ్యూజియాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్యూజియాన్ని పరిశీలించిన ఆయన, జైలు అనేది కేవలం శిక్షాకాలం మాత్రమే కాదని, అది న్యాయం, పరివర్తనకు వేదిక అని పేర్కొన్నారు. తెలంగాణ యువతకు జర్మనీలో అద్భుతమైన ఉపాధి అవకాశాలున్నాయని మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. హైదరాబాద్లోని టామ్కామ్ ఆధ్వర్యంలో

ట్రిపుల్ విన్ ప్రోగ్రాం కింద జర్మన్ భాషా శిక్షణ పొందుతున్న నర్సులతో మంత్రి ఈరోజు ముఖాముఖి నిర్వహించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. హనుమాన్ జయంతి వేడుకలు రాష్ట వ్యాప్తంగా అత్యంత భక్తి శ్రద్దలతో వైభవంగా జరుగుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయం భక్తజన సంద్రం కాగా, భక్తులు భారీగా పాదయాత్రగా తరలివచ్చి ఇరుముడి సమర్పించి మాల విరమణ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVD ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ రెండవ భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం వారు.

అడిగి తొలసూరు ఆదండ గాయభూమి తొలసూరు పచ్చని పురి కథకు తొలసూరు మరి గంగదేవి దేవస్థానం తొలసూరు మీ కన్నగలడు ఈ కన్న ప్రార్థన మరి ఇట్లా ఉండంగా కలనాడు చూసినవా కచ్చులింగయ్య గారి కళా బృందం జార్చే శ్రీమంతుడు శ్రీవల్లి.

0: భార్య భర్తల పూజలు చేసినాడు, ఆ యొక్క భార్య భర్తలు ప్రాణం తీసుకున్నారు అనుకున్న, నీసులేని గుళ్ళు నీసైపోతే కౌసులేని నా గుళ్ళు కౌసైపోతాయి అని
1: లోకాల శంకరుడు దేవజంగమయ్యా. ఇక్కడి దగ్గర దేవలోకం, ఇక్కడి భూలోక మార్గం వెళ్ళిపోయి సంతాన ఫలం ఇచ్చేస్తాని. లోకాల శంకరుడు దేవజంగమయ్య రూపులు బటమారి రుద్రవేషం కట్టినాడు దేవుడే. శంకరుడు దేవజంగమయ్య చూసినవా, నేను దేవాయ అవతారం మీద ఓదిన నా పాదాలిడిచి పెట్టనని చెప్పి రూపులు బటమారి రుద్రవేషం కట్టుకొని చిన్ని బ్రాహ్మణయ్య వేషం కట్టుకొని దేవజంగమయ్య భూలోక మార్గం ఎట్ట వెళ్ళిపోతా ఉన్నాడా కల్లు కల్లు కాజంగమయ్య.

నర్ర జంగలాడి లోపల శివ చెంపుని గుళ్ళబేడికి ఏరవచ్చిండు. దేవా జంగమయ్యా ఏమి ఎత్తం ఉన్నాడా?

గిదగిదగిదగిద ఉరికి వచ్చినది ఆ యొక్క దేవజంగమ, అష్టపాదాలు పట్టుకున్నది ఆ కడుపులో ఉన్న ఇదంతా ఆ యొక్క దేవజంగమయ్యకి చెప్పినాడు. ఆ యొక్క దేవజంగమయ్య మనసులోనే ఏమనుకుంటున్నావు, నేను అచ్చిందేమో సంతాన బలం వేసింది, అందుకు అడవిలకు సంతాన బలం ఉంటనేమో వేసేస్తానని చెప్పి దేవజంగమయ్య అష్టే పాదాలు పట్టుకొని, అయ్యయ్యో జంగమయ్య నాకు విత్తనేమో సంతాన బలం ఈ లేకపోతే నా పాదాల కాడ నా యొక్క శిరసు బలం కొట్టుకొని నా ప్రాణం తీసుకుంటానన్నదాట. అయ్యా నాకు సంతాన బలం ఇయ్యవయ్యా, నా గర్భవాసం లోపల నాకు బిడ్డ పుట్టాలా అని దేవాన దేవతలు పూజలు చేసుకుంటూ ఇక్కడికి దగ్గరికి వచ్చినా నాకు సంతాన బలం ఇయ్యవే నాదో.

పాత్ర దేవి ఎడవోకు బామ తుడవోకు బామ. ఆడపిల్ల పేరిట రెండు సంతాన ఫలాలు ఉన్నాయి, కోల పిల్లలు ఉన్నాయి. రెండు సంతాన ఫలాలు వేసిపోతాను ఒకళ్ళ శంకరుడు దేవసంగమయ్యా. అమ్మా సుభద్రదేవి, నీకు సంతాన ఫలం ఇస్తా.

0: సుభద్రదేవి, ఇష్టగా చేతిలో చేయిస్తావా?
1: అయ్యయ్యో దేవజంగం అయ్య, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా నా గర్భవాసం లోపల నాకు బిడ్డలు పుట్టాల, నాకు కొడుకు పుట్టాలంట నా కోరిక ఉన్నది. కానీ నా గర్భవాసం లోపల నాకు బిడ్డ పుట్టినాక నా

బటమారి రుద్రవేశం కట్టుకుని దేవజంగమయ్య అడవిల గర్భవాసం రూపల సక్కని సంతానం ఒడిగట్టినాడు. అడవిలకు దేవాన దేవుడు వచ్చి నాకు బిడ్డ పుడుతుంది రేపు రేపటి కల్లా అని చెప్పి అడవిలో సంబరపడకుండా సంతోషపడకుండా ఇక్కడ ఇక దగ్గర కలియేడు మెడలకు వస్తున్నారాట. కలియేడు మెడలకు వచ్చినాక అడవిల సుభద్రదేవి కాట అడవిలకు ఒకేసి గడిలో ఒక రెండు పుట్టిన రెండేసి గడిలో రోజు బుద్ధులు పుట్టిన మూడేసి గడిలో

నాటికి దగ్గర ఎన్నికొండ శిలపతి దేవసంగం అయ్య కళ్ళ యూసి నాడికడికి దగ్గర అయ్యయ్యాల నాటి కాలంలో నీ గర్భవాసంలో నీకు బిడ్డ పుట్టినాడు. 21 రోజు గడిచినాక నీకు పానగండ ఉన్న ముచ్చట నేనే అది

అడవిలో కళ్ళవారయుడు అదే సమయంలో ఇప్పుడు అడవిలో ప్రాణం పోయిన సమయం లోపల ఇక్కడికి దగ్గర పట్టణమే ఉన్నదాట. ఇవాళ గర్భవాసం లోపల ఇవాళ బిడ్డ పుట్టింది, బిడ్డ పుట్టింది అని కొడుకు పుట్టిందని సంబరపడకుండా కలియాడు మేడల్లో వాళ్ళిద్దరు భార్య భర్తలు ఉండంగా కొడుకు పెద్ద కొడుకు ఉమ్మంత మహారాజు మనసులోనే ఏమనుకుంటాడు, అడవిలో శశిరేఖ కోడలు ఏమనుకుంటుంది, నా పాపకార్యం ఉండ దోషకార్యం ఉండ నేను రేపు రేపటి కాల నేను కొడుకుల కంటే నా యొక్క నేను బిడ్డల కంటే నన్ను ఎత్తుకొని సంబరపడేయాల లోపల ఆ యొక్క పాపకార్యం ఉండ దోషకార్యం ఉండ మా అత్త కొడుకులు కంటదా మా అత్త బిడ్డల కంటదా అని ఆడవిళ్ళ మనసు లోపల పెట్టుకున్నదాట. మరి ఇక్కడ సంగతి గిరిగిట్ల ఉండంగా కడుపుల కత్తులు నోట బెల్లాలు పెట్టుకున్నది ఆ యొక్క మనసు లోపల ఉన్న ఆ యొక్క భర్తకు ఏమంట చెప్పింది, నాదా మనం అటు వెళ్ళిపోవద్దు, నాదా మనం ఇక్కడే ఉందాం మనం నాదా అని చెప్పి ఆ యొక్క భర్తకు బుద్ధుడి జ్ఞానాలు చెప్పింది. ఆ యొక్క కడుపుల కత్తులు నోట బెల్లాలు పెట్టుకుంది ఆ యొక్క కొడుకుల మీద చెల్లెల మీద ఆ యొక్క అన్న కానీ ఆ యొక్క భర్తకు ఏమంట బుద్ధుడి జ్ఞానాలు చెప్తుంది అనుకున్న కానీ

0: నా తల్లి ప్రాణం పోయింది కదా, నా తల్లి దగ్గరికి నేను పోవని చెప్పి కలియాడు మేడల వాళ్ళు ఉండంగా దగ్గర వేసిన పట్నం లోపల ఉన్న వేద తెలిసిన బ్రాహ్మణోత్తమును అందరు కళ్ళవారయ్యూడంగా ఇవాళ భార్య కాటదానం వేసుకుంటదా అని ఎండికుంట శిలపతి దేవజంగం అయ్యూడంగా ఇక దేవాన దేవతలు వాళ్ళ కళ్ళయ్యూడంగా ఆ యొక్క ఇద్దరు పసిగుడలు ఎత్తుకొని అంత తండ్రి రాజు సుఖసేన మహారాజు ఆ యొక్క కాటదానం చేసుకుంట భారత భార్యనని ఇక్కడికి దగ్గర పాఠం పెరిచినారు పాట లోపల కూర్చుండబెట్టుకొని భార్యనైనా
1: సుభసేన మహారాజు.

ఇంతవరకు శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. వినిపించిన వారు శ్రీ కచ్చులింగయ్య బృందం వారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్.

0: తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: ఆకాశవాణికి 90 ఏళ్ళంట, అందుకే ఈ నెల 14వ తారీఖు ఆకాశవాణి వాళ్ళు పల్లె సుద్దుల ప్రోగ్రాం పెట్టిండ్రంట. ఏడా అంటారా, నాంపల్లి తెలుగు యూనివర్సిటీలా బందూకంగా 6 గంటలకి.

0: ఏము
1: దాంట్లో ఏనుగుల ధర్మయ్య సారేమో ఒగ్గుగా తినిపిస్తాడంట.
2: ఎవరి నెత్తిన చేపెడితే వాళ్లే మరణం అవుతురు కాక అని కోరుకున్నారమ్మా. శంకరుడు నెత్తిన చేయబెట్టని కురుకుతున్నారట. శంకరుడు కళ్ళ చూసినాడే.
1: మళ్ళా మన గడ్డం రమేష్ అన్ననేమో పల్లె సుద్దులు వాడతాడంట. పద్నాలుగో తారీఖు పొద్దుకంగా 6 గంటలకి పల్లె పాటల పండుగ, అందరు రావాలి.
3: न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
4: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
3: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
4: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
3: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
5: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా కొండవీటి దొంగ చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన వెటూరి, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినబోతున్న పాట క్షణక్షణం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది. శ్రీవెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యాన్ని సమకూర్చగా ఎంఎం కీరవాణి సంగీతాన్నందించారు.

ఇప్పుడు నేటి సిద్ధార్థ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కవితా సుబ్రహ్మణ్యం ఆలపించిన గీతం విందాం. గీత రచన వేటూరి, సంగీతం లక్ష్మీకాంత్ ప్యారేలాల్.

చిత్రసీమలో మీరింతవరకు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది. 6:50 వ్యవసాయ సూచనలు. ఇందులో చెరుకు పంటలో సమగ్ర ఎరువుల నిర్వహణ ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో వరి పంటలో సేద్యపు పద్ధతుల గురించి జిల్లెల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు శాస్త్రవేత్త డాక్టర్ పి మధుకర్రావు గారి ప్రసంగం ఉంటుంది. ఇంకా వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి జిల్లెల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ పి మధుకర్ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్. ఇంకా విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత. కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ప్రసారమవుతుంది. 8:03 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి కామేశ్వరి గారు ఆలపించే లలిత గీతాలు. 9:15 స్పాట్ లైట్, 9:30 మనీ టాక్ అండ్ మంథన్ ఢిల్లీ కేంద్రం నుండి, 10:00 రుక్మిణీ కళ్యాణం హరికథాగానం, కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి భాగవతార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

ఇక రేపటి ప్రసారాలలో భాగంగా ప్రభాత ప్రసారంలో 6:10 భావన కార్యక్రమంలో ఐశ్వర్యం గురించి శ్రీ వేదార్థం మధుసూదన శర్మ గారి లఘు ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి సుప్రభాతం ప్రసారమవుతుంది. 6:35 పరంపరలు కుసుమ నూనెతో గుండె పదిలం, ఇంకా కుసుమ విత్తనోత్పత్తిలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ అంశాలకు సంబంధించిన వివరాలు. 7:00 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమాచార లేఖ అందిస్తున్నవారు శ్రీ ఆర్ హరికృష్ణ. 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో మహాకవి చరిగొండ ధర్మన విరచిత చిత్రభారత కావ్యం నాటి సామాజిక పరిస్థితులు చరిత్ర, ఆచార్య సంగనభట్ల నరసయ్య గారి ప్రసంగం, ఇంకా

ఇది మన చట్టం శీర్షికన దత్తత తీసుకోవడం గురించి ప్రముఖ సంఘ సేవకురాలు మీరా మార్తి గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె లహరి గారి గానం, వాద్య సహకారం వైలిన్ ఆర్ దినకర్, మృదంగం వారణాసి కాళీప్రసాద్ బాబు, కంజీరా కె శ్యామ్కుమార్. 10:03 తొమ్మిది దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరేళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం ఉంటుంది. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి వరంగల్ కేంద్ర సమర్పణలు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంవి అనంతలక్ష్మి గారి ఆలపించే భక్తిగీతాలు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమూల్య యోషా గారి గానం. 12:10 యువాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేనుకబుర్లు గ్రహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిశీకంత్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం వారు. 7:15 ఇల్లువాకిలి కార్యక్రమంలో వ్యవసాయ పరిశ్రమలో చెత్తను వినియోగించడం ఎలా, వనపర్తి జిల్లా మోజర్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం, ఇంకా ప్రకృతి వ్యవసాయంతో లాభాల గురించి సిరిసిల్ల బాబు జగ్జీవన్రావు వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ తాళ్ల అరుణ్ బాబు గారి ప్రసంగం ప్రసారమవుతాయి. ఇవి ఇవాళ రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. సమయం 5:50 ఉర్దూలో వార్తలు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని రాష్ట ఆవిర్భావ దినోత్సవం జూన్ 2వ తేదీన ఆదిలాబాద్లో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్లో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉభయ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తేనే సమస్యలు తలెత్తవని, ఏ సమస్య వచ్చినా కలెక్టర్లు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ పురోగతిపై ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. వివిధ జిల్లాల్లో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులు, సమస్యలపై కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండవ విడతను రాష్ట ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభించనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈరోజు హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో మంత్రి సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపుపై యుద్ద ప్రాతిపదికన స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఈ నెలాఖరు కల్లా లబ్దిదారులను గుర్తించాలని పొంగులేటి స్పష్టం చేశారు. మరో మంత్రి

శ్రీధర్బాబు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎటువంటి రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల పథకం చాలా గొప్పగా అమలు అవుతోందని, జిల్లా స్థాయిలో కలెక్టర్లు ప్రతివారం ఈ పథకాన్ని సమీక్షించి పేదలకు మేలు కలిగేలా చూడాలన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు ఎర్రవల్లిలోని ఆయన నివాసంలో పార్టీ కీలక సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. ముఖ్యంగా

విదేశీ ఉపాధి అవకాశాలను నర్సింగ్ నిపుణులు సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్త భాష, కొత్త వాతావరణాన్ని ఒక సవాలుగా కాకుండా ఎదుగుదలకు ఒక అవకాశంగా భావించాలని ఆయన సూచించారు. రోగులు కోలుకోవడంలో నర్సుల పాత్ర కీలకమని, వారందించే ధైర్యం సగం జబ్బును నయం చేస్తుందని మంత్రి కొనియాడారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని జలసౌధలో ఈరోజు కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఉభయ రాష్ట్రాల త్రాగునీటి అవసరాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట త్రాగునీటి అవసరాల కోసం ఆగస్టు 15వ తేదీ వరకు 10 TMCల నీటిని కేటాయించారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 TMCలు, నాగార్జున సాగర్ నుంచి 16 TMCల నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. ఈ నీటి కేటాయింపులు ఆగస్టు 15 వరకు మాత్రమే వర్తిస్తాయని అధికారులు స్పష్టం చేశారు. అయితే బోర్డు ముందున్న మిగిలిన అంశాలపై చర్చించేందుకు ఎల్లుండి మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వైద్య విద్య అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 3వ తేదీన జరిగిన పరీక్షలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో నీట్ 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించింది. పరీక్ష పారదర్శకతను కాపాడడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీకేజీకి సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించింది. ఈ దర్యాప్తుకు అవసరమైన పూర్తి సహకారాన్ని, రికార్డులను, సమాచారాన్ని బ్యూరోకు అందిస్తామని ఎన్టీఏ తెలిపింది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల పరీక్ష రద్దు కావడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత తారక రామారావు విమర్శించారు. ఎన్టీఏ వైఫల్యం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు శాపంగా మారిందని ఆయన ఆక్షేపించారు. కష్టపడి చదివిన విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. రాజస్థాన్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇలాంటి పేపర్ లీకేజీలు విపరీతంగా పెరుగుతున్నాయని, అక్కడ పేపర్ లీక్ మాఫియాను అరికట్టడంలో ఆ రాష్ట ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దేశవ్యాప్తంగా సుమారు 22 లక్షల మంది విద్యార్థులు, తెలంగాణ నుండి 71 వేల మంది ఈ పరీక్ష రాశారని, లీకేజీల వల్ల వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆయన వాపోయారు. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఇందుకు రాష్ట వ్యాప్తంగా 293 కేంద్రాలను అధికారులు సిద్దం చేశారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, ఒక్క నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రాష్ట వ్యాప్తంగా రేపు ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 56,223 మంది అభ్యర్థులు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఐసెట్ కన్వీనర్ అల్వాల రవి తెలిపారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఈరోజు సిద్దిపేట జిల్లా బండచెర్లపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్నారు. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగలు విక్రయించిన రైతులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా చెల్లింపులు అందలేదని, 40 రోజుల నుండి ఎదురుచూస్తున్నారని అన్నారు. వర్షాలు పడి పంట తడవకముందే యుద్ద ప్రాతిపదికన కొనుగోళ్లు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మిషన్ మోడ్లో పనిచేస్తూ రాష్ట్రంలో ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని
రాష్ట్ర

0: राइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये स्पर्धा भविष्यति। एषा क्रीडा सायं सार्ध सप्तवादने आरप्स्यते इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:30 ప్రకటించిన కార్యక్రమం వెంటనే. ఆకాశవాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.

0: ఇప్పుడు మీరు బీఏ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ సైకాలజీ విద్యార్థుల కోసం పెరుగుదల వికాసం పరిచయం అన్న అంశం గురించిన రేడియో పాఠం వినండి. వినిపిస్తున్నవారు డాక్టర్ కట్టా గురువయ్య.
1: హలో స్టూడెంట్స్, ఈరోజు మనము యూజీ సైకాలజీ విద్యార్థుల కొరకు పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి పాఠ్యాంశం గురించి చర్చించుకుందాం. ఇప్పుడు పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి పరిచయాన్ని చూసినట్టయితే విద్యార్థుల సర్వతాముఖాభివృద్ధి సాధించుటయే విద్య యొక్క ప్రధాన లక్ష్యం. మానవ జీవితాన్ని పెద్దలు నూరేళ్ల పంటగా చెబుతుంటారు. వికాస ప్రక్రియ గర్భంలో పడిన క్షణం నుండే మానవులలో జరుగుతుంది. ఈ ప్రక్రియల శాస్త్రీయ అధ్యయనమే మానవ వికాస రంగం యొక్క ప్రస్తుతం వికాస మనోవిజ్ఞాన శాస్త్రం. వికాస మనోవిజ్ఞాన శాస్త్రం వ్యక్తుల మధ్య సంబంధాల ఫలితంగా వ్యక్తి లోపల కూడా చోటు చేసుకునే మార్పులు అనగా పెరుగుదల మరియు వికాసం మార్పులను అధ్యయనం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం యొక్క శాఖ. మనుషులు జీవితాంతం ఎన్ని విధాలుగా మార్పు చెందుతాయో అలాగే స్థిరంగా ఉండే లక్షణాలను కూడా ఈ శాఖ అధ్యయనం చేస్తుంది. అలాగే పుట్టిన ప్రతి జీవి కాలక్రమంలో కొన్ని మార్పులను సంతరించుకుంటూ ఉంటుంది. ఇది సహజం. సుమారుగా ఒక జాతికి చెందిన జీవులన్నీ ఒకే క్రమంలో కొంచెం అటు ఇటుగా పుట్టుక పెరుగుదలను సాగిస్తుంటాయి. అయితే మనం మరికొంత సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు కనిపించే పెరుగుదల కంటే కొన్ని కనిపించని విశేష మార్పులు ఉంటాయి. శాస్త్రీయంగా వీటిని పెరుగుదల, వికాసం, పరిపక్వత అని 3 రకాలుగా విభజించి జీవుల యందలి మార్పులను మనోవిజ్ఞానం అధ్యయనం చేస్తుంది. ఈ అధ్యయనంలో పుట్టిన జీవి యొక్క పెరుగుదల, వికాసం, పరిపక్వతల అంతర్భేదాలను నేర్చుకొని మానవుని జీవన దశలో ఈ 3 రకములైన మార్పులు ఎప్పుడు, ఎంత, ఎలా సంభవిస్తాయి, వాటిని బట్టి వారి యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది అని నేర్చుకుంటాం. అలాగే ఇది వైయక్తిక జీవితాంత వికాసంపై దృష్టి పెట్టింది మరియు గర్భం నుండి మరణం వరకు సంబంధిత పలు వయస్సుకు సంబంధించిన శారీరక మరియు ప్రవర్తనా మార్పులు మరియు కొన్నిసార్లు వికాసం యొక్క క్రమమైన మార్పులు మరియు కొనసాగింపులు, వాటి కారణాలు కలిగి ఉన్న వికాసం యొక్క శాస్త్రీయ అధ్యయనంకు సంబంధించింది. వికాసం జీవితాంతం కొనసాగుతుందని చాలా మంది వికాస శాస్త్రజ్ఞులు గుర్తించారు. వికాస శాస్త్రజ్ఞుల ప్రకారం ప్రధాన లక్ష్యాలు 3 ఉన్నాయి. అవి 1 వర్ణించుటకు, 2 విశదీకరించుటకు, 3 వికాసమును అనుకూలపరచుటకు. ఈ 3 ప్రధాన లక్ష్యాలను గురించి మనం చర్చించినట్లయితే మొదటిది వర్ణన. మొదటిది వర్ణన యొక్క లక్ష్యాన్ని సాధించ

చేయటం, వికాస శాస్త్రవేత్తలు వివిధ వయస్సుల మానవుల పనితీరును పరిశీలించి మరియు వర్గీకరించి మరియు వయస్సుతో వచ్చే మార్పులను కనుగొంటారు. ఆ తరువాత వికాస శాస్త్రజ్ఞులు వారు పరిశీలించిన మార్పులను వివరించడానికి ప్రయత్నిస్తారు. రెండవ వివరణ చూసినట్టయితే, లక్ష్యాన్ని సాధించడానికి వారు మానవులు సాధారణంగా ఎందుకు వికాసం చెందుతారో మరియు కొందరు ఇతరుల కంటే ముందుగా ఎందుకు భిన్నంగా వికాసం చెందుతారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది రెండవ అంశం. ఈ మూడవ లక్ష్యం గమనించినట్లయితే, మానవ వికాసంను అనుకూలపరచుట ప్రజల యొక్క సామర్థ్యాలను పెంచటం, వికాస అవరోధాలను నివారించటం మరియు వికాస సమస్యలను అధిగమించటం, ఇవి ఈ మూడు అంశాలు అనేటువంటివి వారికి సహాయపడే ప్రయత్నాలను నేర్చుకొని వాటిని వికాస అనుకూలతకు వర్తింపజేయగలవని వికాస శాస్త్రజ్ఞులు ఆశిస్తున్నారు. ఈ విధంగా జీవితకాల వికాస ప్రక్రియ భావనను శాస్త్రీయంగా అధ్యయనం చేయటను జీవితకాల వికాసం అంటారు. అలాగే మనోవిజ్ఞానం చాలా మటుకు వయస్సుతో వచ్చే మార్పులను అధ్యయనం చేస్తుంది. ఈ మార్పులు అనేది అన్ని మనోవిజ్ఞాన శాఖలకు వాటి అధ్యయనంలో ఉపకరిస్తాయి. వికాసం అనేది పరిణితి లేదా పరిపక్వత చెందడానికి ఏర్పడే ప్రగతిశీల మార్పు. ఇప్పుడు మనము ఈ పెరుగుదల వికాసంకి సంబంధించినటువంటి పాఠ్యాంశంలో పెరుగుదల, వికాసం, పరిపక్వతకు సంబంధించినటువంటి నిర్వచనాలను గనక పరిశీలించినట్లయితే, మొదటగా పెరుగుదల మానవ శరీరంలో జరిగే పరిమాణాత్మక మార్పులను పెరుగుదల అంటారు. బహిరంగంగా కనిపించే ఎత్తు, బరువు, ఆకారం ఇత్యాది వాటిలో వచ్చే మార్పును అంతరంగిక అవయవాలలో వచ్చే ఎదుగుదలను సూచిస్తుంది. ఇది పెరుగుదలకు సంబంధించినటువంటి నిర్వచనంగా చెప్పవచ్చు. తర్వాత చూసినట్లయితే వికాసం, వ్యక్తి వికాసం విచ్ఛిన్న ఆకారాలను లేదా సంరచనలను, అంటే దీన్ని స్ట్రక్చర్స్ అంటాం, మరియు ప్రాకర్యాలను ఫంక్షన్స్, వీటిని ఆకారాలను లేదా సంరచనలను మరియు ప్రాకర్యాలను సమైక్యం చేసే క్లిష్ట ప్రక్రియ. అలాగే ఇది వ్యక్తి మొత్తంలో అన్ని అంశాలలో మార్పులను సూచిస్తుంది. ప్రధానంగా అందులో ఆ మార్పులు ఏంటంటే గుణాత్మక మార్పులు, పరిమాణాత్మక మార్పులు ఉంటాయి. ఇది వికాసానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ పరిణతి లేదా పరిపక్వత. పరిణతినే మనం పరిపక్వత అని కూడా అంటాం, దాన్ని మనం ఇంగ్లీష్లో మెచ్యూరిటీ అంటాం. ఈ పరిణతి పరిపక్వత అనే దాన్ని పరిశీలించినట్టయితే, పుట్టుకతో సంక్రమించిన సహజ సిద్ధ సామర్థ్యాలు, లోపాలు తర్వాత జరిగే ఆ వ్యక్తిలో పెరిగే జీవిలో ఒక క్రమం ప్రకారం వికసించడాన్ని పరిణతి అంటారు. ఈ విధంగా మనము పెరుగుదల, వికాసం మరియు పరిపక్వతకు సంబంధించినటువంటి నిర్వచనాలను గమనించినాం. తర్వాత వికాసంలో జరిగేటువంటి మార్పులు ప్రధానంగా చూసినట్లయితే అవి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి సంరచనలోను అనుపాతంలోను జరిగేటువంటి మార్పులు, అవయవాలలో ఏర్పడే మార్పులు, సంపాదన వల్ల ఏర్పడే మార్పులు. ఈ సంపాదన అంటే అక్విజిషన్ అంటాం మనం ఇంగ్లీష్లో. ఈ మూడు రకాలైనటువంటి మార్పులు ముఖ్యంగా వికాసంలో జరుగుతాయి. ఆ మూడు రకాలైనటువంటి మార్పులను గురించి మనం ఒక్కొక్క దాని గురించి పరిశీలిస్తే, ఫస్ట్ సంరచన లోను, అనుపాతం లోను అంటే స్ట్రక్చర్స్ అండ్ ప్రొపోర్షన్స్ లోను జరిగేటువంటి మార్పులను పరిశీలించినట్టయితే, ఉదాహరణకు అప్పుడే పుట్టిన శిశువు యొక్క తల పరిమాణం అతని మొత్తం శరీర పరిమాణంలో నాలుగో వంతు ఉంటుంది, కానీ వయోజనుడయ్యేటప్పటికీ 8వ వంతు మాత్రమే ఉంటుంది. అంటే శిశువు యొక్క ఆకారంలో మార్పులే కాక అనుపాతంలో కూడా మార్పులు ఏర్పడతాయి. రెండవ మార్పును పరిశీలించినట్లయితే అవయవాలలో అవయవనం అంటే ఎలిమినేషన్
అవయవనం అంటే

0: నశించటం లేదా అంతం కావడం అన్నమాట. కొన్ని ఆకారాలు లేదా సంరచనలు మరియు ప్రాకర్యాలు క్రమేణా ఉపయోగం లేకపోవడం వల్ల అవయవనం చేయటం జరుగుతుంది. ఉదాహరణకు పాల పండ్లు, ఈ పాల పండ్లనే మనం మిల్క్ టీత్ అంటాం మనం, పాల పండ్లు తర్వాత అవయవనం కావటం జరుగుతుంది. నెక్స్ట్ మూడో అంశాన్ని సంబంధించిన దాన్ని పరిశీలించినట్టయితే సంపాదనం, అక్విజిషన్ అంటాం, సంపాదనం వల్ల ఏర్పడే మార్పులు. కొన్ని శారీరక మార్పులు, మానసిక మార్పులు కొత్తగా ఏర్పడి వికాసమునకు దారితీస్తాయి. కొత్తగా ఏర్పడి ఒక శిశువు యొక్క వికాసానికి దారితీస్తాయి. ఉదాహరణకు గౌణలింగ లక్షణాలు ఏర్పడటం అనే శారీరక మార్పులు. గౌణలింగ లక్షణాలు అంటే ఏంది, మనం సెకండరీ సెక్సువల్ క్యారెక్టరిస్టిక్స్ అంటాం. ఇవి ఏర్పడటం అనే శారీరక మార్పులు ఆ వికాసంలో పెంపొందుతాయి. లైంగిక వాంఛ అనే మానసిక మార్పు ఏర్పడటం వికాసానికి దారితీస్తుంది. ఈ మూడు రకాలైనటువంటి లక్షణాలు వికాసంలో మార్పులు జరగడానికి దోహదపడుతుంటుంటాయి. అలాగే వికాసం అనేది అనేక రంగాల్లో జరుగుతుంది. అవి ఏమనగా, ఒకటి శారీరక వికాసం, మానసిక వికాసం, సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం. ఈ వికాసాలన్నిటి మధ్యలో ఒకదానికొకటి ఒక సహసంబంధం అనేటువంటిది ఉంటుంది. ఈ సహసంబంధం అనేటువంటి వల్ల ఉండటం వల్ల వ్యక్తి యొక్క వికాసం అనేటువంటిది, పరిపూర్ణత అనేటువంటిది సాధించడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు పెరుగుదల వికాసం రెండింటికి మధ్య వ్యత్యాసాలను మనం గమనించినట్లయితే, పెరుగుదల అనేది ఆకారంలో అభివృద్ధిని తెలుపుతుంది, కానీ వికాసం అనేది ఆకారం సంరచనలో మార్పులు కలిగి సంరచనలో మార్పులు కలగటం. పెరుగుదల అనేది పరిమాణాత్మకమైన మార్పు, కానీ పరిమాణాత్మకమైన మార్పు పెరుగుదల అనేది, కానీ వికాసం అనేది ఏంటంటే గుణాత్మకమైనటువంటి మార్పు. ఇప్పుడు మనము పెరుగుదల వికాసాన్ని మధ్య భేదాలను గమనించినట్లయితే, పెరుగుదలలో వ్యక్తి పరిమాణంలో వచ్చే మార్పులైనటువంటి పొడవు, లావు, బరువులలో వచ్చే మార్పులను పెరుగుదలగా మనం చూపుతాం. అదే వికాసంలో వచ్చేటువంటి మార్పులు ఏంటంటే వ్యక్తి గుణాలలో వచ్చేటువంటి మార్పులు, అంటే ప్రజ్ఞ, కౌశలాలు, సృజనాత్మకత లాంటి వాటిలో వచ్చే మార్పులను వికాసం చూస్తుంది. అంటే వ్యక్తికి సంబంధించినటువంటి ప్రజ్ఞ అంటే ఇంటెలిజెన్స్, కౌశలాలు అంటే ఏంది స్కిల్స్, సృజనాత్మకత అంటే ఏంది క్రియేటివిటీ, వీటి యొక్క మార్పులను సూచించేది వికాసం. ఇందులో మళ్ళీ పెరుగుదలకు వచ్చేసరికి వ్యక్తి యొక్క పెరుగుదలను కొలతల ద్వారా మనం చూడవచ్చు, గణించవచ్చు, కానీ వికాసం మాత్రం గుణాత్మకమైనది కనుక ఇందులో కలిగేటువంటి మార్పులను పరిశీలన ద్వారా మాత్రమే తెలుసుకోగలము, కానీ కొలవటం మాత్రం కష్టం. నెక్స్ట్ పెరుగుదలలో ఉన్నటువంటి మార్పులను పరిశీలించినట్లయితే, పెరుగుదల పరిపక్వతకు చేరిన తర్వాత ఆగిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క పెరుగుదల అనేటువంటిది ఒక స్టేజ్కి పోయినట్టు, అంటే పరిపక్వత చెందిన తర్వాత ఆగిపోతూ ఉంటుంది, కానీ వికాసం నిరంతరం జరుగుతూ ఉంటుంది. అది వికాసం అనేటువంటిది ఇట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్, అది నిరంతరం జరుగుతుంది అనేటువంటిదిగా చెప్పవచ్చు. పెరుగుదల అనేటువంటిది వికాసంలోని ఒక అంశం. వికాసం ఒక సంపూర్ణమైనటువంటి భాగంగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు పెరుగుదలని పరిశీలించినట్లయితే, పెరుగుదల ఉన్నప్పుడు అన్ని రంగాల్లో వికాసం ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ పెరుగుదల లేకున్నా వికాసం జరగవచ్చు. ఇది దీనికి సంబంధించినటువంటి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి చిన్న తేడా. ఇవి ఈరోజు దీనికి సంబంధించినటువంటి పెరుగుదల వికాసానికి సంబంధించినటువంటి అంశాలను మనం పరిశీలించినాం.
1: ఇంతవరకు మీరు బిఏ 3వ సంవత్సరం 5వ సెమిస్టర్ సైకాలజీ విద్యార్థుల కోసం పెరుగుదల వికాసం పరిచయం అన్నంశం గురించిన రేడియో పాఠం విన్నారు. వినిపించినవారు డాక్టర్ కట్టా గురువయ్య.
2: Education at your doorstep.

మీరింతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడొక సినీ గీతం. బస్టాప్ చిత్రం కోసం రేవంత్ ఆలపించిన గీతం విందాం. గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం జేబీ.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు చెరుకు పంటలో సమగ్ర ఎరువులను ఏ విధంగా నిర్వహించుకోవాలి ఈ అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు మన రైతు సోదరులకు. తెలంగాణ రాష్ట్రంలో సాగు చేస్తున్న చెరుకు పంట ద్వారా పంచదార, బెల్లం, కండసారి, బాగసి, మిలాసిస్, ఫిల్టర్ మడ్డి ఉత్పత్తి అవుతున్నాయి. అదేవిధంగా గత 2-3 సంవత్సరాల నుండి ఇథనాల్ ప్రాముఖ్యత ఇంధన రంగంలో పెరుగుతుండడము చెరుకు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం 20% ఇథనాల్ను మన యొక్క ఇంధనంలో కలుపుకోవచ్చని చెప్పేసి ప్రకటన కూడా చేశారు. ఈ పరిస్థితిలో చెరుకులో మంచి రస నాణ్యతతో పాటు అధిక దిగుబడులు పొందడంలో సమగ్ర ఎరువుల యాజమాన్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ఆధునిక వ్యవసాయంలో రైతులు నేలకు తగినంత సేంద్రియ పదార్థం అందించకుండా రసాయన ఎరువుల మీద ఆధారపడటం వలన దిగుబడులు ఒక దశ వరకు మాత్రమే పెరిగి నేల యొక్క సూక్ష్మజీవులు దెబ్బతిని సారం కోల్పోతుంది. దీని వలన రసాయన ఎరువుల మోతాదు పెంచినా దిగుబడులు పెరగని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి రైతులు సమగ్ర ఎరువుల నిర్వహణ యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరుకు పంటకు సేంద్రియ ఎరువులుగా పశువుల ఎరువు, కంపోస్టు, ఫిల్టర్ మడ్డి, చెరుకు చెత్త, పచ్చి రొట్టె ఎరువులు మొదలైనవి ఉపయోగించుకోవచ్చు. రైతులు ఉపయోగించే ఎరువుల్లో పశువుల ఎరువు ముఖ్యమైనది. పశువుల ఎరువు తయారీలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి పోషక విలువలు గల ఎరువు తయారవుతుంది. ఈ పశువుల ఎరువులలో సుమారు 0.5% నత్రజని, 0.2% భాస్వరం, 0.5% పొటాష్తో పాటు అన్ని పోషకాలు కొద్ది పరిమాణంలో ఉంటాయి. సాధారణంగా ఒక జత పశువుల నుండి సంవత్సరానికి 10 టన్నుల పశువుల ఎరువు లభిస్తుంది. ఇది ఒక ఎకరం చెరుకు తోటకు వేసుకోవటానికి సరిపోతుంది. వర్మీ కంపోస్ట్లో 1.5 నుండి 2.5% నత్రజని, 1 నుండి 2% భాస్వరం, 1 నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మెగ్నీషియం, గంధకం, ఇనుము, మ్యాంగనీసు, జింక్ మొదలైన పోషకాలతో పాటు మొక్కలకు అవసరమయ్యే హార్మోన్లు కూడా లభిస్తాయి. ఎకరాకు 2-3 టన్నుల వర్మీ కంపోస్టు వేసుకోవాలి. ఫిల్టర్ మడ్డి దొరుకు ప్రాంతాలలో ఎకరాకు 5-6 టన్నులు బాగా ఎండిన ఫిల్టర్ మడ్డిని భూమిలో వేసి కలియదున్నాలి. 1 టన్ను ఫిల్టర్ మడ్డిలో 17 కిలోల నత్రజని, 7 కిలోల భాస్వరం, 2 కిలోల పొటాషు ఉంటాయి. ఈ విధంగా పేర్కొన్న పశువుల ఎరువు, వర్మీ కంపోస్టు, ఫిల్టర్ మడ్డిని పంట వేసే 4-6 వారాల ముందు వేసుకుని భూమిని కలియదున్నాలి. ఇక చెరుకు కోత కోసిన తర్వాత ఎకరానికి సుమారుగా 4-6 టన్నుల చెరుకు చెత్త వస్తుంది. సాధారణంగా రైతులు చెత్తను కాల్చివేస్తున్నారు. దీని వలన నేల యొక్క భౌతిక రసాయన స్థితికి నష్టం వాటిల్లుతుంది. గనక అలా కాకుండా ఒక ఎకరాకు 1.25 టన్నుల చెత్తను సాళ్ల మధ్య పరిచి కుళ్ళి పెడితే అది ఎరువుగా మారడమే కాకుండా సాళ్ల మధ్య వచ్చే కలుపు సమస్యను కూడా నియంత్రిస్తుంది, ఒక మల్చింగ్ సిస్టమ్గా మారుతుంది. అంతేకాకుండా నేలలో తేమను ఉంచి పీక పురుగు ఉధృతిని తగ్గిస్తుంది. ఈ విధంగా కుళ్ళ పెట్టడానికి ఎకరాకు 10 కిలోల చొప్పున సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 8 కిలోల యూరియా, 1.25 కిలోల ట్రైకోడెర్మా శిలీంద్రంను సాళ్ల మధ్య పరిచిన చెరుకు చెత్తపైన పలచగా చల్లుకోవాలి. ఈ సమయంలో కొద్దిపాటి తేమ ఉండేలా రైతులు జాగ్రత్త పడాలి. ఈ విధంగా చెరుకు చెత్త బలమైన కంపోస్టుగా తయారవుతుంది. ఈ కంపోస్ట్లో 0.2 నుండి 0.5% భాస్వరం, 1.1% నుండి 1.5% పొటాష్తో పాటు కాల్షియం, మ్యాగ్నీషియం, మ్యాంగనీస్, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు నేలకు అందుతాయి. ఈ విధంగా తెలిపిన వివిధ సేంద్రియ ఎరువులను ఎకరానికి సిఫారసు చేసిన మోతాదును భూమిలో వేసుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించిన రసాయన ఎరువుల మోతాదును పంటకు అందిస్తారు.

బాగుంటుంది. సాధారణ పరిస్థితుల్లో ఎకరా చెరుకుకు 100 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం, 48 కిలోల పొటాషులను అందించే ఎరువులను వేసుకోవాలి. ఎరువుల నిర్వహణ భూసార మధ్యస్థ గల వినెలకు అనుకూలంగా లెక్కించబడుతుంది. రసాయనిక ఎరువుల రూపంలో చూసుకున్నట్లయితే ఎకరాకు సిఫారసు చేయబడిన 220 కిలోల యూరియా, 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ అవసరం. సాంప్రదాయ పద్ధతిలో పండించే చెరుకు పంటకు రైతులు సిఫారసు చేయబడిన ఎరువుల్లో 220 కిలోల యూరియా నాటిన 45-60 రోజులకు, 90 రోజులకు మొక్కల మొదల మధ్య 5 సెంటీమీటర్ల లోతులో సమపాలలో వేసి మట్టి కప్పాలి. భూమిలో లభ్య భాస్వరం ఎకరాకు 12 కిలోల కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎకరాకు 250 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను ఆఖరి దుక్కిలో వేసి కలిదున్నాలి. భూమిలో లభ్యమయ్యే పొటాష్ ఎకరాకు 108 కిలోల కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎకరాకు 80 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులను చివరి దుక్కిలో వేసుకోవాలి. కార్చి తోటలకు మొక్క తోటల కన్నా ఎకరాకు 40 కిలోల నత్రజనిని అధికంగా వాడాలి. అంటే 320 కిలోల యూరియాను పంటకు అందించాలి. సాధారణంగా మోడెం తోటలో తొలి దశలో ఇనుపధాతు లోపం ఎక్కువగా కనబడుతుంది. ఇనుపధాతు లోపం వలన ఆకులు పాలిపోయి లేత పసుపు రంగు నుండి తెలుపు రంగుకు మారుతాయి. ఈ లక్షణాలు ఈ నెలకు సమాంతరంగా ఆకుల పొడుగున చారలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 10 గ్రాములు అన్నవేది, 2 గ్రాములు నిమ్మ ఉప్పు కలిపి ద్రావణాన్ని పైరులో ధాతు లోపం గమనించినప్పుడు వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేసుకోవాలి. ఇక జింకు ధాతు లోపం కనిపించిన మొక్కల్లో ఆకుల ఈ నెల వెంబడి పసుపు చారలు ఏర్పడి లోపం ఎక్కువైనప్పుడు పెరుగుదల నిలిచిపోతుంది. దీనితో పాటు దుబ్బు చేయడం నిలిచిపోయి కొత్తగా ఏర్పడిన పిలకలు చనిపోతాయి. దీని నివారణకు లీటర్ నీటికి 2 గ్రాములు జింక్ సల్ఫేట్ ను వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి. ఇక బిందు సేద్యం ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అందించాలంటే ఈ వివరాలు అందిస్తున్నారు శాస్త్రవేత్తలు. బిందు సేద్యం ద్వారా ఎరువులను పంపించే విధానాన్ని ఫర్టిగేషన్ అంటారు. ఫర్టిగేషన్ పద్ధతిలో ఉపయోగించే ఎరువుల నీటిలో పూర్తిగా కరిగే స్వభావాన్ని కలిగి ఉండాలి. పంట యొక్క పోషకాలు అవసరాల దృష్ట్యా సరైన ఎరువులను ఎంపిక చేసుకోవాలి. సాధారణంగా దొరికే యూరియా, తెల్లరకం, మ్యూరేట్ ఆఫ్ పొటాష్ మరియు నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువుతో కలపడం వలన పంట యొక్క నత్రజని, భాస్వరం మరియు పొటాష్ అవసరాలను తీర్చుకోవచ్చు. ఫర్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించే ముందు తర్వాత వ్యవస్థను కొద్దిసేపు నడిపించాలి. చెరుకు పంటకు సిఫారసు చేయబడిన మొత్తం పోషకాలను అందించేటప్పుడు పంట దశలను దృష్టిలో ఉంచుకుని పెరుగుదల దశలకు అనుగుణంగా మోతాదును పెంచుకోవాలి. మొత్తం భాస్వరం సూపర్ ఫాస్ఫేట్ రూపంలో బోదెల్లో వేసుకోవాలి. ఉదాహరణకు చెరుకు పంటకు వారానికి ఒకసారి ఫర్టిగేషన్ ఇవ్వాలనుకున్న రైతులు నాటిన 30 రోజుల నుండి 210 రోజుల వరకు, అంటే 24 సార్లు కింద లెక్కించిన మోతాదులో సిఫారసు చేయబడిన ఎరువులను పెరుగుదల దశలను బట్టి అందించాలి. రైతులు వీలును బట్టి ప్రతిరోజు వారానికి ఒకసారి లేదా 15 రోజులకు ఒకసారి అయినా తదనుగుణంగా మోతాదును లెక్కగట్టి ఫర్టిగేషన్ ద్వారా ఎరువులను అందించాలి. సిఫారసు చేయబడిన నత్రజని, పొటాషియం మాత్రమే కాకుండా భాస్వరం కూడా ఫర్టిగేషన్ విధానంలో అందించాలనుకుంటే నీటిలో కరిగే కాంప్లెక్స్ ఎరువులను ఎంచుకోవాలి. ఈ విధంగా సమగ్ర ఎరువుల నిర్వహణ పాటించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం పెరిగి ఎరువుల యొక్క వృధా ఖర్చును తగ్గించడంతో పాటు సమపాలలో పంట పెరుగుదల దశల్లో పోషకాలు పంటకు అందడం వలన అధిక రస నాణ్యత, లాభపరమైన దిగుబడులతో పాటు నేల యొక్క సారాన్ని కూడా రక్షించుకోవచ్చని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ చెరుకులో సమగ్ర ఎరువుల నిర్వహణ గురించి మన రైతు సోదరులందరికీ తెలియజేశారు. రైతులందరూ ఈ విధానాలు పాటించి చక్కటి లాభాన్ని, ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.

0: ఆకాశవాణి. ఇప్పుడు ప్రతి యాడ్ పై పొందండి ఒకటి కాదు రెండు యాడ్స్ ఉచితంగా. ఈ ఆఫర్ తో పాటు అదనంగా 10% డిస్కౌంట్ కూడా. ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజు ఇవి చేయండి. ఆకాశవాణి వాణిజ్య ప్రసార విభాగం, సైఫాబాద్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 8332059580. ఈమెయిల్ కొరకు sdcbshvd@gmail.com.
1: ఆకాశవాణి ఇప్పుడు ఒక సినీ గీతం. చంద్రలేఖ చిత్రం కోసం రాజేష్, సుజాత ఆలపించిన గీతం విందాం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం సందీప్ చౌతా.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరి తరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14-15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पास ले जाए कौन उनके नेतृत्व कर रहा है, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख సంబంధాలను కలిగి ఉందని చెబుతూ జైస్వాల్, నేపాల్ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్దతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారం అయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు.

0: ఈ సందర్బంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
1: Is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
0: NEET UG పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
0: रेपटी वरकु गुजरात, मध्य महाराष्ट्र, मराठवाड़ा, राजस्थान, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14

0: నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమాపేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఇల్లువాకిలి కార్యక్రమంలో ముందుగా వరి పంటలో సేద్యపు పద్ధతులు అంశాన్ని గురించి జిల్లెల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ పి మధుకర్రావు గారి ప్రసంగం విందాం.
1: నా పేరు డాక్టర్ పి మధుకర్రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రానమీ, వ్యవసాయ కళాశాల జిల్లెల. మనం ఈరోజు వరి పంటలో సేద్య పద్ధతులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. మనము వరి పంట మన తెలంగాణలో వర్షాకాలంలో పండించే పంటల్లో అతి ముఖ్యమైన పంట. ఈ పంట వర్షాకాలం యాసంగి కలిపి మనకు సుమారుగా 1 కోటి ఎకరాల వరకు రైతు సోదరులు సాగు చేస్తున్నారు. అయితే మనకు నీటి వసతి ఎక్కువగా ఉన్నందువల్ల రైతు సోదరులు ఈ పంట సాగు చేయడానికి ఎక్కువ మొత్తంలో మొగ్గు చూపుతున్నారు. అయితే రకాలను బట్టి వరి పంట అనేది మనకు 3 రకాలు: దీర్ఘకాలిక పంట, మధ్యకాలిక పంట, స్వల్పకాలిక పంట. ఈ దీర్ఘకాలిక పంట అంటే మనకు దాని పంట కాలము 150 రోజుల పైనే ఉంటుంది. మధ్యకాలిక పంట అంటే 130 నుంచి 140 రోజులు ఉంటుంది. స్వల్పకాలిక పంట 100 నుంచి 120 రోజుల పంట కాలము ఉంటుంది. అయితే రైతు సోదరులు నార్లు పోయడం అనేది చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఇందులో రైతు సోదరులు ఎవరైనా దీర్ఘకాలిక రకాలు ఎంచుకుంటే వారు మే చివరి నుండి జూన్ 20 వరకు నారు పోసుకోవాలి. ఆ తర్వాత నారు పోసుకుంటే మనకు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ మధ్యకాలిక రకాలను మనము జూన్ 20 నుంచి జూలై 15 వరకు మాత్రమే పోసుకోవాలి. ఆ తర్వాత పోయడం ద్వారా మనకు పంటలో చీడపీడల సమస్య అధికమై దిగుబడి అనేది తగ్గే ఆస్కారం ఉంటుంది. ఈ స్వల్పకాలిక రకాలను మనము జూలై చివరి వరకు పోసుకోవాలి. ఈ స్వల్పకాలిక రకాలను జూలై చివరి వరకు మనకు పోసుకోవడం ద్వారా మనము అధిక దిగుబడులను సాధించవచ్చు. అదేవిధంగా వర్షాలు మనం ఆలస్యంగా వచ్చినప్పుడు 1 ఆగస్టు కూడా రైతు సోదరులు నారులు పోస్తుంటారు. అప్పుడు మనకు అతి స్వల్పకాలిక రకాలైనటువంటి మన ప్రత్యుమ్న, అంజన ఇలాంటి రకాలను మాత్రమే పోసుకోవాలి. ఈ పంట కాలం అనేది మనకు 9 నుంచి 100 రోజుల్లో అయిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే రైతు సోదరులు మనకు దొడ్డుగింజ రకాల గురించి ఎక్కువ మొత్తంలో అడుగుతుంటారు. ఈ దొడ్డుగింజ రకాల్లో మనము ఎక్కువగా సాగు చేసే రకాల్లో 1010 గాని, 64 గాని, కూనారం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి KNM 118 గాని, జగిత్యాల నుంచి రిలీజ్ చేసినటువంటి జగిత్యాల 244-23 గాని, బతుకమ్మ వంటి రకాలను సాగు చేయడం వల్ల మనము అధిక దిగుబడి అనేవి సాధించవచ్చు. మనము ఈ వరి పంటలో రైతు సోదరులు ఇది రకాలు మనము 10 సార్లు మార్కెట్కి వెళ్ళి కొనుక్కోకుండా రైతు సోదరులు మార్కెట్లో 4 రకము విత్తనము తీసుకుంటారు. దానికి టూత్ఫుల్ లేబుల్ సీడ్ అంటారు. దానికి ఆకుపచ్చ రంగు అట్టలు అనేవి ఉంటాయి. మనము వరి విత్తనాలను ఒకసారి వాడుకొని మంచి మేలైన విత్తనము పరిశోధన స్థానం నుంచి సేకరించి అది బ్రీడర్ సీడ్ గాని, ఫౌండేషన్ గాని, సర్టిఫైడ్ గాని, ఈ 3 తరగతుల్లో ఏదో ఒక రకము విత్తనము తీసుకొని సాగు చేసి మనము తర్వాత ఇదే పంటను ఎంచుకొని 3-4 సార్లు కూడా ఇదే పంటను పండించడం ద్వారా దిగుబడులు అనేవి తగ్గవు. కాబట్టి రైతు సోదరులు పరిశోధన స్థానాల నుండి మేలైనటువంటి విత్తనాన్ని సేకరించాల్సిందిగా కోరుచున్నాను. ఈ విత్తనంలో అతి ముఖ్యమైనది అంటే వరి విత్తనానికి విత్తన శుద్ధి అనేది చేయాలి.

సుదర్లు, ఈ మెట్ట నార్మల్కైతే కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బనిజం మందితోటి విత్తన శుద్ధి చేసుకోవాలి. అదే విధంగా దమ్ము చేసిన నార్మల్కైతే మనం లీటర్ నీటికి 1 గ్రాము కార్బనిజం తో కలిపిన ద్రావణాన్ని మనం 24 గంటలు నానబెట్టి తర్వాత మండగట్టి ఈ విత్తనాలను చల్లుకోవడం ద్వారా మనకు విత్తన శుద్ధి అనేది అయిపోతుంది. ఈ మధ్య విత్తనాలకు నిద్రావస్థ కూడా ఎక్కువగా ఉంటుంది, కాబట్టి నిద్రావస్థ ఉన్నటువంటి విత్తనాలను వాడుకున్నప్పుడు, తక్కువ నిద్రావస్థ ఉంటే అనగా 1-2 వారాలు మన నిద్రావస్థ ఉంటే దానికి గాఢ నత్రికాములం 6 మిల్లీలీటర్లు కిలో విత్తనానికి మనము ఇవ్వాలి. అదేవిధంగా నిద్రావస్థ ఎక్కువగా ఉంటే మనము అనగా 4 వారాలు ఉంటే 10 మిల్లీలీటర్ల గాఢ నత్రికాములను వాడుకుంటే నిద్రావస్థ అనేది తొలగిపోతుంది. నారుమడి యాజమాన్యంలో కొన్ని ముఖ్యమైన సూచనలు ఏంటంటే, నార్మల్లో కూడా రైస్ సోదరులు 1-2 గుంటల నారుమడికి మనము ఎరువుల విషయానికి వస్తే 1-2 కిలోల నత్రజని, అది 1 కిలో విత్తనం చల్లే ముందు మరో 1 కిలో విత్తనం మొలిచిన తర్వాత 12 రోజులకు వాడుకోవాలి. అదేవిధంగా 1 కిలో భాస్వరం మరియు 1 కిలో పొటాష్ ఇచ్చే ఎరువులను కూడా మనం దుక్కిలో వేసుకోవాలి. దీంతో పాటు బాగా మాగినటువంటి పశువుల ఎరువులు కూడా వేయడం అనేది మనకు లాభదాయకం. అయితే రైస్ సోదరులు, ఈ నార్మల్లో కూడా మనకు జింకు లోపం అనేది వస్తుంటుంది. దీనికి 2 గ్రాముల జింకు సల్ఫేటు కలిపిన ద్రవాన్ని పిచికారి చేసినప్పుడు జింకు లోపాన్ని సవరించవచ్చు. ఈ నార్మల్లో కూడా కలుపు అనేది సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ కలుపు సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు మనకు మార్కెట్లో లభించినటువంటి బ్యూటాక్లోర్ గాని పిటిలాక్లోర్ వంటి కలుపు మందులు వాడడం ద్వారా మనము ఈ నార్మల్లో కూడా కలుపును నివారించవచ్చు. మనకు మార్కెట్లో దొరికే ఇంకొక మందు బిస్బార్బాక్ సోడియం అనే కలుపు మందు, ఇది 1 లీటర్కు 0.5 ml కలిపి నార్మల్లో పిచికారి చేయడం ద్వారా ఈ ఊద ఒల్పిడి వంటి గడ్డిని మనము నివారించుకోవచ్చు. అదేవిధంగా రైస్ సోదరులకు మనకు సమగ్ర పోషక యాజమాన్యం అనేది చేపట్టాలి. సమగ్ర పోషక యాజమాన్యం అంటే కేవలం రసాయన ఎరువులే కాకుండా ఈ సేంద్రీయ ఎరువులను కూడా మనము వాడుకోవాలి. ఈ సేంద్రీయ ఎరువుల్లో మనకు పచ్చిరొట్ట విత్తనాలు అటువంటి జన్మ జీలి విత్తనాలు కాని లేకపోతే పశువుల ఎరువు కాని కోళ్ళెరువు కంపోస్టు ఇలాంటి ఎరువులను వాడుకొని భూసారాన్ని మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనకు బయో ఫర్టిలైజర్స్ కూడా మనకు అందుబాటులో ఉంటాయి. అవి ఈ వరి పంటకైతే మనకు అజోస్పైరియలం కాని ఫాస్ఫో బ్యాక్టీరియా వంటి ఈ బయో ఫర్టిలైజర్ కూడా మనం వాడుకొని నత్రజని భాస్వరం మోతాదును 10-20% అనేది తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అయితే అజోల్లో కూడా ఈ మధ్య రైస్ సోదరులు ఎక్కువ మొత్తంలో వాడుతున్నారు. ఈ అజోల్లో వాడేటప్పుడు దమ్ము చేసిన పొలానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వేసి దానికి 100 కిలోల అజోల్లా వేసి 2-3 వారాలు బాగా పెరిగినిచ్చి నీళ్ళలో కలియదుండడం ద్వారా మనకు ఎకరాకు 3 టన్ల వరకు పచ్చిరొట్ట అనేది వస్తుంది. దీంతో మనము ఎకరానికి 12 కిలోల నత్రజని అనేది మనం ఆదా అవుతుంది. అదేవిధంగా రైస్ సోదరులు, ఈ బయో ఫెర్టిలైజర్ లో అజోటో బ్యాక్టర్ వాడేటప్పుడు ఎకరాకు 200-400 గ్రాముల కల్చర్ ను పట్టించడం ద్వారా కూడా మనము ఈ నత్రజని ఎరువులను ఆదా చేయవచ్చు. మనకు ఈ భూసార పరీక్ష ఆధారంగా మనము ఎరువులు అనేది వేసుకోవాలి. కానీ రైస్ సోదరులు, ఈ ప్రాంతాన్ని బట్టి మనకు ఎరువుల మోతాదు అనేది ఉంటుంది. ఈ వానాకాలంలో ఎకరాకు 40 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 16 కిలోల పొటాష్ ఎరువులను వాడితే సరిపోతుంది. ఇవి మన బస్తాల రూపంలో చూసినప్పుడు ఎకరాకు 1 DAP బస్తా, అదేవిధంగా మన 2 బస్తాల యూరియా, 1 సగం బస్తా పొటాష్ ఎకరం పంటకు అవసరం ఉంటుంది. మనము ఈ భాస్వరం ఎరువును ఆఖరి దిక్కులోనే మనము వేసుకోవాలి. మనము ఈ పొటాష్ ఎరువును అయితే మన నల్లరేడు భూములు అయితే ఆఖరి దిక్కులో వేసుకోవాలి, తేలికపాటి భూములు అయితే 2 దఫాలుగా వేసుకోవాలి. సగభాగం ఆఖరి దిక్కులో, ఇంకో సగభాగము మనము అంకురం ఏర్పడే దశలో వేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా యూరియాను 3 దఫాలుగా వేయాలి. ఈ 2 బస్తాల యూరియాను అనగా సుమారు 33 కిలోల యూరియాను అడుగులో వేసుకోవాలి. ఇంకొక 33 కిలోల యూరియాను మనకు పిలకలు ఏర్పడేటప్పుడు అనగా 30 రోజులప్పుడు 2 దఫను వేసుకోవాలి. 3 దఫను చిరుపొట్ట దశలో వేసుకోవాలి. అయితే మనకు తప్పకుండా మన తెలంగాణలో జింకు లోపం కూడా కనబడుతుంది, కాబట్టి రైస్ సోదరులు ఆఖరి దిక్కులో ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ను కూడా వాడుకోవాలి. ఇంకొక ముఖ్య సూచన, మనము నాటు పెట్టిన తర్వాత ఒకసారి మన కుదులను గమనించాలి. 1 చదరపు మీటర్లకు మనకు దీర్ఘకాలిక మధ్యకాలిక రకాలైతే 33, అదేవిధంగా స్వల్పకాలిక రకాలు 44 మొక్కలు 1 మీటర్ స్క్వేర్ లో ఉండేటట్టు చూసుకోవాలి.
వీరు నాటు పెట్టేటప్పుడే మనము పత్తి

0: 2 మీటర్లకు ఒక 30 సెంటీమీటర్లు ఉండేటట్టు కాలిబాటలు అనేవి వదిలాలి. ఈ కాలిబాటలు ఉండడం ద్వారా మనము ఈ ఎరువులు వేయటప్పుడు గానీ లేకపోతే పురుగు మందుల పిచ్చికారేటప్పుడు గానీ మనకు అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ కాలిబాటలు వర్షాకాలంలో అయితే తూర్పు పడమరలో, అదే విధంగా యాసంగిలో అయితే ఉత్తర దక్షిణ దిశలో వదలడం ద్వారా మనకు గాలుపు మరియు వెలుతురు మంచిగా సోకి మొక్కలు బాగా ఎదగడానికి ఆస్కారం అనేది ఉంటుంది. మనకు వరి పంటలో కలుపు అనేది కూడా ముఖ్యమైన సమస్య కాబట్టి మనము నాటిన తర్వాత ఒక 3-4 రోజుల్లోపు ఒక ఎకరానికి పిటిలాక్లోర్ ఒక 500 మిల్లీలీటర్ల మందును మనము ఒక 25 కిలోల ఇసుకలో కలుపుకొని మనం చల్లడం ద్వారా కూడా కలుపును నివారించవచ్చు. ఇవి కాకుండా మనకు మార్కెట్ లో పైరిజో సల్ఫాన్ ఇథైలు ప్లస్ పిటిలా క్లోర్ పేరుతోటి 4 కిలోల సంచులు మనకు దొరుకుతాయి. వీటిని కూడా మనం వాడడం ద్వారా మనం కలుపు అనేది నివారించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు 20 రోజులప్పుడు కూడా మనకు కలుపు సమస్యతోటి ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మనకు సైలోపాప్ పి బ్యూటైల్ అనే మందు ఎకరాకు ఒక 250 మిల్లీలీటర్లు మందుగా వాడడం ద్వారా కూడా మనకు ఈ గడ్డి జాతి ఉల్పిడి వంటి కలుపును మనకి నివారించడానికి ఆస్కారం ఉంటుంది. మనకు మార్కెట్ లో మెటాసల్ఫురాన్ మిథైల్ ప్లస్ క్లోరోమిరాన్ ఇథైల్ పేరుతోటి 8 గ్రాముల ప్యాకెట్స్ లభిస్తాయి. ఇవి కూడా మనకు ఎకరాకు వాడడం ద్వారా కలుపును అనేది నివారించవచ్చు. ఈ విధంగా మనకు వచ్చే కలుపు గడ్డి జాత వెడల్పాక బట్టి మనం వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గడ్డి జాతి మరి వెడల్పాకు మన పొలంలో ఎక్కువ ఉన్నప్పుడు బిస్మేర్ బ్యాక్ సోడియం అనే మందు 100 మిల్లీలీటర్లు అనగా ఇది లీటర్ కు 0.5 ml చొప్పున పిచికారి చేయడం ద్వారా కూడా మనకు గడ్డిని నివారించవచ్చు. మనకు నీటి యాజమాన్యం విషయానికి వస్తే మనం నాటు వేసేటప్పుడు మాత్రం నీరు కొంచెం పలతగా ఉండాలి. అదేవిధంగా దశను బట్టి మనం నీటిని ఎంతవరకు వాడనో అంతవరకు వాడుకోవాలి. మనకు ఈ మధ్యలో ఆరుతడి పంట మాదిరిగా ఏడబ్ల్యూడీ పైప్ తోటి కూడా మనం నీటిలో నీరు పెట్టి నీటిని మనం ఆదా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఏడబ్ల్యూడీ మెథడ్కు మనకు మన బోరింగ్ లో ఉన్నటువంటి కేసిన్ పైపు ఇది ఒక 40 సెంటీమీటర్లు పొడుగు ఉండేటట్లు చూసుకొని అందులో మనము సగం వరకు రంధ్రాలు చేసుకొని కలుపులు అయిన తర్వాత మన ఒడ్డు దగ్గర ఇది పైపును మనము దించుకోవాలి. దించుకొని మనము నీళ్లు బయట తగ్గినప్పుడు కాకుండా పైపు లోపల తగ్గినప్పుడు మనము నీరు పెట్టాలి. మనము పైపు లోపల 5 సెంటీమీటర్లు ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు మనము చిరుపుట్ట దశ వరకు నీటిని ఇస్తే సరిపోతుంది. చిరుపుట్ట తర్వాత 3 సెంటీమీటర్లు పడిపోయినప్పుడు నీరు ఇవ్వడం ద్వారా మనము నీటిని ఆదాతో పాటు మనకు పురుగు తెగుల సమస్య కూడా తగ్గి మనకు నీటి ఆదా చేసి మనం అధిక పంటను తీసుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. అదేవిధంగా మనకు విత్తన మోతాదు విషయానికి వస్తే ఎకరాకు దొడ్డి గింజలైతే ఒక 20 నుంచి 25 కిలోలు, సన్నగింజ రకాలైతే ఒక 15 నుంచి 20 కిలోలు ఎకరానికి అయితే మనకు సరిపోతుంది. కాబట్టి రైస్ సోదరులు నేను చెప్పినటువంటి పద్ధతులు పాటించడం ద్వారా మనం అధిక దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉంటుంది.
1: ఇంతవరకు వరి పంటలో సేద్యపు పద్ధతుల గురించి జిల్లెల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ పి మధుకర్రావు గారి ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాస, మన జనగణన మన అభివృద్ధి.
1: ఇల్లు వాకిలిలో ఇప్పుడు వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి జిల్లెల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ పి మధుకర్రావు గారి ప్రసంగం విందాం.
0: నా పేరు డాక్టర్ పి మధుకర్రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అగ్రానమీ వ్యవసాయ కళాశాల జిల్లెల. మనం ఈరోజు వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. వ్యవసాయంలో ఏ పంట నుంచి అయినా అధిక దిగుబడులు సాధించాలంటే భూమి స్వభావం అనేది అతి ముఖ్యమైనది. ఈ భూమి బలంగా ఉన్నప్పుడే పైరు పెరుగుదల కానీ దిగుబడిలో మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మధ్యకాలంలో రైతులు సేంద్రీయ ఎరువులు పండించకుండా కేవలం రసాయన ఎరువుల మీదనే ఆధారపడి పంటలు పండిస్తున్నారు. దీంతో భూమిలోని సారం తగ్గి దిగుబడులు అనేవి మనకు చాలా వరకు తగ్గిపోతున్నాయి.

అంతేకాకుండా మనం భూమి యొక్క భౌతిక లక్షణాలు కూడా కోల్పోతుంది. అదేవిధంగా రసాయనిక ఎరువులు ఎక్కువ వాడడం వల్ల పెట్టుబడులు కూడా అధికమవుతున్నాయి. ఈ సమస్యలను మనం అధిగమించడానికి మనకు ప్రత్యామ్నాయంగా ఈ సేంద్రీయ వ్యవసాయంలో పచ్చి రొట్ట ఎరువులను వేసుకుని మనము ఈ సమస్యలను అధిగమించవచ్చు. మనకు ఎప్పుడైతే ఋతుపవనాలు ఆరంభంలో ఈ పచ్చి రొట్ట విత్తనాలను వేసుకుని భూసారాన్ని పెంచుకొని పంట దిగుబడిని మనం పెంచుకోవచ్చు. ఈ పచ్చి రొట్ట ఎరువులు మనకు రెండు రకాలు, ఒకటి పచ్చి రొట్ట ఎరువులు, ఇంకోటి పచ్చి ఆకు రొట్ట ఎరువులు. మనము పొలంలో పంట లేనప్పుడు లేదా రెండు పంటల మధ్య కాలంలో తక్కువ కాలంలో ఎక్కువ పచ్చి రొట్టెనిచ్చే మొక్కలను పెంచి వాటిని నీళ్లలో కలియదుండడం ద్వారా నీళ్లకు పోషకాలను అందించడమే పచ్చి రొట్ట ఎరువులు. ఈ పచ్చి రొట్ట ఎరువులు పెంచుకోవడానికి పైర్లకు ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలంటే, అవి తక్కువ రోజుల్లో బాగా పెరిగి ఎక్కువ పచ్చి రొట్ట ఇచ్చేలా ఉండాలి, మరియు అన్ని రకాల నీళ్ళలో ఇవి పెరగాలి. అదేవిధంగా పచ్చి రొట్టలో పీచు శాతం తక్కువగా ఉండి ఎక్కువ ఆకు కలిగి రసాభరితంగా ఉండాలి. అదేవిధంగా నీళ్ళలో కలియదున్నప్పుడు త్వరగా కుళ్ళి భూమిలో కలిసేలా ఉండాలి. పచ్చి రొట్ట పంటల్లో వేర్లు భూమిలో లోతుకు పోయేలా ఉండాలి. త్వరగా పెరిగి కలుపు పెరుగుదలను అరికట్టే విధంగా ఉండాలి. అదేవిధంగా పప్పు జాతి చెందినటువంటి ఈ పచ్చి రొట్ట పైర్లు గాలిలోని నత్రజనిని వేర్లో రైజోబియం అనే బ్యాక్టీరియా ద్వారా స్థిరీకరించి నీళ్లకు అందించి నీళ్లను సారం పెంచే విధంగా ఉండాలి. ఈ పచ్చి రొట్ట ఎరువులకు ఏ రకమైనటువంటి విత్తనాలను వాడుకోవచ్చు అంటే, మనము జన్ము గాని, జీలుగు గాని, పిల్లి పెసర గాని, పెసర గాని, బొబ్బెర గాని, ఇలాంటి పంటలను పచ్చి రొట్ట ఎరువులకు మనం వాడుకోవచ్చు. ఈ పచ్చి రొట్ట ఎరువుల వల్ల మనకు కలిగే లాభాలు ఏ విధంగా ఉంటాయంటే, ఈ జనుము జీలుగ లాంటి విత్తనాలను భూమిలో వేసి పూత దశలో గాని మనము దున్నప్పుడు మనకు భూమి యొక్క భౌతిక లక్షణాలు మెరుగుపరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సేంద్రియ పదార్థం కాబట్టి సూక్ష్మజీవుల యొక్క వృద్ధి కూడా బాగా పెరిగి మనం నేల సారంగా పెంచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీళ్ళలో కొన్ని పోషకాలు లభ్యం కాకుండా ఉంటాయి, ఈ పోషకాలను లభ్యమయ్యేటట్లు చేస్తాయి. అదేవిధంగా భూమిలో రసాయనిక ఎరువులు వేసేటప్పుడు వాటి లభ్యత పెరగడానికి ఈ పచ్చి రొట్టె ఎరువులు అనేవి ఉపయోగపడతాయి. మనకు వ్యవసాయంలో ప్రధానంగా కలుపు అనేది ప్రధాన సమస్యగా ఉంటుంది. ఈ పచ్చి రొట్టె ఎరువులు వేసినప్పుడు ఇది నీళ్లను మొత్తం కప్పివేయబడి కలుపు పెరగకుండా మనం నివారించవచ్చు. ఈ జనుము జీలుగ వంటి పైర్లు వేసినప్పుడు వాటి వేర్లు ఎక్కువ లోతుకు వెళ్లడం వల్ల భూమి లోపల పొరలో నుంచి పోషకాలను వెలికి తెచ్చి లభ్యమయ్యేటట్టు పంటలకు అందజేస్తాయి. అదేవిధంగా పప్పు దినుసు పంటలు రైజోబియం అనే బ్యాక్టీరియా వేరు బుడిపలో ఉండి ఇది గాలిని నత్రజనిని గ్రహించి మొక్కలకు అందేటట్టు చేస్తుంది. దీని ద్వారా ఎకరానికి 25 నుంచి 50 కిలోల నత్రజని వరకు అందే ఆస్కారం ఉంటుంది. మనకు చౌడు భూములకు పునరుద్ధరించడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా జీలుగ ఎక్కడైతే చౌడ భూములు ఉంటాయో అక్కడ జీలుగ విత్తనాలను వేసి పూత సమయంలో కలియదున్నప్పుడు భూమిలో 10 సంవత్సరం వాడినప్పుడు చౌడు సమస్య తగ్గే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా భాస్వరము, గంధకం వంటి పోషకాల లభ్యత కూడా గణనీయంగా ఉంటుంది. మనకు సూక్ష్మ పోషకాలను కూడా పంటలకు అందేటట్టు ఈ పచ్చి రొట్టె ఎరువులు చేస్తాయి. ఈ పచ్చి రొట్టె ఎరువులు గానే కాకుండా పశువుల మీదగా కూడా మనకు ఈ పచ్చి రొట్టె పైర్లు ఉపయోగపడతాయి. మనకు జనుము, పిల్లి పెసర, పెసర వంటి పంటి పంటలు పచ్చి రొట్టె ఎరువు గానే కాకుండా మనం పశువుల మీదగా కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ పచ్చి రొట్టె ఎరువులు వాడకంలో మనకు ఉన్న ఇబ్బందుల విషయానికి వస్తే, పచ్చి రొట్టె ఎరువులు వేసిన తర్వాత నీళ్ళలో వేసి కలియదుండడానికి సుమారు మనకు ఒక 60 రోజుల వ్యవధి కావాలి. దీనివల్ల పంటల ప్రణాళిక అనేది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఏపుగా పెరిగి ఎక్కువగా పచ్చి రొట్టెను ఇవ్వాలంటే తేమ అనేది అవసరం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత ఉండదు. నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో ఈ పచ్చి రొట్ట వేపుగా పెరుగుతుంది, నీటి లభ్యత లేని ప్రాంతాల్లో పచ్చి రొట్ట సరిగా పెరగదు. పశుగ్రాసాలు ఉన్న ఈ పచ్చి రొట్ట ఎరువులకు పశువుల బిడత కూడా ఎక్కువ ఉంటుంది. పశువులు కూడా వీటిని మేసి ఆస్కారం మనకు ఉంటుంది. అదేవిధంగా ఈ పచ్చి రొట్ట పైర్లను ఆశించే చీడపీడలు తర్వాత సాగు చేసే పంటలకు కూడా నష్టం కలిగించే ఆస్కారం మనకు ఉంటుంది. పచ్చి రొట్టెల విత్తనాల గిరాకీ ఎప్పుడు ఒకేలా ఉండదు. అందువల్ల వ్యాపారులు వీటిని అందుబాటులో ఉంచడానికి ఎక్కువగా ఇష్టపడరు. మనకు ఈ పచ్చి రొట్ట ఎరువుల సాగులో మనం మెలుకల విషయానికి వస్తే, ప్రధాన పంట కోయగానే నీళ్ళలో మిగిలిన తేమను ఉపయోగించుకుని ఈ పచ్చి రొట్ట పైర్లను మనం విత్తుకోవాలి. దీనికి జనుము గాని, జీలు గాని, పిల్లి పెసర గాని వరి కోసే ముందే మనం ఈ విత్తనాలను చల్లుకోవచ్చు. తేమ చాలని ప్రాంతాల్లో

0: వేసవిలో దుక్కులు కాగంగానే తొలికరి వర్షాలు పడగానే మనం ఈ పచ్చిరొట్ట పైరులను విత్తుకోవచ్చు. నీటి వసతి గల ప్రాంతాల్లో వేసవిలో కూడా మనం ఈ పచ్చిరొట్ట విత్తనాలను వాడుకుంటే మనకు సమయం అనేది ఆదా అవుతుంది. వరి చెరుకు వంటి పంట సరళిలో రెండు పంటల మధ్య కాలవ్యధిలో మనం విత్తుకొని దీన్ని కలియదునవచ్చు. ఈ పసుపు కంది చెరుకు వంటి పంటల వరుసల మధ్య పచ్చిరొట్ట విత్తనాలను పెంచి పూత సమయంలో కలియదునుకోవచ్చు. పచ్చిరొట్ట ఎరువులు పూతకు రాగానే నీళ్ళలో కలియదుంటే అధిక పరిమాణంలో నీళ్ళలో పోషకాలు అనేవి అందుతూ ఉంటాయి. అదేవిధంగా మనము పచ్చిరొట్ట విషయాలకు వస్తే జీలిగ విత్తనాలు అయితే ఎకరానికి 15 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఇది పూత దశలో చూసినప్పుడు ఇది పచ్చిరొట్ట దిగుబడి మనం ఎకరానికి 5 నుంచి 7 టన్ల వరకు మనకు లభ్యమవుతుంది. దీనిలో నత్రజని శాతం చూస్తే సుమారుగా 2 నుండి 3 శాతం వరకు ఉండే ఆస్కారం ఉంటుంది. ఇది పూత సమయంలో మనం దున్నప్పుడు ఎకరాకు 60 కిలోల నత్రజని అనేది మనకు లభ్యమవుతుంది. జనుము విషయానికి వస్తే ఎకరాకు మనకు 12 కిలోల విత్తనం అయితే సరిపోతుంది. ఇది 5 నుంచి 7 టన్ల పచ్చిరొట్టను మనకు ఇస్తుంది. దీనిలో నత్రజని శాతము 2.2% ఉంటుంది. ఇది ఎకరాకు 40 కిలోల నత్రజని అందిస్తుంది. అలసంద పంట ఇది ఎకరానికి మనం 15 కిలోలు వేసుకోవాలి. దీని నుండి మనకు 3 టన్ల పచ్చిరొట్ట అనేది లభ్యమవుతుంది. దీనిలో కూడా సుమారు 2% నత్రజని అనేది ఉంటుంది. ఇది 35 కిలోలు మనకు ఎకరానికి నత్రజని అనేది లభ్యమవుతుంది. పిల్లి పెసర ఇది మనం ఎకరానికి 6 కిలోలు అయితే సరిపోతుంది. దీని ద్వారా మనకు 3 టన్ల వరకు పచ్చిరొట్ట వస్తుంది. దీనిలో నత్రజని 2.1% ఉంటుంది. దీని ద్వారా మనకు ఎకరాకు 40 కిలోల నత్రజని అనేది లభ్యమవుతుంది. ఇంకొక పంట పెసర పంట. ఇది ఎకరానికి 8 కిలోల వరకు విత్తుకోవాలి. దీని ద్వారా 3 టన్ల వరకు పచ్చిరొట్ట అనేది మనకు లభ్యమవుతుంది. దీనిలో కూడా సుమారు 2% నత్రజని అనేది ఉంటుంది. ఇది ఎకరాకు 25 కిలోలు మనము నత్రజని అనేది లభ్యమవుతుంది. మనము ఈ పచ్చిరొట్ట విత్తనాలను సరైన సమయంలో తేమ ఉన్నప్పుడు మాత్రమే కలియదున్నాలి. దీనికి పవర్ టిల్లర్ గాని రోటోవేటర్ సాయంతో గాని కలియదున్నాలి. ఇది కుల్లడానికి సుమారు 15 నుంచి 20 రోజుల సమయం వరకు పడుతుంది. ఇది తొందరగా కుల్లడానికి మనం 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ను వాడడం ద్వారా మనకు త్వరగా కుళ్లిపోతుంది. అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల్లో జీలిగ పంటలో ఆకులు రసాభరితమై ఈ దశలో మనం డిస్క్ నాగలతో సాయంతో ఆగస్టు సెప్టెంబర్ మాసాలలో అనగా పంట 60 రోజులున్నప్పుడు భూమిలో కలియదున్నాలి. అదే విధంగా జనుము పంటలో కలియదున్నడానికి పూత సమయంలో మనము దున్నప్పుడు మనకు పచ్చిరొట్ట ఎక్కువ లభ్యమయ్యే ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి పచ్చి ఆకు ఎరువు. ఈ పచ్చి ఆకు ఎరువు అనగా మనము దీన్ని పంటను పండించకుండా మనకు దగ్గరలో ఉన్నటువంటి అడవుల్లో కానీ లేకపోతే వివిధ భూముల్లో పండించినటువంటి ఈ గ్లైరిసీడియా కానీ కానుగ చెట్లు కానీ వేపాకు నుంచి కానీ తంగేటు ఆకు నుంచి కానీ మనకు ఆకులు తీసుకొని వచ్చి పంటల్లో పొలాల్లో వేసుకొని కలియదుండడం ద్వారా కూడా మనకు పచ్చిరొట్ట అనేది మొక్కకు లభ్యమవుతుంది. ఈ గ్లైరిసీడియా మొక్కలు మనం ఒడ్ల పంటి కూడా పెట్టుకుని మనకు అవసరం ఉన్నప్పుడు ఆకును తెచ్చుకొని మనము పంటల్లో మనం వేసుకోవచ్చు. దీని ద్వారా మనకు నత్రజని అనేది మనకు 2.7% ఉంటుంది. ఇందులో భాస్వరం 0.2% ఉంటుంది. అదేవిధంగా పొటాషు 4% వరకు ఉంటుంది. ఈ కానుగ ఆకుల్లో కూడా మనం టెస్ట్ చేసినప్పుడు నత్రజని 3.3%, భాస్వరం 0.4%, పొటాషు 2.3% అనేది ఉంది. మనం వేపలో కూడా 2% నత్రజని, మనం 0.2% భాస్వరం, 0.3% పొటాష్ అనేవి ఉంటాయి. ఈ తంగేడు ఆకులను కూడా మనం పచ్చిరొట్ట ఆకు ఎరువుగా మనం వాడుకోవచ్చు. ఇందులో నత్రజని 2.6%, భాస్వరం 0.37%, పొటాష్ 0.5% ఉంటుంది. అదే ఈ విధంగా ఈ పచ్చిరొట్ట ఎరువు కానీ పచ్చి ఆకు ఎరువు కానీ పంట పొలంలో సరైన సమయంలో వేసి దున్నడం ద్వారా మన భూమిలో సేంద్రీయ కర్బనము శాతము పెరిగి భూమి యొక్క భౌతిక రసాయన లక్షణాలు వృద్ధి చెంది భూమిలో నీటిని నిలిపే సామర్థ్యము పెరిగి మన భూములు బలమైన భూములు మారడానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది.
1: మీరు ఇంతవరకు వ్యవసాయంలో పచ్చిరొట్ట ఎరువుల ప్రాముఖ్యత గురించి జిల్లాల వ్యవసాయ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ పి మధుకర్రావు గారి ప్రసంగం విన్నారు. ఇల్లు వాకిలి కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం విందాం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన వికసిత్ భారత్ కార్యక్రమం మరికొద్దిసేపట్లో.
1: ఆకాశవాణి జలజీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం వింటారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన వరం నీరు. మానవ నాగరికతలన్నీ నదీ తీరాల్లోనే విరాజిల్లాయి. కానీ కాలక్రమేణా పెరుగుతున్న జనాభా, కాలుష్యం వల్ల నీటి నాణ్యత లభ్యతలో ఎన్నో మార్పులొచ్చాయి. నీటి సేకరణ కోసం గ్రామీణ మహిళలు కిలోమీటర్ల కొద్దీ నడవాల్సి రావడం వల్ల వారి సమయం వృధా అవడమే కాకుండా శారీరక శ్రమతో పాటు అది అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరతాయి. కాని ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకే ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. '19లో ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువః అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల సస్యశ్యామల వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
3: నమస్కారం శ్రోతలారా, ఈ రోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటివరకు 1007 పనులు ఆమోదం పొందగా వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39% తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది ధౌలేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరును ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారు 1,650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్లో

0: 11 MLA సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండడం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అడుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
1: జలశక్తి అభియాన్ ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్దిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట వ్యాప్తంగా వందలాది నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జలజీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోనూ, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగానూ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్కు శాస్త్రీయమైన, సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల శాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
2: అందరికీ నమస్కారం. ఈరోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్ షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయడం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యతా సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్టు కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6 నుంచి 20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3 నుంచి 6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను

0: 3 నుంచి 6 మీటర్లు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో ఎంఐ ట్యాంక్స్ ని, స్లూయిస్ లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
1: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ది పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
2: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలయలు ప్రభుత్వం వారు కొలయలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాకు పనులు కదా, వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు నీళ్లు ఇంటింటికి నీళ్లు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాగ్రత్త చేసుకుంటున్నా. వీధి చివరిన కొలయి ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలయలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతానా. ప్రభుత్వం వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
1: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ది పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైంలో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది. కాని ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షితః అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ద గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిటా కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
3: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
4: ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్2న ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత పంపిణీ ప్రారంభించనున్నట్టు తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని ఆదిలాబాద్లో ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యమైందని అన్నారు. నిజమైన పేదలనే లబ్దిదారులుగా ఎంపిక చేస్తున్నామని, ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావులేదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అధ్యక్షతన ఈరోజు జరిగిన పార్టీ సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. హైదరాబాద్లో జరిగిన కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఉభయ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట తాగునీటి అవసరాల కోసం 10 టీఎంసీల నీటిని, తెలంగాణకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీలు, నాగార్జునసాగర్ నుంచి 16 టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణ పాలిసెట్ 2026 పరీక్ష రేపు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే పరీక్షకు మొత్తం 1,06,000 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు గంట ముందే అనుమతిస్తారని, 1 నిమిషం ఆలస్యమైనా లోపలికి రానివ్వరని స్పష్టం చేశారు. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రాష్ట వ్యాప్తంగా రేపు, ఎల్లుండి నిర్వహించనున్నారు. దీనికోసం 16 రీజనల్ సెంటర్లలో 69 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. జాతీయ స్థాయిలో అత్యంత కీలకమైన నీట్ పరీక్షను పారదర్శకమైన పద్దతిలో నిర్వహించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. పంట కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా అహ్మదాబాద్లోని నరేంద్రమోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫీల్డింగ్ను ఎంచుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం లలిత సంగీతం. ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి వై మాధురి శ్రీనివాస్ గారు ఆలపించే లలిత గీతాలు విందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా రక్షకుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ సాధనా సర్గం ఆలపించిన గీతం విందాం. గీత రచన భువనచంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఇప్పుడు ఘర్షణ చిత్రం కోసం టిప్పు శాలిని సింగ్ ఆలపించిన గీతం విందాం. గీత రచన కులశేఖర్, సంగీతం హారిస్ జయరాజ్.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग, भारत सरकार द्वारा जनहित में जारी।
2: చిత్రసీమలో ఇప్పుడు వినబోతున్న పాట సమరసింహారెడ్డి చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించింది. గీత రచన భువనచంద్ర, సంగీతం మణిశర్మ.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఎంటిటీ సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान.
3: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण.
2: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
3: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
2: अब दोनों एक ही ऐप पर उपलब्ध. डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉग इन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें. न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी.
4: ఇప్పుడు అల్లరి ప్రియుడు చిత్రం కోసం MM కీరవాణి సంగీత సారథ్యంలో SP బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం ఆలపించిన గీతం విందాం.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి రుక్మిణీ కళ్యాణం హరికథ వింటారు. కథకులు శ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి.

భూషణములు, చెవులకు బుధతోషణములు, అనేక జన్మ దురితౌహ వినిష్టోషణములు, మంగళతర ఘోషణములు, గరుడగవను గుణభాషణము. సదా మా అభివృద్ధిని కాంక్షించే ఆకాశవాణి శ్రోత్రు మహాశీలకు సత్కళాభివందనములు. ఏది వింటే ఇక ఏది వినవలసిన అవసరం లేదు, ఏది చూస్తే ఇంకేది చూడవలసిన పని లేదు, ఏది తలుచుకుంటే ఇంక దేన్ని తలుచుకోవలసిన అవసరం ఉండదు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలల్ని వివరిస్తూ బ్రహ్మవేత్త సుఖమహర్షుల వారు పరీక్షిత్తో అంటారు, మహారాజుతో అంటున్నారు.

0: కుండినగరం రాజధానిగా విదర్భ దేశాన్ని భీష్ముడు రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి ఐదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. మగవారిలో పెద్దవాని పేరు రుక్మి, తక్కిన వారి పేర్లు రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రుడు. బాలిక పేరు రుక్మిణి. ఆమె పుట్టుక ఎలాంటిదంటే
1: బాలేదురే కదోచిన లాలితయగు అపర దిక్కులాగున ధరణీపాలుని దేహము మెరసెను. బాలిక జన్మించి ఎదుగ

0: చంద్రకళ పుట్టుట వలన పడమటి దిక్కు దరిద్ర ప్రవర్ధమానమయ్యి పడమటి దిక్కు ఎలా ప్రకాశిస్తుందో అలా విదర్భరాజు గేహం రాజ్యం అన్ని విధాల మహదైశ్వర్యంతో శోభిస్తున్నాయి. అవును, మరి ఆమె మహాలక్ష్మి కదా. ఆమె బాల్యం ఎలా సాగుతున్నదంటే
1: శ్రీరుక్మిణి బాల్యం

అంచెలకు చెరువల నడకను జోపు, సమరతమది ముచ్చట జోపు, కోరుకున్న దండే దేవుడు.

ఇలా పెరిగి పెద్దదైన రుక్మిణి నభయవనంతో నిండి ఉంది. ఆమె యవ్వన సోయగము వర్ణింప అలవిగానిది. హరికథాపితామూలు కుంభావ సరస్వతి శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారు అంటారు.

ముద్దుగారు అన్నారు. అంటే ముద్దుగారుతున్నదని ఒక అర్థం. ము అంటే మూడు, దుగ అంటే రెండు, ఆరు, మూడు రెండు ఆరు, ఆరు ఆరు పన్నెండు అని ఆ వయసు చెబుతున్నారు నారాయణ దాస్ గారు మహానుభావులు. అచ్చ తెలుగండి ఇది. తల్లిదండ్రుల యద్ద చల్లని ఎడకువ అన్నల చేరిక మన్న నయును, పిన్న పెద్దల ఎడ వినయము అనయము సత్యమాట మంచి మాటదు.

పేద సాధరణల్లె ప్రియమున బ్రోచుట హరిణి పతిక గోరి ఆశపడుట జగము ముద్దు కన్నే సొగసులకు నువ్వన్నే మరుకటారి మరుకటారి యోజుమా భయారి మారులచ్చి నువ్వుటాగు వయసు వచ్చి కోర్కె మరుగు పుచ్చు.

అందచందాలతో పాటు వినయ సంపద విలాసములతో విరాజిల్లుతోంది రుక్మిణి. తండ్రిగారి దగ్గరకు వచ్చి మహాత్ములు, నారదాది మహర్షులు హరికథలు, శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తుండేవారు.

గోపికల భక్తి, గోవర్ధనోద్ధరణం, కాళీయవర్ధనం, కంసవధ ఇత్యాది సంఘటనలు చెబితే విని శ్రీకృష్ణుని మానవాతీత పరమాత్మ పరబ్రహ్మగా గుర్తించి శ్రీకృష్ణుని చూడాలని, వారిని తన పతిగా గతిగా అనుకుంటూ ఆత్మసమర్పణ బుద్ధితో పరవశిస్తూ ఉన్నది రుక్మిణీకాంత సుస్వాంత. శ్రీకృష్ణుడు కూడా సౌందర్యవతి సౌశీల్యవతి అయిన రుక్మిణినే వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. నందనందని వద్ద చాలామంది విజ్ఞులు, రసజ్ఞులు, ప్రాజ్ఞులు ఈ విషయాన్ని ప్రస్తావించడమే దీనికి కారణం. పరమాత్మ సంకల్పం ఇలా ఉంటే ఇక కానిదే ఉంటుంది. అటు ఇటు కూడా అందరూ ఇది బాగుందనుకున్నారు. అయితే అందరూ ఒక విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోరు. ఇది సహజం. అవతారమూర్తులను అందరూ ఒకే రకంగా అర్థం చేసుకున్నారా? లేదు. అంతేకాదు, సమకాలికుల్ని ఎప్పుడూ కొందరు ఒప్పుకోరు. కౌరసభలో శ్రీకృష్ణస్వామి విశ్వరూపాన్ని చూపిస్తే భీష్మాదులు, నారదాది మహర్షులు, విదురాది నీతికోవిదులు ఇది సత్యము, యథార్థము, శాశ్వతము అనుకుంటే ఇది గారడి, మోసం, దగ మాయ అనుకున్నారు దుర్యోధనాదులు. రుక్మిణికి ఆమె తల్లిదండ్రులకు ఉన్న ఈ ఉద్దేశ్యం భీష్మక మహారాజు పెద్ద కొడుకు రుక్మికి నచ్చలేదు. కోపంతో ఊగిపోతూ, జనని జనకులరా, గోపికలు కడు మలచి గో

తిరిగి మాడు తలం కొడువు అవివర్తన కాపరి నల్లవాడు. మన కన్యకు ఉత్తమ వంశమన్యకు బాపురే జోడదెట్లు

తల్లిదండ్రులారా, గారడీడు కులమా, భుజబలమా, పౌరుషమా, మర్యాద, వాడు మగవాడ, కులికి కులికియాడు, పిల్లను బ్రవ్ చేపాడు, తెలియగరాడు.

అలా నల్లవాడు. వినుడు తల్లిదండ్రులారా, మీ వెర్రి చనదు, కృష్ణుడు ఒక గొప్పవాణి గానించదగదు, చెల్లెలి కట్టి తలపున్నా చెల్లబోదు, నిశ్చయం విధి చైజ్యుని గడింతు. మన రుక్మిణికి తగినవాడు వీరుడుకు చేది దేశాధిపతి శిశుపాలుడే భర్త కాదగినవాడు. అతనికే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని నా నిశ్చిత అభిప్రాయం. అందుకే అన్నారు, పంది బ్రతమెచ్చు పన్నీరు మెచ్చునా అని. యువరాజు మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. తల్లిదండ్రులు పెద్దలు మిన్నకున్నారు. రుక్మిణి కలవలపడింది, బాధపడింది, శోకించింది, చింతించింది, తపించింది. అప్పుడు వచ్చింది మెరుపులాగా ఆలోచన, ఇష్టసఖితో నీ వెళ్ళి అగ్నిజ్యోతులను వారిని రమ్మని నా మనవిగా చెప్పి వారిని వెంటనే వెంట పెట్టుకుందిరా, త్వరగా వెళ్ళు, వెళ్ళరా అన్నది. చెరిగెత్తి వెళ్ళి అగ్నిజ్యోతులను వారిని వెంట పెట్టుకు వచ్చింది. వారిని పూజించి మంజరి

ఇష్టసఖితో నీ వెళ్ళి అగ్నిజ్యోతుల వారిని రమ్మని నా మనవిగా చెప్పి వారిని వెంటనే వెంట పెట్టుకుని రా, త్వరగా వెళ్ళు, వెళ్ళరా అని చెరిగెత్తి వెళ్ళి అగ్నిజ్యోతుల వారిని వెంట పెట్టుకు వచ్చింది. వారిని పూజించి మంజరి, అయ్యే మంచి తండ్రి వంటి వాడవు హాయే మనందు.

బయలుదేరాడు బ్రాహ్మణుడు అగ్నిజ్యోతుడు. అంటే ఏమిటి? రుక్ అంటే వేదం, రుక్మిణి అనగా వేదస్వరూపుణి, పరమాత్మలో లీనమవ్వాలి. సాధనం ఏమిటి? భక్తి. అగ్నిజ్యోతనుడు అంటే అగ్నిభట్టారకుడు. దేవాహ అగ్నిముఖాహ, దేవతలు అగ్నిముఖంగా మన సాధన సంపత్తిని గ్రహించి అభిష్టదతలైతారు. ఇది మంత్రం. అంతరార్థం, మంత్రం అర్థం కాని వారికి శ్లోకం, శ్లోకం తెలియకపోతే పద్యం, పద్యం చదవలేకపోతే వచనం, చదివి రాకపోతే నాటకం, ప్రదర్శనం, వేషం. వేద విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా కూడా చెప్పారు పెద్దలు. పరమాత్మను చూడాలని ఆసక్తి ఎక్కువగా ఉండగా శరీరభావం, అలసట, బద్ధకం ఇవన్నీ పట్టించుకోకుండా మనస్సు, బుద్ధి, చిత్తము

ఇలా ప్రార్థిస్తూ సముద్ర మధ్యందున్న ద్వారకా నగరి వచ్చి రాయసౌధమునందు ప్రవేశించి అందు బంగారు పీఠమందు కూర్చొని ఉన్న పరమాత్మను చూచి ఆనంద బాష్పాలు జానువారుగా యవదర్భ జలంతో ఉన్న దక్షిణహస్తం పైకెత్తి కళ్యాణమస్తు శుభమస్తు పెళ్లి కొడుకు కాదు అని దీవించాడు. పరమాత్మ సింహాసనం దిగి చేతులు జోడించి బ్రాహ్మణ్ణి సమీపించి తీసుకుని వెళ్ళి స్వర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టి పూజించి మృష్టాన్నం పెట్టించి సేదతీర్చి ఇప్పుడు పాదములు మెల్లమెల్లగా ఒత్తుతూ, స్వామి విదర్భవాసులకు క్షేమమా, మీ దర్శనమున నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ముదితాపసులు తవరు ఎంత శ్రమబడి వచ్చారు అంటూ శ్రీకృష్ణస్వామి బ్రాహ్మణుల పాదములు ఒత్తుతూ, ఏదైనా విశేషం ఉంటే తెలియజేయండి స్వామి, పెద్దల మాటలు పిందలను బోధిస్తాయి అంటున్న కృష్ణంతో భోజురుడు

నాయన, నాది నా నివాసం కుండిన్ నగరం. ఆ దేశపు రాజు భీష్ముక మహారాజుకు ఒక కూతురుంది. ఆ తల్లి అపురూప సౌందర్యవతి, సుగుణాల దంతి, పేరు రుక్మిణి. ఆమె నన్ను గూర్చి విని నీకే మనసిచ్చుకొని నీకై వేచి ఉండేది. ఆమె త్రికరణ శుద్ధిగా నిన్ను ప్రేమిస్తున్నది. కానీ బలవంతుడైన ఆమె అన్న రుక్మిణి, రుక్మి ఆ యమ్మను శిశుపాళ్ళకి ఇచ్చి వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. తల్లిదండ్రుల మాట సాగదు. ఈ స్థితిలో ఆమె గజగజ వణిగిపోతూ ఆత్మాహుతి చేసుకుందామని అనుకుని ఆఖరి ప్రయత్నంగా నన్ను రాయబారిగా నీ వద్దకు పంపించి, ఆమె పుట్టిన దగ్గర నుండి మా రాజ్యం సుసంపన్నమైంది, అందరం హాయిగా ఉందన్న ఆయన, ఆ తల్లి నా కూతురు కన్నా నన్ను భక్తితో గౌరవిస్తుంది, ఆ బిడ్డకు నా దగ్గర చనువు ఎక్కువ. ఆమె చెప్పిన మాటలు నీతో చెప్పనమ్మన్న మాటలు చెబుతుందన్న ఆయన విను అండి. గోలలోలే ఈ విడనేది.

ఒపక అంతలిటులు నిన్నెడబాసిరక్కట నీ పదము చూచిన నీ పటము చూచి నిమ్మి పాడగా.

భువనో భువనో అన్నతత్వం పొందగలుగు. నీ లీలలన్ నీ లీల సన్నామమే పొద్దు జప్తితో భక్తితో దలచిన బంధ సంతతులు వాయు. అట్టిని ఎందు నా చిత్తము అనవరతం నచ్చియునై ఆనా లేదు కరుణ చూడము కంసాది కలవిదారి.

కర్మముల కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపో. నేను ఈ శుభాకారము వీక్షింప కన్నులకి అర్ధలాభం కలుగుచుండు. ఏని చరణ సేవలే.

శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమా, సింగపు పాలిసమ్ము గోమాయువు గోరు సందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిగా కొనిపోయదనుచున్నవాడు, ఆధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. సకల దేవతలు ఆశ్రయించి నీ పాదసేవ భాగ్యమును నాకు ప్రసంగమేని నూరు జన్మల వరకైనా నిన్నే స్మరించుతూ ప్రాణములు విడిచిపెట్టగలను. ప్రాణేశ నీ మంజుభాషను వినలేని కన్నరంధ్రముల కలిగేలా, పురుషరత్నమ నీవు భోగింపగలేని తనులతవలని సౌందర్యమేలా, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, దైతనీయధర అమృతం బాణలేని జిహ్వకు ఫలరస సిద్ధిల, నిరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల, ధన్యచరిత నీకు

0: అగ నీకు తగు అంగనకుందీ మా ఉపాధ్యాయులయ్యాడయ్యకు తప్పదు జాడ్యములేల నీవు నీ తొయము వారి గూడి కొన్ని తొయరుహాసన దిత్తుగాని విచ్చేయుము శత్రులను నురుషేయుము శోభనం విలవు.
1: అని ఇట్లు ఏక సారాంశాన్ని వినిపించిన భూషుడినితో శివుడి

నా వివాహమును సహింపక రుక్మిదలంచు కీడునే మున్న ఎరుగుదు పరుళమూక వధించి కుమారుదెత్తు విద్వన్నుత మ్రాను వచ్చి నవవన్ని శిఖం పడిదెచ్చు.

సేవ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహక అనే గుర్రాలతో ఉన్న రథంపై శ్రీకృష్ణస్వామి అగ్నిజ్యోతుల వారు కూర్చున్నారు. రథం వేగంగా వెళుతున్నది. కుండిన నగరానికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ నారాయణ దాస్ గారు అంటారు, దూరమే దూరమై కోర్క చేరువయ్యే మా వికాయల పాల్గొన మాసమయ్యే. కుండిన నగరం చేరారు. శిశువాలు జరాసంధ దంతభక్తుల్లో వచ్చి ఉన్నారు. వాసుదేవుడు రాలేదని, రాడేమోనని, త్వరగా వస్తే బాగుండునని పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడుతోంది రుక్మిణి. ఘనుడా భూసురుడే గను

ఉన్నదో, నా భాగ్యం ఇట్లున్నదో. దగ్గరకు చిన్న ముహూర్తం, లగ్నం వెళ్ళి వివాహం గదిసి ఏలారాడు గోవిందుడు, ఉద్విగ్నం వయ్యడి మానసం వినను వృత్తాంతం బ్రాహ్మణుండగ్ని జ్యోతను నడిగిందడసే నాయత్నం.

ఎదుపుంగో వీటికి వాసుదేవుడు రాడను, ఇంకా ఓయి రమ్మని చీరుడు ఇష్టబంధుడు లేడను, చుక్కుకి తగవులు ఎదుట చైద్యుని కిత్తునంచు ఉన్నాడను, గౌరికి ఈశ్వరికి నావలనను, గౌరికి ఈశ్వరునికి నావలను కృపలేదు.

అని బాధపడుతున్న రుక్మి ఎలా ఉందంటే అలంకరించుకోవడం లేదు. చెప్పదు తల్లికి తలపు జిక్కు విశల్ధరహాస చంద్రికను గప్పదు వక్త్రతామరసగంధ సమాగత భృంగ సంఘము రప్పదు నిద్రగైకునదు రోజ పరస్పర సక్తహారము విప్పదు కృష్ణ మార్గ శత వీక్షణ పంక్తుల

దాయదన్యులూ మృగనాభీలదదు మృగరాజ మధ్యమా జలముల ఆడదు జలజగంధి ముకురంబుదుడదు ముకుర సన్నిభముఖ ముకురంబుదుడదు ముకుర సన్నిభముఖి పువ్వుల తురుమదు పువ్వు ఓడి నరకేడి కోరదు వనజాతలోచన వనకేడి కోరదు వనజాతలోచన హంసంబు వెంపదు హంసగమన లతల పోషింపదు లలిత లలిత దేహ తొడవులు తొడవదు తొడవు తొడవు తిలకము ఇడదు ఇరుట తిలకి నీ తిలకం కమల గృహము తొడదు కమలహస్త గారవించి తన్ను కరుణగై కొన వనమాలి రాడు తగము.

అని బాధపడుతున్న వ్యక్తిని అలంకరించుకుంట భోజన పలహారం చేయక నిద్రపోక ఎక్కడ నిలబడలేక తిరగలేక పరధ్యానంగా ఉన్న సమయంలో ఆమెకు ఎడమ కన్నదిరింది. ఎడమ భుజం ఎదిరింది. ఏమిటో అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే ఎదురుగా అగ్నిద్యోతుల వారు కనిపించారు. ఆతృతతో రుక్మిణి, నాన్నగారు నాన్నగారు నాన్నగారు, వచ్చాడమ్మా, కృష్ణుడు వచ్చాడమ్మా, అమ్మా అఖిలాంటి కోడి బ్రహ్మాండ నాయకుడు వచ్చాడమ్మా, వచ్చాడు, శివాలయం పక్కన ఉన్నాడమ్మా, ఆయన అక్కడి నుంచి నేను వచ్చానమ్మా, బాధపడకమ్మా, వచ్చాడు వచ్చాడు అమ్మా, శ్రీకృష్ణుడు వచ్చాడు అంటుంటే చాలా సంతోషించింది. అంతే కదమ్మా చూడు, మిథ్యభవద్గుణోన్నతికి మిథ్యభవద్గుణోన్నతికి అమయ ధనాదులు నిత్య నాకు తావచ్చ సుదర్శన యుధుడు, వాడే సురాసురుల అడ్డపై వచ్చిన రాక్షస వివాహమునందు కొనిపోవు నిన్ను, నీ సచ్చరితం వాడ్యమును సర్వము నేడు ఫలించి తల్లిరో కన్యక. జలజాతి క్షణు తోడి తెచ్చితి నా సందేశము, నన్ను నిలువంబెట్టి నీ కృపం బ్రతికితి, నీ ఎట్టి పుణ్యాత్మకులుగారే దీనికి నేను ప్రక్షుపకుటులుగా వింపనా నేరే, అంజలిగా వించద భూసురాన్వయమణి సబ్బంధు చింతామణి. క్షణం కింద బతుకుదామనుకోలేదు నాన్నగారు, ఇప్పుడు బతకాలనిపిస్తుంది, నేనేం చేయగలను, కృతజ్ఞత అభిమంతలములు నాన్నగారు, కృతజ్ఞత అభిమంతలములు అమ్మా, వెళ్ళమ్మా వెళ్ళి అంతే నమస్కరించి ఆయన వెళ్ళారు. తర్వాత అందరం ఆ తల్లి అనుగ్రహం కోసం తపిస్తుంటాం. అలాంటిది మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణి ఆయన పాదాలకు వందనం చేసింది. నిస్వార్థంగా స్వామి సేవ చేసేవారికి ఇలాంటి స్థితి వస్తుంది, ఇది సహజం. అంతే అమ్మవారు బాగా అలంకరించుకొని పరివారమంతా పరివేష్టించిరాగా జగజ్జనని పూజకు బయలుదేరి శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్తుతించారు. చితాభస్మాలేపో విరళమశనం దిక్పటధర జటాధారి కంఠే భుజగ ప్రతిహారి కపాలి భజతి జగదీశైక పదవి భజతి జగదీశైక పదవి భవానీ.

పురాణ దంపతుల నేను భజంతు కదమ్మా, నేటి పెద్దమ్మా దయాంబురా శివి కదమ్మా, హరిన్పతి సేయుమమ్మ, నిన్న నమ్మిన వారికి ఎన్నటికీ నాశ.

అంటూ ధ్యానించి వస్తోంది. వస్తుంటే కనియల్ రుక్మిడి చంద్రమండలముఖు కంఠీరవేంద్రావలగ్నం వనాంభోజదళాక్షు చారుతరవక్షన్ మేఘసంకాశదేహు నగారాది గజేంద్రహస్తని భవాహు చక్రిపీఠాంబరు ఘనభూషాన్వితు కంబుకంఠు విజయోత్కంఠు.

సంధియము సిగ్గు ఒలపును సందడిప తన రథము చెంగట అలసటను నటించి కోర్కెలూరగ తను చూచు కొంబను హరి తెరిపై చేయి దాచి రాధి.

రుక్మిణీకృష్ణుడు రథంలో వెళుతున్నారు. ఆశ్చర్య నుండి తేరుకుని శిశుపాల జరాసంధాదులు వెంటబడ్డారు. సహాయకులతో వచ్చిన బలరాముడు ఎదిర్చాడు, కృష్ణుడు ఎదిర్చారు, అందరినీ ఎదిరించి ఓడించారు. బాధపడుతున్న శిశుపాలుణ్ణి ఓదారుస్తూ జరాసంధుడు, బ్రతుకవచ్చు ఒడల ప్రాణం బూలుండిగినా బ్రతుకుగలిగేదేని భార్య గలదు. ఎక్కడో చోట పుట్టుంటుందిలేరా, ఎందుకు బాధపడతావు, బ్రతికితీవు భార్య పెట్టు దైవమెరుంగు. భగవ వలదు చైజ్య వలదు వలదు. అందరినీ రణముందు ఓడించి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరారు. అందరూ రణమందు ఓడిపోయి వెందిరిగారు. రుక్మి మాత్రం వెంటబడి కృష్ణుని అదే పనిగా నిందిస్తూ, కొమ్మనుడువు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువేని విలయకాల శిఖి శిఖ శిఖి శిఖ సవే సమాన శితశిలీ ముఖముల గర్వమెల్లగొల్దు కలహమందు. అంటున్న రుక్మిణి ఓడించి ఒడిసిపెట్టి సగంతల గొరిగి ఒక మీసం తీసివేసి, ఇక చాలు హో అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కించిత్ బాధపడుతున్న రుక్మిణి, కొందరు రిపుడనుచు కొందరు హితులంచు హితుడంచు, కొందరు హితులంచు కొందరు రిపులంచు కీడును, కొందరు హితులంచు మేలు చూపవు నిజము, ఈ అందరికీ సముడవు పొందగనేలా ఈ విషము.

బలరామదేవుడు అన్నాడు, అమ్మా రుక్మిణి తల్లి బాధపడకు, తోడంబుట్టినవాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని ఎగ్గాడం చూడకుమమ్మా. పూర్వఫలకర్మాధీనమై ప్రాణులను పీడిందేను నిజందు, నేడొకడు శిక్షింపంగ రక్షింప, నీ తోడంబుట్టువు కర్మశేషమును కర్మశేష పరిభూతుండయ్యే. రాత కొద్దిగాని వరమీద దైవంబు చేతకన్నా హెచ్చు రాతలేదు. రాతకజుడు కర్త, చేతకు తాకర్త, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలమ్మా, బాధపడకు తల్లి అంటున్నారు. వెంటనే అందరినీ ఓడించి

మీరింతవరకు రుక్మిణీ కళ్యాణం హరికథ విన్నారు. కథకులు శ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం సర్వకళల సమ్మేళనం మిమిక్రీ. ప్రముఖ ధ్వన్యనుకరణ కళాకారులు డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ సిఎస్ రాంబాబు. 11:03 భక్తి సంగీత కార్యక్రమంలో శ్రీమతి ఎంవి అనంతలక్ష్మి గారు పాడే భక్తి గీతాలు. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి అమూల్య యోషాగారి గానం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఏఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం. 2:30 నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం. సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమంతుడు శ్రీవల్లి కథ ఒగ్గు కథ 3వ భాగం వినిపిస్తారు శ్రీ కచ్చు లింగయ్య బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు, మిరప పంటలో సమగ్ర సేద్య నిర్వహణ ఈ అంశానికి సంబంధించిన వివరాలు. 7:15 ఇల్లువాకిలిలో వ్యవసాయ పరిశ్రమలో చెత్తను వినియోగించడం ఎలా. వనపర్తి జిల్లా మోజర్ల వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ కె మిథున్ గారి ప్రసంగం. ఇంకా ప్రకృతి వ్యవసాయంతో లాభాలు గురించి సిరిసిల్ల బాబు జగజ్జీవరావు వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విభాగం సహాయ ఆచార్యులు డాక్టర్ తాళ్ల అరుణ్ బాబు గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్. 9:15 స్పాట్లైట్. 9:30 చర్చాక విషయ హై ఢిల్లీ కేంద్రం నుండి. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత సభా కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 11:13 దాటి 25 సెకండ్లైంది. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవా మరి. నమస్తే. జై హింద్.